0: అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ డాట్ కామ్ ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ మై పర్సూ డాట్ కామ్
1: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
2: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
3: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ డాట్ కామ్ ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
2: మనిషి పుట్టినాక పుట్టింది మతం. పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టు గతం, ఏ చెట్టు.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ జన్మకే లాలీ ప్రేమకే లాలీ పాడనా తీయగా ఓ పాపా లాలీ. వన్స్ అగైన్ రేడియో సర్వే కంగ్రాచులేషన్స్.

0: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్,
1: ఏందో
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
1: ఓకే ఓకే,
0: ప్యార్ సే పూర్ అయినండి భయ్యా.
1: అయితే
0: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
1: కౌన్బా

0: స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
1: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. 469-269-6476.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.

0: Follow noise limits, manage parking, and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati
2: vikram jiyan ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento
3: different journeys okate question mee parents aina pillalaina meeraina when you face an emergency stay protected the right way with snr insurance enroll on snrinsurance.com or call or whatsapp 4694649864 for international travel medical student insurance snr insurance
4: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit rkusa.com.

బిజినెస్ కోటి మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surabhi Jatra on June 7th.
1: Hi, my name is Arti Patnaik. America is the most 24/7 radio. Radio Surabhi is the most frequency to listen to 107.9 FM HD3. You all are the frequency to tune to radio. Good luck, Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Radio Surabhi Revisit.
4: Building a school అనుకొని ఏం లాభం?
5: అందుకే Value Financial Services ఉంది కదా.
6: Specializing in Core Java and DS Inc.
7: Fresh quality కూరలు, groceries with a simple online order, myhomegrocers.com.
3: Thank you for being in our journey.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: ఆల్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్. నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ ఆఫ్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit. Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
1: Shalini, Dallas lo jarige functions lo decoration lo avvi jarugutunnayata.
2: Ikkada Vivid Flowers undanta ippude telisindi.
3: Experts ne ammukunte mana jeevitham saafiga saagipothundi. Law Offices of Janetha.
0: Thank you for being in our journey.

0: starting today. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హాయ్ రమఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817 819 8888.

0: ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: Radio Surabhi Revisit.
3: Pallu chivvu mantuna.
4: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagadvanni apply chesarandi ivanni.
6: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
7: Paya, haleem, rumali roti, natukodi curries and much more.
8: Feel more Indian cafe.
2: Thank you for being in our journey.

Are you guys ready to rock and roll? I can't hear you.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnala bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
3: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
3: Our place, Indian cuisine.
1: Thank you for being in our journey.
5: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
3: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
6: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
7: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
6: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి మిస్ వెళ్ళవా చీజ్ దోశ పన్నీర్ దోశ హని చిల్లి గార్లిక్ లోటస్ అమ్మి పన్నీర్ టిక్కా చమి కబాబ్ పరోటా
7: ఏంది బ్రో అని చెప్పినావు స్పెషల్స్ మాత్రమే అడిగినా
6: ఇంకా ఉంది చెప్పంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ delicious and made with care A2B texas.com perfect for dine in takeaway or full service catering
9: from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then Zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos Zoho powering possibilities with radio surabhi

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ కు. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surbhi Jatra on June 7th.
1: Akattukuntam, o pattu padtam. Radio Surbhi.
0: Radio Surbhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
2: You're listening to Radio Surbhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిలెటర్లు
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: రేడియో సురభి రీవిజిట్.
6: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
7: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తాని. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
3: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే,
8: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru-rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today. 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: Good morning, Dallas. Ela unnaru mana morning mantra family. మీ సండే మార్నింగ్ కంపానియన్ ఆజే శృతి వెంకట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది అనమాట. ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ వెల్ అండి. ఏంటి లాస్ట్ వీక్ నన్ను ఎవరైనా మిస్ అయ్యారా? నేనైతే మీ అందరినీ చాలా చాలా మిస్ అయ్యానండి. లాంగ్ వీకెండ్ అవ్వడంతో ఫుల్ గా అవుట్ ఆఫ్ టౌన్ ప్లాన్స్ అయితే వేసేసుకున్నాం. నేనైతే మెంటల్ గా డెస్టినేషన్ కూడా వెళ్ళిపోయాను, బట్ లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేంజ్ అయిపోయింది. పిల్లలుంటే అంతే కదండి, లాస్ట్ మినిట్ లో సిక్ అవుతారు అండ్ మన ప్లాన్స్ అన్ని గతం గతహ అయిపోతాయి అన్నమాట. సో మొత్తానికి అలా జరిగింది నా లాంగ్ వీకెండ్. ఐ హోప్ యు ఆల్ హ్యాడ్ ఎ గుడ్ లాంగ్ వీకెండ్. కానీ ఒక మాట చెప్పాలంటే, సండే మార్నింగ్ 8 AM కి మన ఎస్పెషలీ మన మార్నింగ్ మంత్ర టైం కి మటుకు మీ అందరినీ చాలా చాలా మిస్ అయ్యానండి. అసలు బికాస్ ఐ లుక్ ఫార్వర్డ్ టు కమింగ్ హియర్ అండ్ టాకింగ్ టు యూ ఆల్, కనెక్టింగ్ విత్ యూ ఆల్. సో అది లాస్ట్ వీక్ మేజర్ మిస్సింగ్ అనమాట. బట్ ఐ రియలీ రియలీ హోప్ యూ ఆల్ మిస్డ్ మీ టూ. 8-7 అనుకుంటున్నారేమో కదా, పర్లేదులేండి. ఒకవేళ మిస్ అవ్వకపోయినా ఈ రోజు మాత్రం మిస్ అయ్యాము అని అనుకుని హ్యాపీగా ఉందాం. ఏమంటారు? మరి లెట్స్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సండే విత్ అ వెరీ ఫీల్ గుడ్ సాంగ్. సో నేను ఒక మంచి పాట ఓల్డ్ క్లాసిక్ లైన్అప్ చేసి పెట్టాను, వినండి, వచ్చేయండి. వీ విల్ టాక్ మోర్, స్టే ట్యూన్డ్.

Welcome back. That was a beautiful song to start our Sunday with. ఏమంటారు నాకైతే చాలా చాలా ఇష్టం ఈ పాట. నాకు భానుప్రియ గారు అంటే చాలా ఇష్టం. హర్ ఐజ్ ఆర్ సో సో ఎక్స్ప్రెసివ్ కదా అసలు. ఎనీవేస్, అవును మీరందరూ ఒక విషయం నోటీస్ చేశారా అండి, డాలస్ వెదర్ సైలెంట్ గా సమ్మర్ మోడ్ లోకి షిఫ్ట్ అయిపోయింది కదా అసలు. కొన్ని జస్ట్ ఫ్యూ వీక్స్ క్రితము ఒకసారి వేడిగా, ఒకసారి చలిగా, ఒకసారి వర్షంగా, ఒకసారి ఫ్రీజింగ్ గా అనిపించింది. ఇప్పుడేమో ఏసీ రిమోట్ ఎక్కడా అని వెతుక్కుంటున్నాం, ఫ్యాన్లు ఎక్కడ ఆన్ చేయాలని వెతుక్కుంటున్నాం. నేను కూడా ఇప్పుడే స్టూడియోలో మంచిగా ఏసీ ఆన్ చేసుకుని ఫ్యాన్ ఆన్ చేసుకుని కూర్చున్నా అనమాట. అసలు ఈ టెక్సస్ వెదర్ ఈస్ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. మార్నింగ్ ఏమో ఇట్లా కొద్దిగా స్ప్రింగ్ ఫీలింగ్, నేను పొద్దున బయలుదేరేటప్పుడు కొంచెం లైట్గా అంటే వెరీ లైట్ గా బ్రీజీగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు టెంపరేచర్స్ చెక్ చేస్తేనేమో మధ్యాహ్నం నుంచి ఇట్స్ గోయింగ్ టు బి రియలీ రియలీ హాట్ అండ్ సమ్ టైమ్స్ ఈవినింగ్ థండర్ స్టార్మ్స్ వచ్చేస్తాయి అనమాట. సో దిస్ ఇస్ లైక్ ఆల్ ఓవర్ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అనిపిస్తుంది. ఏమంటారు మరి మీరందరూ సమ్మర్ మోడ్ లోకి షిఫ్ట్ అయిపోయారా? మార్నింగ్ వాక్స్ అవన్నీ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారా, లేక సాయంత్రం 7:30-8 కి పెట్టేసుకున్నారా? సో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 9726619966. సో 8:15 ఇంకొక 5 మినిట్స్ లో మన సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్ మొదలవ్వబోతుంది. మీ అందరికీ తెలిసిందే, దిస్ సెగ్మెంట్ ఈజ్ టు సెలబ్రేట్ యువర్ స్పెషల్ మూమెంట్స్ ఆన్ ఎయిర్ విత్ ఆల్ ఆఫ్ అస్. సో మీకు ఎనీ స్పెషల్ మూమెంట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి అట్ 9726361966. సో బిఫోర్ వి స్టార్ట్ దిస్ సెగ్మెంట్ ఐ హ్యావ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. నాకెందుకో అసలు ఈ పాట బాగా వినాలనిపిస్తుంది ఈరోజు. సో I am going to play that song. Okka nimisham ochestundi. Ochesindi.

Welcome back. That was another beautiful song from our most favorite Jagadeka Veeradu Athiloka Sundari movie. Chiranjeevi and Sridevi natinchindi. Amazing movie kada. Nenu recent ga ee movie malli chusanu. Naaku enduko baaga choodalanipinchindi asalu Sridevi emanna unda movie lo. Wow. So beautiful. Asalu tana eyes were very very expressive kada. ఇలాంటి క్లాసిక్స్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏమంటారు? ఎనీవేస్, సో ఇప్పుడు టైం అయ్యింది మన సెలబ్రేషన్ కార్నర్ కి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అండ్ మై ఫేవరెట్ మార్నింగ్ మంత్రా సెగ్మెంట్. నేను ఎవ్రీ వీక్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. సో లైఫ్ లో మనము సెలబ్రేట్ చేయడానికి బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ప్రమోషన్స్ కానీ ఏవైనా కూడా ఒక ఒక గుడ్ న్యూస్ వచ్చినా ఆర్ ఎగ్జామ్ పాస్ అయినా ఎనీథింగ్ ఈజ్ అ సెలబ్రేషన్, రైట్? సో మరి మీ ఇంట్లో ఎవరికైనా బర్త్డే ఉందా, ఎనీ యానివర్సరీ ఉందా, ఆర్ ఎనీ స్పెషల్ అచీవ్మెంట్ ఉందా, వెంటనే నాకు కాల్ చేసేయండి అట్ 972-636-1966. ఐ హావ్ లైన్డ్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ప్లే ఇట్ అండ్ బీ రైట్ బ్యాక్.

Welcome back. Anais apt song kadandi to start a celebration corner segment. So naki song play out in a time lo oka caller call chesaru. Sudha garu, thank you so much for your call. Nenu call start sorry ee paata start avak mundu annan kada weather entandi inta vediga undi mee experience share cheskondi ante she just wanted to share her experience. Vallu 6:30 gala pickleball aadadaniki vellaranta appatike enta vediga undandi asalu baita inta sudden ga podduna 6:30 ki sunrise avutune vedigane ayyindi ani cheppi cheptu which is actually true. నాకు అలానే ఉండింది ఈ రోజు పొద్దున్న. అండ్ సుధా గారు ఈజ్ విషింగ్ అ వెరీ హ్యాపీ సండే టు మీ అండ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అండ్ ఎంజాయ్ యువర్ పిక్కిల్ బాల్ గేమ్స్ అండ్ మేక్ షూర్ దట్ యుర్ స్టేయింగ్ హైడ్రేటెడ్ అండ్ లాట్స్ ఆఫ్ సన్ స్క్రీన్ ఆన్ యువర్ ఫేస్ సుధా గారు, ఆన్ యువర్ హ్యాండ్స్ ఆల్సో. ఎనీవేస్, సో మనము బిఫోర్ వీ డైవ్ మోర్ ఇన్ టు ఆర్ సెలబ్రేషన్ కార్నర్ విషెస్, ఐ జస్ట్ వాంటెడ్ టు సే అండి, అందరికి లైక్ యునో స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి రైట్, బీట్ బర్త్డేస్ ఆర్ ఎనీ అదర్ సెలబ్రేషన్స్. నాకు కూడా ఒక చిన్న పర్సనల్ సెలబ్రేషన్ షేర్ చేసుకోవాలి అనిపించింది. సో మొన్న ఈ వీక్ లో వెన్స్డే రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి కొంతమంది మే నెల జరిగే బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి నన్ను కూడా లాక్కి వెళ్ళడం జరిగింది అనమాట. సో నేను ఏదో నార్మల్ గా వెళ్ళాను, కబుర్లు చెప్పుకుందాం, కొంతసేపును కాస్త చిల్ అవుదాము అని. కానీ అక్కడ నాకు ఒక స్వీట్ సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉండింది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దో నా బర్త్డే ఏప్రిల్లో అయిపోయినా కూడా నా వెరీ గుడ్ ఫ్రెండ్ నీరజ, షీ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ దెన్, కానీ తను అసలు అది మర్చిపోకుండా వెన్స్డే రోజు సర్ప్రైజ్ గా నాకు కేక్ తీసుకొచ్చింది అండ్ చిన్న ప్రెజెంట్ కూడా ఇచ్చింది. అండ్ అసలు నా బర్త్డే ఆ రోజు మళ్ళీ తను బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసింది. ఆనెస్ట్లీ యునో దట్ జెస్చర్ మ్యాటర్డ్ అ లాట్ టు మీ. స్పెషల్ మూమెంట్స్ ని గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేసే ఫ్రెండ్స్ ఉండడం నిజంగా ఒక బ్లెస్సింగ్. సో లైవ్ ఆన్ ఎయిర్ ఐ వాంట్ టు థ్యాంక్ నీరజ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ సర్ప్రైజ్, ఫర్ యువర్ థాట్ఫుల్నెస్ అండ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో స్పెషల్. సో లిసనర్స్, మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఒకరుంటే ఇవాళ వాళ్ళకి ఒక మెసేజ్ పంపండి, ఎందుకంటే అప్రిసియేషన్ కూడా ఒక సెలబ్రేషనే కదా, ఏమంటారు? సో ఎనీవేస్, ఈ రోజు మన ఫస్ట్ సెలబ్రేషన్ కి వెళ్లే ముందు సుధా గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు. సో ఐ హావ్ లైన్డ్ ఇట్ అప్ అండ్ బిఫోర్ వి ప్లే దట్ సాంగ్, మన ఫస్ట్ అనౌన్స్మెంట్ ఫర్ టుడే ఏంటి, వాట్ ఈస్ ఇట్ అబౌట్? జూన్ వచ్చేస్తుంది అఫీషియల్ గా, ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ మే అండ్ రేపటి నుంచి జూన్ స్టార్ట్ అవుతుంది. జూన్ వస్తుంది అంటే రేడియో సురభి జాతర కూడా రాబోతుంది, విచ్ ఈస్ రియలీ రియలీ ఆన్ జూన్ 7th, అంటే ఇంకొక వీకే ఉంది ఆల్మోస్ట్. అండ్ ఈసారి జాతర ఈస్ కమింగ్ బ్యాక్ విత్ ఎ డివైన్ రివాంప్ అండ్ ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ది ఈవెంట్ ఏంటి అని అంటే శ్రీ సీతారాములు వారి కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట. అసలు అది మాత్రం డెఫినెట్లీ మీరు మిస్ అవ్వద్దు, కళ్యాణం జరగబోతుంది. అసలు వాట్ ఏ గ్రేట్ వే టు స్టార్ట్ అవర్ జాతర అండి. అసలు సీతారాములు వారి బ్లెస్సింగ్స్ తోటి మనకు మన జాతర స్టార్ట్ అవుతుంది అండ్ మనకి మెగా కోలాటం కూడా ఉంది. ఎస్, దిస్ టైమ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ, మీరు ఎవ్రీవేర్ వింటూనే ఉండుంటారు. అండ్ మేమందరం మంచిగా ఆన్లైన్ క్లాసులు కూడా అటెండ్ అయిపోయి కోలాటం నేర్చేసుకుంటున్నాము. అండ్ ఇట్స్ నాట్ టూ లేట్ అండి, ఇఫ్ ఎనీబడి ఇస్ స్టిల్ ఇంట్రెస్టెడ్ టు టేక్ పార్ట్ ఇన్ కోలాటం, జస్ట్ గో ఆన్ radiosurabhi.com/forward/RSJ అండ్ రిజిస్టర్ చేసుకోండి. యూ విల్ గెట్ ఇన్వైటెడ్. మేము నెక్స్ట్ వీక్ ఇన్ పర్సన్ ప్రాక్టీస్ కూడా చేయబోతున్నాము అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ రియలీ అమేజింగ్. అసలు నేనైతే ఐ కాంట్ వెయిట్. లాస్ట్ ఇయర్ నేను అలా ఆడియన్స్ లాగా అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఈ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ కోలాటం అండ్ ఐఎమ్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దాట్, వీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ డెలిషియస్ ఫుడ్ బూత్స్. ఆహా, ఫుడ్ ఉంటే, ఫుడ్ ఎక్కడుంటే శృతి అక్కడ ఉంటుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్ అండ్ నా ఫేవరెట్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్. దిస్ ఈస్ బేసికలీ వీ ఆర్ రికగ్నైజింగ్ దోస్ స్పెషల్ పర్సన్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ, విచ్ ఈస్ అన్ అమేజింగ్ అమేజింగ్ opportunity for you all to sign up your favorite community person that you would want to be awarded. And also fashion show kuda undabothundanta, which is really nice. And last lo oka big surprise finale is waiting just for
all of us. Nen you and Ananu endukante maaku kuda telidu and I'm so looking forward to it. And all of this is going to happen on June 7, 2026 at Frisco Flyers. And registrations kani, votings or nominations, or if you need tickets for Kalyanam, anni one stop shop laga www.registerbee.com/RSJ akkada dorukutayi. And if any sponsorships, call us at 516-851-6919. Or you can email admin@radiosurabhi.com. Mana jatarani mana vedukalaga jarupukundam. Emantaru? Well, that was about Radio Surabhi Jatara. Anukuntuntaru kada enduke arustunnam poddepoddune ani. Jatara antene naalo oka teliyani oka vibe atla ela perigipothu untundannamata. But I'm going to play another song. But very soon we will go into a commercial break. But we will be right back and talk more.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramana sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: హాయ్, నేను మీ ఆర్సీ పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్, స్వదేశీ రెస్టారెంట్. టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: Welcome back. You're listening to Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio. And ee roju meeto mee RJ Shruti Venkat undannamata. We are on Morning Mantra show and nenu mee Sunday morning companion. So before commercial kelle mundu, I said we will announce our first celebration corner wishes. So ee roju mana ఫస్ట్ సెలబ్రేషన్ కార్నర్ విష్ ఆఫ్ ద డే ఎవరికి అని అంటే, ఒక్క నిమిషం, ఓకే, ఎవరికి అని అంటే, సారీ అండి, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు వైష్ణవి యాత్రేయపురం. ఈ బర్త్డే విషెస్ వస్తున్నాయి మీ డాలస్ మామయ్య, అత్తయ్య, నిహాల్ అండ్ రిహాన్ తరపున. అండ్ వైష్ణవి, నీ లైఫ్ లో ఎప్పుడు హ్యాపీనెస్, సక్సెస్ అండ్ లాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఉండాలి అని కోరుకుంటున్నాం. ఎంజాయ్ యువర్ స్పెషల్ డే అండ్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఇయర్ అహెడ్. Once again, happy birthday, Vaishnavi. And me, Attaya, ni kosam oka song dedicate chesaru, which is coming right up for you.

Welcome back. You are listening to your RJ Shruti Venkat on Morning Mantra on none other than Radio Sirabhi 107.9 FM HD3 Dallas's number one Telugu radio. And Nenu, me Sunday morning companion. So, manam ippude mana celebration corner mugichukunam. And before we move forward to our health reset segment, I want to talk about a special announcement, which is about SNR insurance. Asalu manaki ikkadandi nenu insta lo kuda everywhere chustu untan social media lo that asalu papam how life can change in an instant for some people, and some of them health insurance coverage lekapodam valla kuda chaala ibbandulu padutunaru. So even if you lost your job or if you don't have an insurance, SNR insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free, be it like from health to travel or dental or vision and life insurance, they've got you covered. So ventane, do check out SNR insurance, and if you don't have one, please sign up. I really, really recommend and suggest everyone to have health insurance, because ee country lo telusu kada manaki health insurance lekapothe chaala chaala problem ayipothundi. And also I want to talk about, almost ink 8:51 avutundi, inkon cheyapatlo 9 పోతుంది. మెల్లిగా అందరూ లేచి బ్రేక్ఫాస్ట్ లు అన్ని రెడీ చేసుకుంటూ ఉండుంటారు కదా. మరి ఫుడ్ అంటే ఏ టు బి, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఆర్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికిల్స్. Be it fluffy ragi idli anta, abababababa, to tangy gongura rice, enjoy traditional taste in minutes only at A2B, and they're located in Frisco and Little Elm. You can visit A2BTexas.com or you can call them at 214-872-2345. Alright, so that was about A2B. So, manam ippudu mana health reset corner gurinchi maatladukundam. Every week, నేను ఏవైతే పర్సనల్ గా ట్రై చేస్తానో, నాకు బెనిఫిషియల్ అనిపిస్తాయో అవి అసలు ఐ లైక్ టు షేర్ హియర్. నాకు మామూలుగా కూడా నాట్ ఓన్లీ హియర్, నాకు ఏదైనా ఒకటి ఫుడ్ కానీ ఏదైనా ఫుడ్ నచ్చింది ఆర్ ఎనీథింగ్ దట్ హెల్ప్ మీ, ఐ ఆల్వేస్ ఆల్వేస్ లైక్ టు షేర్ ఇట్ టు పీపుల్. సో మనకిప్పుడు ఈ రోజు ఏమి స్పెషల్ గా నేనేం తీసుకురాలేదండి, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ వెదర్ సైలెంట్ గా చాలా ఇట్లా మంచిగా సమ్మర్ వచ్చేసినట్టు అనిపించేస్తుంది. ఐ థింక్ వచ్చేసిందని అనుకుంటున్నాను నేను. సో మనము సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తాము అని అంటే, దాహం అనిపించినప్పుడే వాటర్ తాగుతాం. అంతెందుకండి, నేను ఇక్కడ కూర్చున్నాను కదా పొద్దున, ఐ వేక్ అప్ అండ్ ఐ హ్యాడ్ వన్ బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్. మళ్ళీ ఇప్పటి వరకు నేను కూడా వాటర్ సిప్ చేయలేదు, మర్చిపోతున్నాను. సో దిస్ ఈజ్ అ రిమైండర్ టు మీ అండ్ టు ఆల్ ఆఫ్ అస్ దాట్ రోజంతా కొంచెం కొంచెం వాటర్ సిప్ చేస్తూ ఉందాం, అండ్ వాటర్ బాటిల్ ని ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి ఇంకే ఇప్పటి నుంచి. సో వెదర్ వేడిగా ఉంది కాబట్టి మనం కొంచెం వాటరీ ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుందాం, లైక్ బీట్ వాటర్మెలన్ ఆర్ ఆరెంజెస్ ఆర్ క్యూకంబర్స్ లాంటివి మనకి బాడీని ఫ్రెష్ గా ఉంచుతాయి కదా. సో ఆల్సో చాలా మంది సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, బికాస్ ఇంకా పిల్లలకి ఇక సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లలు బయట ఆడుకుంటారు, మనం ఎరెంట్స్ కోసం తిరుగుతూ ఉంటాము. సో కానీ మధ్య మధ్యలో అలా కొంచెం బ్రేక్ తీసుకుని షేడ్ లో రిలాక్స్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇందాక సుధాకర్ చెప్పినట్టు వాళ్ళు పిక్కిల్ బాల్ ఆడుతూ మధ్య మధ్యలో అలా వెళ్లి షేడ్ లో నిల్చుని ఉంటారు. That is amazing. I think we all should practice doing that. So, edi health reset ante pedda pedda diets o lekapothe gym challenges itla kaadu, itla simple things like roju oka glass water taadam, oka 10 minutes walk cheyadam, koncham you know fresh ga gaali peelchadam, ivanni kuda health reset kindike vastayi kada. So ee Sunday mee body ni mee mind ki koncham kindness chupichandi. మరి హెల్త్ రిమైండర్ తర్వాత మంచి ఒక రిఫ్రెషింగ్ సాంగ్ వినేద్దాం. యాక్చువల్లీ నేను మొన్న ఈ పాట విని ఓ తెగ ఊగాను, అసలు అప్పట్లో వచ్చింది కానీ బట్ అప్పుడు కంటే ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ పాట మళ్ళీ వినేసరికి అసలు ఫుల్ జోష్ వచ్చేసింది. అండ్ ఐ వుడ్ లైక్ టు ప్లే దట్ సాంగ్ హియర్. అండ్ ఆల్సో వెరీ సూన్ మనం ఇంకొక కమర్షియల్ బ్రేక్ వెళ్ళిపోతాము, బట్ వీ విల్ బి రైట్ బ్యాక్ అండ్ స్టే ట్యూన్డ్. దేర్ యు గో, వస్తుంది ఇప్పుడు. ఏంటండి ఈరోజు ఇలా ఉంది, నా కాఫీకి టైం అయింది అందుకనే ఇలా ఉంది. There you go.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatham palukutondi. Vrindavan refreshers aina, Gokul's pride utappamaina, Gopala's divine curries aina. Mee ruchiki taggattu customizable no onion no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: వెల్కమ్ బ్యాక్. అ వెరీ గుడ్ మార్నింగ్ డాలస్. టైం ఇప్పుడు 9:00. మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర విత్ యువర్ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్, ఓన్లీ ఆన్ రేడియో సిరిబి 107.9 FM HD3 డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో. ఓకే, సో నాకు మర్చిపోయాను, బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్ విత్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ ఆర్ టాక్ హియర్, ఈ రోజు ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ వచ్చేసింది కదా. అసలు క్రికెట్ ఫ్యాన్స్ కి అయితే ఈ రోజు ఒక పండగ రోజు అని చెప్పుకోవచ్చేమో. మరి మరి ఈసారి ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్యలో ఈ మహాపోరాటం అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. అండ్ ఐ థింక్ 9 కి స్టార్ట్ అవుతుంది అన్నారు కాబట్టి స్టార్ట్ అయిపోయింది అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ హూ విల్ విన్ దిస్ టైమ్. మీ ప్రెడిక్షన్స్ ఏంటి, ఈ సాలా ఆర్సీబీయా లేదా అవదే జీటీయా? కాల్ చేయండి, మెసేజ్ పంపండి, మీ ఛాంపియన్ ఎవరో చెప్పండి. అండ్ ఐ థింక్ నేను ఇప్పుడే అప్డేట్ చూస్తున్నాను హూ చోస్ టు బ్యాట్ ఫస్ట్. ఓకే, గుజరాత్ టైటన్స్ ఈస్ గోయింగ్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ కోహ్లీ వెన్ హీస్ బ్యాటింగ్ ఫర్ ఆర్సీబీ. All right, good luck RCB, good luck Gujarat Titans. So చెప్పా కదా మనము షో ముందుకు వెళ్లే ముందు ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ సంథింగ్ అని. సో రీసెంట్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసానండి. సో అది చూడగానే నాకు ఇట్లా కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్ ఫ్లాష్ అయ్యాయి అన్నమాట. సో బేసికలీ మన షో అంటేనే అది కదా, మన షో థీమ్ ఇస్ నాస్టాల్జియా. అండ్ మనము సాంగ్స్ మాత్రమే కాదు, వి రికలెక్ట్ ఆల్ దోస్ చైల్డ్హుడ్ మెమరీస్, ఆల్ దోస్ డేస్, ఫన్ డేస్, గొడవలు కొట్టుకోవడం, స్కూల్ మెమరీస్ అన్ని నవ్వుకుంటాం, షేర్ చేసుకుంటాం. అండ్ నాకు పర్సనల్ గా కూడా ఐ వుడ్ లవ్ to hear about childhood stories andarivi నాకు చాలా చాలా ఇష్టము. యూనో కొంతమంది చైల్డ్హుడ్ మెమరీస్ చాలా చాలా ఫన్నీగా ఉంటాయి కదా. సో అయితే బ్యాక్ టు దట్ ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తే టేప్ రికార్డర్స్ అండ్ క్యాసెట్స్ గురించి ఒక రీల్ చూసాను. సో దిస్ ఇస్ వన్ పర్సన్ హూ యాక్చువల్లీ హ్యాస్ దట్ యాక్చువల్ టేప్ రికార్డర్ అండ్ హీ హ్యాస్ ఆల్ దోస్ క్యాసెట్స్ అండ్ ఆయన అది ప్లే చేస్తూ ఉంటారనమాట. సో అది చూడగానే నాకు ఇట్లా కొన్ని ఒక మంచి ఫన్నీ మెమరీ ఫ్లాష్ అయింది. ఇప్పుడు నవ్వుతున్నా గానీ అప్పుడు బాగా ఏడ్చాం గానీ. సో మా ఇంట్లో కూడా ఒక టేప్ రికార్డర్ ఉండేదన్నమాట. సో అది కొని ఒక గంట అయి ఉంటుందేమో, ఆరు గంట కూడా కాలేదేమో, అలా దాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద సెటప్ చేసి మా ఫాదర్ స్నానం చేద్దామని చెప్పి వెళ్లారు. నేను మా అక్క కలిసి నేను నొక్కుతా అని చెప్పి దాని మొత్తానికి కింద పడేసి విరగ్గొట్టాము. టేప్ రికార్డర్ విరిగిపోయింది. ఓకే, ఆ తర్వాత మా వీపులు కూడా కొంచెం విరిగాయి అనుకోండి. మరి అది ద మూమెంట్ ఐ సా దిస్ రీల్ నాకు సడన్ గా అదే గుర్తొచ్చింది. దెన్ ఐ థాట్ ఓకే, వై నాట్ వీ షేర్ దోస్ చైల్డ్ హుడ్ మెమరీస్. అంటే మీ చైల్డ్ హుడ్ లో మీరు యాక్సిడెంటల్ గా ఇంట్లో ఏమన్నా వస్తువులు విరగొట్టారా, విరగొట్టే అది ఏంటి, టేప్ రికార్డరా లేక టీవీ రిమోటా లేక మనకి చిన్నప్పుడు ఇళ్లలో షో కేసుల్లో డెలికేట్ బొమ్మలు ఉండేవి గుర్తున్నాయో లేవు మీ అందరికి, సో అలాంటివి ఏమైనా విరగొట్టారా లేక ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా, మీ ఫన్నీ మెమరీస్ నాతో షేర్ చేయండి అట్ 972-636-1966. వన్స్ అగైన్ 972-636-1966. మీ స్టోరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా నేను, అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. సో నేను ఒక మంచి సాంగ్ లైన్అప్ చేశాను. ఈ పాట విని చాలా ఏళ్ళైంది, అందరూ రెగ్యులర్ గా వింటూ ఉంటారేమో కానీ నేను అంత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అయితే వినలేదు. సో ఐ వాంటెడ్ టు లిసన్ అండ్ ఐ ఆల్సో వాంటెడ్ యూ ఆల్ టు లిసన్ అండ్ ఎంజాయ్ దిస్ సాంగ్. బట్ స్టే ట్యూన్డ్ అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్.

వెల్కమ్ బ్యాక్. సాంగ్ సగం తమిళ్లో సగం తెలుగులో వచ్చిందండి, మై అపాలజీస్ ఫర్ దాట్. నేను ఒక కాల్ తో కాల్ తీసుకుంటున్నాను ఆఫ్ ఎయిర్ అండ్ ఐ డెంట్ రియలైజ్, బట్ సడన్ గా నేనే రియలైజ్ అయ్యాను అవును ఇదేంటి తేడా ఉంది అని. బట్ వెంటనే స్విచ్ ఇట్ తెలుగు, కొన్ని కొన్నిసార్లు అలా అవుతూ ఉంటాయి కదా. బట్ ఎనీవేస్, సో మనం మాట్లాడుకుంటున్నాము మన చైల్డ్హుడ్ మెమరీస్. చైల్డ్హుడ్ లో యాక్సిడెంటల్ గా ఇంట్లో ఏం విరగొట్టాము, విరగొట్టిన తర్వాత పరిణామాలు ఏంటి అని మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటున్నాం. సో నాకు ఒక కాలర్ కాల్ చేశారు, శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు కాల్ చేశారు అండ్ హీ సెడ్ చిన్నప్పుడు ఇంట్లో గ్లాసెస్ ఉండేవి కదా, గాజు గ్లాసెస్ లేకపోతే గాజు బౌల్స్, అవి ఎప్పుడు విరగొడుతూ ఉండేవారంట. సో ఎవ్రీ టైమ్ ఆయన విరగొట్టినప్పుడు అలా వాళ్ళ మదర్ అది చీపురుతోటి ఊడుస్తూ అదే చీపురుతో చీపురు తిరిగేసేవారు అని చెప్పి షేర్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఫర్ కాలింగ్. అండ్ మనము దీనికి ఈ టాపిక్ కి సంబంధించే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చిందండి. మనకి ఇట్లా ఇంట్లో ఏదైనా తప్పులు చేసి, ఏదైనా పెద్ద తప్పు చేసి అమ్మ చేతులు దొరికితే డైరెక్ట్ గా చితక బాధేస్తుంది అని చెప్పి చెప్పుకునేవారు కదా. మామూలుగా ఏమంటారు, కొట్టింది, చితక బాధారు, లేకపోతే ఉతికారు, తోమారు అని, రైట్? సో మా ఇంట్లో మటుకు దానికి ఒక అఫీషియల్ వర్డ్ ఉండేదన్నమాట, దాన్ని తాళాధ్యేయం అని అనేవారు అనమాట. సో ఏదన్నా ఇలాంటి పనులు చేస్తే వెంటనే తాళాధ్యేయం అయ్యేది. అండ్ దెన్ లేకపోతే ఇంటికి రాని పని అయిపోయింది, ఇవాళ ఒక మంచి తాళాధ్యేయం ఉంటుంది నీకు అని చెప్పి ఒక వార్నింగ్ వచ్చిందంటే అసలు గుండెల్లో ఇట్లా రైలు పరిగెత్తేసేవన్నమాట. మోర్ దెన్ ఆ పనిష్మెంట్ వాళ్ళు తర్వాత కొడతారో కొట్టరా తెలియదు కానీ ఆ మాట వినగానే మటుకు ఎక్కువ భయం వేసేది. సో మరి మీ ఇంట్లో ఇలా ఏమన్నా స్పెషల్ కోడ్ వర్డ్స్ ఏమన్నా ఉండేవా, అమ్మకి కానీ నాన్నకి కానీ కోపం వచ్చినప్పుడు వాళ్ళు వాడిన ఫేమస్ డైలాగ్ ఏంటి, ఆర్ మీ నాన్నగారు వార్నింగ్ స్టైల్ ఏంటి, లేక పనిష్మెంట్ కి మీ ఇంట్లో ఏమన్నా స్పెషల్ నేమ్స్ ఏమన్నా ఉండేవా? మీ ఫన్నీ మెమరీస్ నాతో షేర్ చేయాలి అనుకుంటే కాల్ చేయండి అట్ 972-636-1966. మళ్ళీ చెప్తున్నా 972-636-1966. మీ స్టోరీస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఐ హ్యావ్ లైన్డ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్, బట్ బిఫోర్ దాట్ I wanted to talk about Radio Surabhi Jatra again. Indake nen maatladanu, but for those of you all who just tuned in now, Radio Surabhi Jatra is coming andi, and this time it is coming back with a divine revamp and infinite excitement. And this is the biggest highlight of this event is going to be Sri Sitaramulu Vari Kalyanam, and this is in association with Mata, a celebration you definitely don't want to miss, and that's really a great way to start our Jatra event. And also get ready for Mega Kola Term, and this time it's absolutely free. Nen inda cheppinattu manchiga Kola Term classes kuda ayipoyayandi. We have all nicely learnt the Kola, how to do Kola Term, and next week in person classes kuda avabothunay, and it's not too late. You guys can still join, manaki inka time undi. అండ్ స్టెప్స్ చాలా ఈజీగా ఉన్నాయి. సో గో ఆన్ www.radiosurabhi.com/RSJ అండ్ అక్కడ కోలాటం కి మీరు సైన్ అప్ అవ్వచ్చు. అండ్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ జాతర వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డెలీషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, RJ అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అండ్ డాజ్లింగ్ ఫ్యాషన్ షో. అండ్ ఆల్సో అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే ఈస్ అవైటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, నాట్ ఫర్ యూ ఓన్లీ అండి, మాకు కూడా. It's a huge surprise and I'm so looking forward to it. And all of this is happening on June 7th, 2026 at Frisco Flyers. And like I said, for registrations or any votings, nominations or tickets for Kalyanam, everything is going to be in one place, that is www.radiosurabhi.com/RSJ. And for any sponsorships, you can call us at 516-851-6919 or email admin@radiosurabhi.com. Mana jatarani mana vedukalaga jarupukundam. And I can't wait to see you all there and meet all of you. And naaku idi, this is going to be the first jatra event as an RJ, and I look forward to meeting you all. So ippudu oka manchi old song okati line up chesesanu, enjoy cheyandi, vacheyandi, and we will talk more.

Welcome back. You are listening to Radio Sirbi 107.9 FM HD3 Dallas's number one Telugu radio. And nenu mi RJ Shruti Venkat on our morning mantra, nenu mi Sunday morning companion. So manam matladukuntunnam one of our childhood memories gurinchi, which is intlo vastulu viragottadam, dani parinamalu enti. ఆర్ ఇంట్లో మనకి పూజ జరిగేటప్పుడు భరిత పూజ జరిగేటప్పుడు ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోడ్ వర్డ్ ఉండేది. మా ఇంట్లో తాళాదేయం అనే ఒక కోడ్ వర్డ్ వాడేవాళ్ళం. మీళ్లలో ఏంటి అని అడిగాను. అండ్ నాకు ఫ్రెండ్స్ మెసేజెస్ పెడుతున్నారండి, వాళ్ళ ఇళ్లలో భరిత పూజ అనేవారంట, ఉతకడం అండ్ మెడ పంపులు విరిగిపోతాయి. ఇదైతే అసలు ఫస్ట్ టైం వింటున్నానండి, దిస్ ఇస్ రియలీ రియలీ ఫనీ. మెడ పంపులు విరిగిపోతాయి ఆర్ వీపు విమానం మూత మూగిపోద్ది. దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ మై ఫ్రెండ్స్ ఆర్ యాక్చువల్లీ షేరింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్, దాట్ వాజ్ రియలీ ఫనీ అండి. సో ఫస్ట్ మనం ఇట్లాంటివి ఏమన్నా విరగొట్టినప్పుడు ఏం చేస్తాం? వీ హైడ్ ది ఎవిడెన్స్, రైట్? సో దాన్ని రిపేర్ చేయించడం గోల్ కాదు, దాన్ని ఎట్లయినా సరే దాచేయాలి అమ్మకి నాన్నకి తెలియకుండా. ఈ రిమోట్ బ్యాటరీ కవర్ సోఫా కింద పడిపోవడం, లేకపోతే అక్కడ విరగొట్టి దాని అక్కడ దాచేయడము, లేకపోతే విరిగిపోయిన బొమ్మని కట్టన వెనకాలో, లేకపోతే మనకి కాఫీ కన్సోల్ టేబుల్స్ కింద ఉండే వాటిలలోనూ, గ్లాస్ పగిలిపోతే పైపైన పైపైన అన్ని ఏరేసి పక్కన పెట్టేసి నాకు తెలియదు అనే మోడ్ లో ఉండేవాళ్ళం. పేరెంట్స్ కి మనం తెలియకుండా దాచుదాం అని అనుకునేవాళ్ళం, కానీ వాళ్ళకి సిఐడి ఆఫీసర్స్ కన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉండేవి అప్పట్లో. Now that I'm a parent, I can actually, you know, relate and I can share an example. So recent ga, I have a 6-year-old daughter and recent ga tanu bathroom lo kelli, after she used the toilet, tanu hand wash cheskuni accidental ga manaki toilet paper lopala roll lopala brown cardboard ostundi kada, adi teesi trash cheddam anukuni adi toilet lo padesindi. అయితే వెంటనే దానికి భయం వేసిందో మరి ఐ డోంట్ నో వాట్, మేమేమో అంటాం అనుకుందేమో, దాన్ని ఫ్లష్ చేసేసి కామ్ గా వచ్చేసింది. ఆబ్వియస్లీ ఏమవుతుంది, అది క్లాగ్ అవుతుంది. సో అది క్లాగ్ అయిపోవడము అండ్ వి వే వండరింగ్ ఎందుకబ్బా ఎందుకబ్బా అని. దెన్ సడన్ గా హర్ ఫాదర్ రియలైజ్ దట్ ఆ టాయిలెట్ అయిపోయింది, దట్ ఎంప్టీ ఉంది, ఆ రోల్ లేదు అండ్ దెన్ ఆ లోపల కార్డ్బోర్డ్ లేదు. దెన్ వెన్ హీ చెక్ ద డస్ట్బిన్ అందులో కూడా లేదు. దెన్ ఆయన బయటకు వచ్చి, రిహానా నిజం చెప్పు వాట్ హ్యాపెండ్ అని అంటే, అమ్మో నాకు భయం వేసింది, I don't know, you guys will be upset. And ante we were like, no, we will not be upset, you just tell us what happened. Ante accidentally andlo padipindi and I was scared, so I thought flush chesestha adi velipothundi ani cheppesi anukuni than flush chesind anamata. But mem ippudu asalu antaga react avaledu. But back in those days ilantive evanna simple chin chinna jarigina kuda daniki parinamalu chala gattiga undevu kada. So mari ilanti childhood memories gurtoste meek evanna gurtoste adi natho share cheskovali ani అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966 అండ్ ఐ హ్యావ్ అనదర్ సాంగ్ లైన్డ్ అప్ ఫర్ యూ. అండ్ వెరీ సూన్ మనం మళ్ళీ ఇంకొక కమర్షియల్ బ్రేక్ వెళ్ళిపోతాము, బట్ స్టే ట్యూన్డ్, వీ విల్ బి రైట్ బ్యాక్ అండ్ వీ విల్ టాక్ మోర్.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా కూడా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: Welcome back. You are listening to Radio Surabhi 107.9 FM HD3 and Nenmi RJ Shruti Venkat on Morning Mantra, Nenmi Sunday Morning Companion. So, manamu manam maatladukuntunnam mana childhood memories gurinchi. And before we talk more about our share more about our childhood memories, I wanted to tell you all, andi Radha Krishna Temple undi kada Allen lo, they are proudly inviting all of us to the Grand Sri Venkateshwara Prana Pratishtha Mahotsavam, the sacred installation of Tirupati Sri Venkateshwara Swami, Balaji Mula Virat Vigraham and Garbha Gruham. July 1st nunchi July 5th varaku 2026, experience 5 spiritually uplifting days filled with Vedic rituals, homams, devotional programs and blessings. All devotees and family are welcome. Donations and sponsorships are welcome. So visit http://www.radhakrishnatemple.net for donations and other information. And this is Radha Krishna Temple located in Allen, Texas, July 1st to July 5th, 2026. So that was about మన రాధాకృష్ణ టెంపుల్ అనౌన్స్మెంట్. సో మనము మన చైల్డ్హుడ్ గురించి, మెమరీస్ గురించి మాట్లాడుకుంటున్నామని అన్నా కదా. టేప్ రికార్డర్ విరగొట్టిన వాళ్ళు, విండో గ్లాసెస్ పగలగొట్టిన వాళ్ళు, ఆర్ షోకేస్ బొమ్మలు బలిచ్చిన వాళ్ళు అందరూ ఈ సెగ్మెంట్ తో కనెక్ట్ అవుతున్నారు అని అనుకుంటున్నాను. సో కానీ నాకు అనిపిస్తూ ఉంటుందండి, మన జనరేషన్ లో పనిష్మెంట్ కంటే ముందు గుర్తొచ్చేది ఏంటి, మన అమ్మ నాన్న యూజ్ చేసిన డైలాగ్స్, రైట్? అసలు కొన్ని డైలాగ్స్ వింటేనే హార్ట్ బీట్ ఇట్లా ఆటోమేటిక్ గా పెరిగిపోయేది. ఏంటి, మా ఇంట్లో అయితే ఇంటికి రా, నీ పని చెప్తా, నాన్న వచ్చాక ఉందిలే నీకు అని అనేది. ఆర్ లేకపోతే నా పర్సనల్ ఫేవరెట్, నీ సంగతి ఇంటికి వచ్చాక చూస్తా ఆగు అని చెప్పి, ఆ డైలాగ్ వినగానే ఇంకా రోజంతా అసలు ఇంటికి వెళ్లేంత వరకు దడదడదడలు ఆడిపోయేవాళ్ళం. అసలు ఇలా ఏమన్నా మీ ఇంట్లో ఫేమస్ మార్నింగ్ డైలాగ్స్ ఉన్నాయా, అమ్మా నాన్న యూజ్ చేసిన పంచ్ డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా, కాల్ చేయండి, షేర్ చేసుకోండి ఎట్ 9726361966. మళ్ళీ చెప్తున్నా, 9726361966. మీ స్టోరీస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇందాక బాయ్స్ లో మంచి అలే అలే పాట పెట్టాను, అది మధ్యలో ఆగిపోయింది. సో ఐమ్ గోనా కంటిన్యూ దాట్ సాంగ్ బికాస్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ టు నాట్ మిస్.

All right. That was a beautiful song. నాకు లక్ష్మి గారు కాల్ చేశారు. నేను జస్ట్ సాంగ్ ప్లే అవ్వకముందు మన ఫేమస్ మన పేరెంట్స్ వాడే డైలాగులు గురించి చెప్తూ ఉన్నాను కదా, సో ఆవిడ కూడా ఒక రెండు డైలాగులు షేర్ చేసుకున్నారు. సో వీకెండ్ వచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కొంచెంసేపు పడుకుని ఉంటే వాళ్ళ అమ్మగారు ఇప్పుడు లేస్తావా లేక నాన్నను పిలవమంటావా అని చెప్పేసి అనగానే టక్కున లేచి కూర్చునే వాళ్ళు అంట. నాన్న అంత స్ట్రిక్ట్ గా ఉన్నా లేకపోయినా అమ్మలు మాత్రం అదొకటి క్రియేట్ చేసి పెట్టేశారండి మన మైండ్ లో. నాన్న అనగానే టక్కుని లేచిపోయే వాళ్ళము. అండ్ ఇంకొక స్టాండర్డ్ డైలాగ్ ఉండేదంట, ఇప్పుడు చదువుకుంటావు లేక అడుక్కు తింటావా. ఇదైతే అసలు అందరి ఇళ్లలో అండి అసలు ఈ రెండు డైలాగులు. ఐ ఆల్సో కెన్ రిలేట్ టు ఇట్. ఐ వాజ్ జస్ట్ టెలింగ్ హర్ దట్ వీకెండ్స్ మా ఫాదర్ ఇంట్లో ఉంటే ఒక్క పిలుపు లే శృతి అని అనగానే టక్కులు లేచేవాళ్ళం. వీక్ డేస్ అమ్మ లేవండి లేవండి చదువుకోండి అని అంటే కూడా దుప్పట్లు ముసుకేసుకుని పడుకునే వాళ్ళం. అండ్ ఆయన ఒక రెండు సార్లు పిలిచినా కూడా లేవకపోతే ఆయన మంచిగా ఒక మగ్గ నిండా వాటర్ ఫిల్ చేసుకుని వచ్చి అలా దుప్పటి తీసి అలా వంపేసేవారు అనమాట మా మొహాల మీద, దెబ్బకి లేచి కూర్చునే వాళ్ళం. బట్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు ఫర్ షేరింగ్. అండ్ వన్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్ ఆల్సో is sharing one of special memory. Same, ఈ చిన్నప్పుడు మెమరీ తనది కాదు కానీ వాళ్ళ చెల్లి ఒక ఫోటో ఫ్రేమ్ పగలగొట్టేసిందంట. అండ్ దెన్ పగలగొట్టి నా మీద పెట్టింది. మా అమ్మ చేతులు బాగా తన్నులు పడ్డాయి. సో మా అమ్మ ఏదైనా వస్తువు కొనవద్దని లేక ఎవరికైనా డబ్బులు ఇవ్వకూడదని చెప్పడానికి కళ్ళతో సైగలు చేసుకునేవారు. అలా అయినో అప్పులు బంధువులు గొడవలు లేదా ఏదైనా సీక్రెట్ గురించి మాట్లాడుకునేటప్పుడు తలుపులు వేయడం లేక పక్క గదికి వెళ్లడం ఇలాంటివన్నీ చేసేవారు అని చెప్పి తను షేర్ చేసుకుంది. థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ లక్ష్మి గారు. అండ్ ఇలా మనము చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అసలు వీటన్నిటికంటే మెయిన్ ఈ అన్నిటిలో కంటే అసలు సిబ్లింగ్స్ గొడవ అనేది లేకుండా అసలు మనం చైల్డ్హుడ్ మెమరీ ఉండదు కదండి. అసలు దాని గురించి మరి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ మీరేమైనా మీ సిబ్లింగ్స్ తో గొడవలు ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 972-636-1966. మావి చాలా చాలా ఉండేవి, ఎందుకంటే మేము ఇంట్లో ముగ్గురం ఆడపిల్లలు ఉండేవాళ్ళం. సో క్యాట్ ఫైట్స్, అబ్బో యుద్ధాలు, గొడవలు అన్ని ఘోరంగా అయ్యేవి. అండ్ ఐ విల్ షేర్ వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. బట్ మీరు కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ. అండ్ నేను ఇంకొక మంచి సాంగ్ ప్లే చేస్తాను, విని వచ్చేసేయండి.

All right. That was Kunte Chuputo from the movie Anantapuram, I think 1980 movie. 1980 లో రాలేదు అది అనంతపురం 1980 మూవీ టైటిల్ పేరు. ఆల్రైట్, సో మనం మాట్లాడుకుంటున్నాం మన చైల్డ్హుడ్ మెమరీస్ గురించి. సో లైక్ ఐ సెడ్ బిఫోర్ ద కాల్, చైల్డ్హుడ్ మెమరీస్ అంటే సిబ్లింగ్స్ ఫైట్స్ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటామండి చెప్పండి. లైక్ ఐ సెడ్, మేము అసలే ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళం. అండ్ మోర్ ఓవర్ మా ఓల్డర్ సిస్టర్ కి నాకు ఏజ్ గ్యాప్ కొంచెం తక్కువ, 2 ఇయర్స్ ఏ ఉండేది. సో రోజు ఏదో ఒక ఇష్యూ మీద కొట్టుకునేవాళ్ళం. మోస్ట్లీ వర్బల్ ఫైట్స్ తో స్టార్ట్ అవుతాయి, కానీ కొన్ని కొన్నిసార్లు ఫిజికల్ లెవెల్ కి కూడా వెళ్ళిపోయాం అనుకోండి. సో గర్ల్స్ కాబట్టి మన దగ్గర స్పెషల్ వెపన్స్ ఉంటాయి కదా, జుట్లు వీకేసుకోవడం, గోర్లతో రక్కుకోవడం. ఈ రోజు ఆ రోజుల్లో డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచెస్ అన్ని టీవీలో కాదు, ఇంట్లో మా ఇంట్లో కూడా జరిగేవన్నమాట. సో దో మా ఇంట్లో అబ్బాయిలు లేకపోయినా కొట్టుకునేటప్పుడు మాత్రం నో లెస్ గా కొట్టుకున్నాము. అండ్ మా పేరెంట్స్ దగ్గర ఏంటంటే మామూలుగా అందరిళ్లలో కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరు స్టార్ట్ చేశారో తెలుసుకోవడం ఉండేది కాదు, ఒకరికి పడితే మటుకు మంచిగా పక్షపాతం లేకుండా డైరెక్ట్ గా అందరికి సమానంగా వచ్చేవన్నమాట. సో తప్పు ఒకరు చేసిన పనిష్మెంట్ మాత్రం అందరికి పడేది. ఐ హోప్ మీళ్లలో కూడా ఇలాంటి సిబ్లింగ్ స్టోరీస్ ఉన్నాయని అనుకుంటున్నాను. సో తర్వాత మా అక్క వెళ్ళిపోయిన తర్వాత మా అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నేను మా చెల్లి ఉండేవాళ్ళం. ఇద్దరం అసలు బాగా చాలా మటుకు కలిసి ఉండేవాళ్ళం, బట్ ఏదైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్లు కానీ ఏమన్నా వచ్చినప్పుడు మటుకు చక్కగా ఇద్దరం కొట్టుకునేవాళ్ళం. ఆఫ్ కోర్స్ దాన్ని కొట్టేది కాదు, పాపం చిన్నది అది, నేనే దాన్ని బాగా ఇరిటేట్ చేస్తూ ఉండేదాన్ని. ఒకసారి ఇద్దరం ఇల్లు సర్దుదాం అని చెప్పి ఆటిక్ మీదకి తనని ఎక్కించి ల్యాడర్ వేసి ఎక్కించి నేను కింద నిల్చున్నా. ఆ సర్దే క్రమంలో ఇద్దరికి మాట వచ్చింది అనమాట. సో అది షీ వాజ్ లైక్ షౌటింగ్ ఎట్ మీ, నాకు కోపం వచ్చి ల్యాడర్ తీసాను. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అది ల్యాడర్ మీద కూర్చుంది, నేను కింద చేసుకుని కూర్చుని అది అక్కడి నుంచే కూర్చుని కింద టీవీ పెట్టుకున్నా. నేను టీవీ పెట్టుకుని టీవీ చూస్తూ ఉన్నాను. దెన్ మధ్యలో దాహం వేస్తుందని చెప్పి నేను వెళ్ళి థమ్స్అప్ తెచ్చుకుంటే అక్కడ పైనుంచి కూర్చుని నాకు కూడా కొంచెం థమ్స్అప్ గ్లాస్ లో పోసి ఇవ్వంటే ల్యాడర్ అయ్యలేదు, నేను గ్లాస్ లో థమ్స్అప్ పోసి దానికి పైన ఇచ్చాను. అంటిల్ యూ నో షీ సెడ్ సారీ ఐ థింక్ ఐ డింట్ లెట్ హర్ గెట్ డౌన్. మేము దీని గురించి చాలా రెగ్యులర్ గా తరచూ తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇలా మీకు ఏమైనా సిబ్లింగ్ ఫైట్ మెమరీస్ ఉన్నాయా ఉంటే షేర్ చేసుకోండి అట్ 972-636-1966. అండ్ I have lined up another song. It's already 9:50 అయిపోయింది, బట్ ఈ సాంగ్ అయిపోయాక వి విల్ టాక్ మోర్. అవునండి, మీలో ఎంతమందికి నాగార్జున గారు నటించిన చైతన్య మూవీ గుర్తుంది? నాగార్జున అండ్ గౌతమి. నేను ఇప్పుడే ఏదో వెతుకుతూ ఉంటే నాకు ఈ పాట కనిపించింది. ఇది ఒకప్పుడు బాగా రేడియోలో వచ్చేది. అండ్ ఐ వాంటెడ్ టు ప్లే దిస్ ఫర్ యూ ఆల్. సో

he shared a memory about him playing seven penkula ata dani mudara banti game ananevaranta. So evaraithe ball is kotti out chesado game ayyaka vaani sitaka vaadesevallamu ani cheppesi oka memory share chestunaru. Thank you Giri garu. And inkoka call Jay gar call chesaru. And vaallu chinnappudu one of his sibling fight memory enti anante video game tanu tana brother video game aadevaranta. So vaalla brother video game aadinichevaru kaadanna kopam toti ee video game pagalagottakunda TV magalagotta ఆ టీవీని పగలగొట్టి తర్వాత సాయంత్రం వాళ్ళ ఫాదర్ వచ్చారంట. వచ్చాక మంచిగా ఇక మనందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏం జరుగుంటుందో ఆ తర్వాత. స్పెషల్ గా మనం మాట్లాడుకున్నక్కర్లేదు. బట్ యునో అండ్ పనిష్మెంట్లు ఎలా వచ్చేవి అని అంటే మొట్టికాయలు వేసేవారంట, లేదంటే చెవులు పట్టుకుని చెవులతో పైకి లేపేవారంట అంకుల్. సో దట్ వాజ్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ అని చెప్పి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలా ఈ రోజు మన మార్నింగ్ మంత్ర షో ముగింపుకి వచ్చేసిందండి. సో ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ మే. సో మే కి బాయ్ చెప్పి జూన్ కి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ సమ్మర్ మెమరీస్. అండ్ ఇవన్నీ చిన్నప్పుడు మనకి చాలా అసలు ఎక్కువగా మ్యాటర్ అయినా కూడా ఇప్పుడు తలుచుకుంటే మటుకు అలా నవ్వుకుంటూ ఉంటాం కదా. సో దట్స్ ఐ థింక్ దట్స్ ది పవర్ ఆఫ్ నాస్టాల్జియా అనుకుంటా. సో నంటిల్ నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ వచ్చేంత వరకు ఐ హోప్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ వీక్. అండ్ నేను మీ ఆర్జే శృతి వెంకట్ మీ సండే మార్నింగ్ కంపానియన్ ఇప్పటికీ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త టాపిక్ తో, ఇంకో బంచ్ ఆఫ్ మెమరీస్ తో, అండ్ ఇంకో రెండు కబుర్లతోటి. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి, అండ్ మీ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెమరీస్ క్రియేట్ చేయడం మాత్రం ఆపకండి, ఎందుకంటే రేపు అవే కదా మనకి నాస్టాల్జియా అయ్యేది. ఏమంటారు, హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్ అహెడ్ డాలర్స్. అండ్ సైనింగ్ ఆఫ్, బాయ్, సీ యూ అగైన్. నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది, సో అది లైన్అప్ చేస్తున్నాను. ఐ హోప్ యుల్ లిసన్ అండ్ ఎంజాయ్.

0: జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?

రేడియో సురభి శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే కార్యక్రమం సిగ్నేచర్ షో. ఇవాళ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం.

0: తెలుగు వెండి తెరపై సాహసానికి నిలువెత్తు సంతకం, ధైర్యానికి పర్యాయ పదం. వెండి బంగారాల నలుపు తెలుపుల తెరపై తూర్పు మనోహర వర్ణాల హరివిల్లుని పూయించిన 35 మిల్లీమీటర్ల తెలుగు సినిమా తెరని రెట్టింపు చేసి 70 మిల్లీమీటర్ల వరకు రాజసం ముట్టిపడేలా పరుగులు తీయించిన పౌరాణికమైన జానపదమైన జేమ్స్ బాండ్ అయిన కౌబాయ్ అయిన విప్లవ వీరుడైన తెలుగువాడి రోషాన్ని రగిలించిన అది ఆయనకే చెల్లు. ఘట్టమనేని సాహస కృష్ణ, కళ్ళల్లో కసి, నడకలో వేగం, నటనలో వైవిధ్యం, ఆయన ఆత్మవిశ్వాసమే ఆయనకు పెట్టుబడి. ఎంతమంది సూపర్ స్టార్లు భారతీయ సినిమా తెరకు వచ్చినా సతత హరితమైన సూపర్ స్టార్, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ నటశేఖర, పద్మభూషణ్, ఘట్టమనేని సాహసకృష్ణ. ఈ సాహసకృష్ణ ఏమిటంటారా, అలా ఆయనకు కొత్తగా వచ్చిన ఒక బిరుదు. ఇవాళ కార్యక్రమం మే 31 ఈ లెజెండ్ పుట్టినరోజు జయంతి. ఆ సందర్భంగా మీరు వెనక వింటున్నారు కదా,
1: ఆర్తరక్షకాయ నమో నమః.
0: అదేంటో తెలియదు, గుర్తుపట్టగలరు? నిజమైన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ గుర్తుపట్టగలరు, నిజమైన ఫ్యాన్స్. ఫోన్ చేసేయండి, ఐల్ టేక్ టాక్ యు.

0: వినాయకాయ నమో నమః.
1: ఇది సూర్యవందనం పాట మీకు సాహిత్యం బట్టి అర్థమైపోతుంది. బాలమురళీకృష్ణ గారు పాడారు. ఏ సినిమా అని చెప్తే మీకు సినిమా తెలిసిపోతుంది. అదే చెప్పడానికి మీకు నిజమైన సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ చెప్పేయగలరు. స్టూడియో ఫోన్ చేయండి 9726361966. రేడియో సర్వీలో మీరు వింటున్నది సిగ్నేచర్ షో. ఇవాళ ప్రత్యేకంగా కృష్ణబంధం అనే కార్యక్రమం చేస్తున్నాం. మెరుపులాంటి మాటలు, మురిపించే పాటలు. కృష్ణ గారి షో అంటే మామూలుగా చరిత చరణం అవ్వకూడదు అని చెప్పి కృష్ణబంధం అని పేరు పెట్టుకున్నాను. దానికి అది ఏమిటి, దాని వ్యవహారం ఏమిటి, కథాక్రమం ఏమిటి, అవన్నీ చెప్పుకుందాం. మరొకసారి ఇది వినిపిస్తాను మీకు. ఇది విని నాకు గుర్తుపట్టగలిగితే ఫోన్ చేసేయండి 9726361966.

మీకు రెండు పాటల గురించి చెప్పాలి. మీరు మొట్టమొదటిగా విన్నారు కదా ఎన్నాళ్ళో వేచిన ఉదయం, అది మంచిమిత్రులు సినిమా నుంచి. మంచిమిత్రులు సినిమాలో అంటే ఇవాళ కృష్ణ బంధం అన్నాను అంటే కృష్ణ గారి గురించి ఆయన నటించిన సినిమాల్లోంచి పాటలు, ఆయన మీద పిక్చరైజ్ చేసిన పాటలు అలాంటివి చేస్తే వచ్చారు విచారణ అంటే ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం అవుతుందన్న ఉద్దేశంతో ఒక మహావటవృక్షం ఛాయలో ఎన్ని రకాలైన ఉపవనాలుంటాయి, ఎన్ని రకాలైన చెట్లు వికసిస్తూ ఉంటాయి, పరిమళాలు శోభించుకుంటూ ఉంటాయి, ఇవన్నీ మాట్లాడితే ఆ వటవృక్షం గొప్పతనం తెలుస్తుంది అనేది. ఇలా తెలుగు సినీ పరిశ్రమనంతా ఒక కప్పివేసి తన ప్రాపకంలో ఎన్నో రకాలైన ఎంతో మంది తారలకి ఆలంబనగా నిలిచిన, ఊతగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ, ఆయన గురించి మాట్లాడుకుందాం. 1943లో పుట్టిన మహానుభావుడు. ఈ 2026 కంటే 83 సంవత్సరాలు అయ్యేది ఆయన బ్రతుకుంటే ఇప్పటికీ. ది ఇంపాక్ట్ ఆఫ్ సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమపై మాట్లాడుకుందాం. బై ది వే, మనం ఎక్కడికి వచ్చాం? ఇవాళ May 31st చివరి రోజు మనకు మే నెలలో. సో మే నెలలో చివరి రోజుకి వచ్చరికి అంటే అర్థం ఏంటంటే మనం వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ జాతర. ఎప్పుడు జాతర అనేది మీకు తెలుసు, June 7th. ఆ జాతర కోసం అందరం ఎదురు చూద్దాం. మనం నెక్స్ట్ వీకెండ్ సండే ఈ టైంకి అందరం అక్కడ హడావిడి చేస్తూ ఉంటాం. సీతారామ కళ్యాణం మొదలైపోయి ఉంటుంది, కోలాటం జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు ఇవన్నీ నమోదు చేసుకోలేదు లేదా అన్ని పక్కన పెట్టేస్తున్నారు, మళ్ళీ చూద్దాంలే అనుకుంటున్నారు అనుకుంటే డెఫినెట్లీ యూఆర్ మిస్సింగ్ అవుట్. డోంట్ డిలే, అంతా చివరి వరకు చేయకుండా మొత్తం వెళ్లి ఫ్రీ కోలాటాలు కదా. మీరు మండే మనకు ఐ థింక్ దెర్ ఇస్ అ హ్యూజ్ ఆన్ ప్రాక్టీస్ సెటప్, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో యూ డూ నాట్ వాంట్ మిస్ ఎనీ ఆఫ్ దాట్. కాబట్టి ఇప్పటిదాకా చేయకుండా చేసేసేయండి. అండ్ దెన్ ఫుడ్ స్టాల్స్ కానీ, ఫుడ్ వెండర్స్, తర్వాత అక్కడ షాపులు పెట్టాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే డెఫినెట్లీ గో హెడ్ అండ్ రిజిస్టర్ jatara.radiosurabhi.com. బై ది వే, మా ఆర్జే ఓట్స్ అన్ని క్లోజ్ అయిపోయింది. నిన్న మెగా పవర్ లీడర్ బోర్డ్ సెమీఫైనల్స్ ఆడించాము. ఇవన్నీ కూడా రేడియో సురభి జాతరకు సంబంధించిన హంగామా హడావిడి నెక్స్ట్ వీకెండ్ June 7th. సరే, మీకు మంచి మిత్రుల సినిమా గురించి చెప్పాం. 1967లో తమిళంలో తొందరగా ది సందీయం, జమిని గణేశన్, ఏఎం రాజన్ వీళ్ళ దాంట్లో వచ్చినది. తెలుగులో కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇద్దరు కలిసి నటించిన మల్టీ స్టార్ ఎన్నాళ్ళో వచ్చిన ఉదయం. ఒక విధంగా చెప్పాలి అంటే ఇలాంటి మల్టీ స్టారర్కి మళ్లీ కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చిన హీరోల్లో మనకి కృష్ణ గారిని చెప్పాలి. అండ్ విత్ శోభన్ బాబు దీంట్లో ఇంకొక మల్టీ స్టారరిజం ఏమిటంటే పాడిన నేపథ్య గాయకులు కూడా ఇద్దరు, ఘన్సాల్ మాస్టర్ బాలసుబ్రహ్మణ్యం, అప్పుడే లేత బాలు, అండ్ ఇటు ప్రొద్రువాలుతున్న ఘన్సాల్ మాస్టర్, అటు ఉదయిస్తున్న భానుడు, ఇద్దరిని కలిపిన గొప్ప పాటది. అండ్ దెన్ దానికి కూడా ఎస్పీ కోదండపాని సంగీతం ఇచ్చారు. ఎస్పీ కోదండపాని గారికి, కృష్ణ గారికి చాలా చాలా గొప్ప సంబంధం ఉంది. ఇందాక రెండో పాట మీకు వినిపించాను, తనివి తీరలేదు అన్న పాట. ఈ పాట గుడిపుఠాని సినిమా నుంచి, లక్ష్మీ దీపక్ అన్నతను డైరెక్టర్. దీనికి కృష్ణ గారి గురించి మాట్లాడదాం. మీరందరూ చేయాల్సిందంటే స్టూడియో ఫోన్ చేయండి. మీకు ఫస్ట్ లో వినిపించిన క్లిప్ ఏమిటి మీరు నాకు చెప్పలేదు. సరే, ఈ పాట వినిపిస్తాను, దీంట్లో మీకు అర్థమైపోతుంది ఈ పాటకి కృష్ణ గారికి సంబంధం ఏమిటి. మీరు ఫోన్ చేసి చెప్పాలి 9726361966. మీరు వింటుంది రేడియో సురభిలో సిగ్నేచర్ షో. ఇవాళ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. ఇవాళ షో అంతా అలాగే ఉంటుంది, పాట వినిపిస్తాను, ఆ పాటకి కృష్ణ గారికి సంబంధం ఏంటో చెప్పాలి. స్ట్రైట్ కృష్ణ గారి పాటలు కూడా వినిపిస్తాను, మీకు కావలసినవన్నీ కూడా అవి కూడా ఉంటాయి, నాకు వినిపించగలండి అలాగా. కానీ కృష్ణ గారితోటి బంధం, అనుబంధం, సంబంధం ఉన్న పాటలు

0: మీరు విన్న ఆ పాట ఇందాక వెన్నెలైనా చీకటైనా అన్న పాట ఏ సినిమాలో తెస్తే స్టూడియోకి ఫోన్ చేయండి 9726361966. నాకు అర్థమైంది ఇవాళ నాకు నా షోకి మీకు మధ్యలో ఒక ఆట ఉంది, ఆ ఆట నడుస్తుంది, అందువల్ల ఇక్కడ కృష్ణ గారి ఆటను అలవాట్లేదు అంతేనా? కాదండి, ఇంత పెద్ద 110,000 మంది జనాలను తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్లేస్, అంతమంది చూసి ఆడగలిగే ఆట, దాదాపుగా ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన ఒక మంచి ఏమంటారు టోర్నమెంట్ ఇది నడుస్తుంది. తీసుకొచ్చి ఇప్పటికీ ఈ స్టేడియంలో ఇలాంటి డెడ్ పిచ్ అంటే కొంచెం కూడా బ్యాటింగ్ కి సహకారం లేకుండా, అలాగని ఫ్లాట్ పిచ్లు ఏం తయారు చేయమని చెప్పట్లేదు, ఇలాంటి డెడ్ పిచ్లు ఎలా తయారు చేస్తారు నాకు అర్థం కాదు. వీళ్ళు మంచిగా ఆడగలిగే జట్టే ఆడుతున్నారు, నిన్ననే బాగా చెమకలతోటి ఫైనల్స్ దాకా వచ్చారు. వచ్చి ఇక్కడ 6 వికెట్లు 15 ఓవర్లోనే పోయాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈ నల్లరేగడి మట్టితోటి చేస్తారు, అందువల్ల ఇబ్బంది అది. బట్ ఎనీవే, మరి కృష్ణ గారు షో చేస్తూ ఉన్నాం మనం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మీకు ఫస్ట్ లో ఒక బిట్ మీరు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్బి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్పండి. శుభోదయం.
1: హలో భాస్కర్ గారు, నా పేరు సుధా.
0: సుధా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాండి. నిన్న మీరు వచ్చి అక్కడ మెగా పవర్ లీడర్ బోర్డ్ సెమీఫైనల్స్ ఆడినందుకు ధన్యవాదాలండి. బాగుండింది మిమ్మల్ని చూడడం, ఆట ఆడించడం అక్కడ అందరితో కలిసి బాగుండింది సరదాగా.
1: నేను చాలా ఎంజాయ్ చేశానండి, రియల్లీ ఫన్. అసలు 2 అవర్స్ ఆడానని కూడా నాకు తెలియలేదు. 7:30 to 9:30
0: బాగానే ఎంగేజింగ్ గా ఉంది కదండి ఆట, మనం ప్రత్యక్షంగా ఆడినా కూడా.
1: అవును, అసలు మీరు ఆడిన వాళ్ళకే కాదు, ఐ థింక్ వ్యూవర్స్ కొంతమంది అటు నుంచి అటుగా వెళ్తున్న వాళ్ళు కూడా వెరీ ఇంట్రెస్టెడ్ వచ్చారు. సమ్వేర్ పార్టిసిపేటింగ్, సమ్వేర్ వాచింగ్, ఇట్ వాస్ ఫన్, లాట్ ఆఫ్ ఫన్.
0: అప్పటికప్పుడు ఆడారు, మనకు పిలిస్తే వచ్చి కొంతమంది అక్కడ కూడా బాగుండింది.
1: మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్, రీమేక్ వచ్చి ప్రేమ కథ చిత్రం, ఒరిజినల్ ఏమో పచ్చని కాపురం.
0: ఏం కాపురం? పచ్చని కాపురం కదా, సుధా గారు బాగా చెప్పారండి, నిజం నిజం. సో పచ్చని కాపురం సినిమాలో పాటకి రీమేక్ కింద ప్రేమ కథ చిత్రంలో పెట్టారు. ఇంకొక సంబంధం కూడా ఉంది కృష్ణకి, అదేంటనేది చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి, మాట్లాడదాం.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్వి జాతర, అండ్ మా రేడియో సుర్వి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్వి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్వి జాతర ఆన్ June 7th.
3: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
2: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సస్, అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure.
5: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్
5: Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: Radio Surabhi Revisit.
10: We have Shine Star Dental Care, our very own Telugu dentist. Hi, Rumali Roti, Natukodi Curries, and much more. Pimar Indian Cafe.
9: Thank you for being in our journey.
0: శ్రోత గారు ఒకసారి ఆగండి, మనం మళ్ళీ అడ్రస్ అయిపోయింది. శ్రోతలందరికీ రేడియో సర్వీలో సిగ్నేచర్ షోకి పునఃస్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే సిగ్నేచర్ షో ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం సూపర్ స్టార్ కృష్ణ గారితో కృష్ణబంధం అన్న షో చేస్తున్నాం. ఏంటంటే కృష్ణ గారికి సంబంధించిన వేరే విశేషాలు మాట్లాడుకున్నాం. ఆయన గురించి సినిమాల్లోంచి ఆయన నటించిన పాటలు, ఆయన చేసిన సీన్లు ఇవన్నీ చేస్తూనే ఉంటాం ఎప్పుడూను. కానీ ద ఇంపాక్ట్ ఆఫ్ ది లెజెండ్ గురించి మాట్లాడుకుంటాం. ఇందాక పాట మీకు వినిపించాను, ప్రేమ కథా చిత్రం వెన్నెలైనా చీకటైనా అన్న పాటని రీమిక్స్ చేస్తే చాలా బాగానే, అంటే వెరీ డీసెంట్ జాబ్ రీమిక్స్ లో. ఒరిజినల్ అఫ్ కోర్స్ చాలా బాగుంటుంది. అది పచ్చల కాపురం. ఈ మాటలను నాకు చెప్పిన వారు సుధా గారు, తన ఆన్ ఎయిర్ ఉన్నారు. సుధా గారు మీరు మళ్ళీ యువర్ బ్యాక్ ఆన్ ఎయిర్. ఇంకొక సంబంధం కూడా ఉంది ఈ పాటకు కృష్ణ గారికి అనుకున్నాం, అది చెప్పండి.
1: అల్లుడు
0: సుధీర్ బాబు కృష్ణ గారి అల్లుడు. అండ్ ఆయనేమి ఆ బ్యానర్ పెట్టుకుని వృద్ధిలోకి రాలేదు. అంటే మామూలుగా అనిపిస్తుంటుంది కదా, ఒక ఇంత పెద్ద ఫ్యామిలీలో పుట్టినా సరే లేదా అల్లుడైనా సరే నేచురల్ గా వాళ్ళకి రిసోర్సెస్ అన్ని ఇలా వచ్చేస్తాయని. సుధీర్ బాబు నాకు తెలిసి జెన్యున్లీ కష్టపడ్డాడు పైకి రావడానికి. అండ్ అఫ్ కోర్స్ బికాస్ ఈజ్ కృష్ణ గారి ఫ్యామిలీ కాబట్టి కాస్త కూస్తూ ఆయనకి ఉంటుంది ప్రాపకం. బట్ స్టిల్ యూ షుడ్ బిలీవ్ కృష్ణ గారి ఇంపాక్ట్ ఎంతో కొంత ఆయనకి సహాయపడింది అని.
1: యా అండ్ మూవీస్ లో అఫ్ కోర్స్ కొన్ని మంచి హిట్స్ ఉన్నాయి సుధీర్కి, బట్ హీ వాజ్ అ స్టేట్ బ్యాడ్మింటన్ ప్లేయర్. స్టేట్ లెవెల్ లో బ్యాడ్మింటన్ ఆడారు. హీ వాజ్ ఫేమస్ ఇన్
0: సుధీర్ బాబు ఈస్ ఫేమస్ ఆన్ హిస్ ఓన్, డెఫినెట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. యా నో డౌట్. అండ్ దెన్ బాగా హీ కీప్స్ అప్ వెరీ వెల్, మంచి ఫిట్నెస్ ఉంటుంది అండ్ స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది. ప్రేమ కథ చిత్రం కూడా బాగా హిట్ అయింది సినిమా.
1: యా అది డిఫరెంట్ కదా, లైక్ డిఫరెంట్ స్టోరీ.
0: యా మీరు కృష్ణ గారి గురించి ఇంకోటి శ్రోతలందరూ అడుగుతున్నాను నేను. కృష్ణ అనగానే మీకు అంటే సూపర్ స్టార్ అందరికీ అది వెంటనే వచ్చేస్తుంది సూపర్ స్టార్ కృష్ణ అనేది. అది కాకుండా వాట్ ఈస్ ఇట్ రిప్రజెంట్ టు యూ అంటే మీరు అన్నారు కౌబాయ్ అని కదా.
1: కౌబాయ్ ఫస్ట్ వచ్చినప్పుడు అఫ్కోర్స్ కౌబాయ్ అంటే కృష్ణ గారి
0: మూవీస్ బ్రాట్ ద హోల్ కల్చర్ టు ఇట్. మోసగాడు మోసగాడు మళ్ళీ మొన్న రిలీజ్ చేశారు, ఆఫ్టర్ 50 ఇయర్స్ ఆఫ్ మోసగాడు మోసగాడు మొన్న అమెరికాలో బుల్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. నేను వెళ్ళి చూశాను, అసలు అందులో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కన్సీవింగ్ ద హోల్ ఎనార్మస్ ప్లాట్ స్టోరీ లైన్ లో అన్బిలీవబుల్, అసలు అన్బిలీవబుల్.
1: అన్ని లైక్ ఐ డోంట్ నో ఇఫ్ హి రిపీటెడ్, చాలా డిఫరెంట్ స్టోరీస్ లైక్ మీరు ఇంతకు ముందు అంటున్నారు హి వాస్ ఎక్స్పెరిమెంటింగ్ అ లాట్ అని. లైక్ పీక్ కెరీర్ లో పీక్ స్టార్డమ్ వాట్ వుడ్ దే కాల్ ఇట్ అప్పుడు ఎక్స్పెరిమెంట్
0: చాలా అర్లీ స్టేజ్ లో చేశారు ఎక్స్పెరిమెంట్స్ కూడా. అయినా అంటే 1971 వాజ్ మోసగాడకు మోసగాడు, గోడచారు 116 ఆయనకి ఇంకా అర్లీగా చేశారు గోడచారు సినిమాలు కూడా. స్పై ద ఫస్ట్ స్పై ఆల్సో మన తెలుగు సినిమాలో.
1: డైలాగ్ ఒకటి గుర్తుంది కృష్ణ గారిది,
0: అగ్గిపర్వతం సినిమా. చాలా సంతోషం సుధా గారు ఫోన్ చేసినందుకు, ధన్యవాదాలు. వింటూ ఉండండి, మీకు ఏదన్నా మంచి పాట కావాలంటే చెప్పండి నాకు కృష్ణ గారిది.
1: కృష్ణ గారు ఎన్ని మంచి హిట్స్ ఉన్నాయి, ఎన్ని శ్రీదేవి కృష్ణ సాంగ్ తీసుకుంటాను.
0: ఓకే ధన్యవాదాలు అండి. ఓకే మనము కృష్ణ గారి మీద కృష్ణబంధం ఉన్న షో చేస్తున్నాం. కృష్ణకి అనుబంధం ఉన్నవి, కృష్ణకి సంబంధం ఉన్న విషయాలు మాట్లాడుకుంటూ అసలు ఎంత పెద్దది, ఎలా పెనవేసుకుపోయాడు కృష్ణ గారి బంధం, ఎంతగా పెనవేసుకుంది తెలుగు సినిమా చరిత్రలో అనేది మాట్లాడుకుందాం. ద ఇంపాక్ట్ ఆఫ్ ది లెజెండ్. మీరు తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ మంచి భోజనాలు కావాలంటే షో అయిపోయిన తర్వాత అబ్బా ఈయన వండుకొని ఇక్కడ చేశారు మమ్మల్ని తిట్టుకోవద్దండి. మీకు ఒక డెస్టినేషన్ చెప్తా, గో టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్కి వెళ్తే అక్కడ మీరు తినడమే కాకుండా ఇన్స్టెంట్ ట్రెడిషనల్ టేస్ట్ నిమిషాల్లో సిద్దమైపోతుంది. గోంగూర రైస్, ఇడ్లీ, రాగి ఇడ్లీలు ఇలాంటి ఉంటాయి అక్కడ. తర్వాత ఇంటికి పొళ్ళు పచ్చళ్ళు కూడా పట్టుకెళ్ళచ్చు, సాయంత్రం తిండికి కూడా రెడీ అయిపోతుంది. ఫ్రిస్కోలో లిటిల్ ఎన్ లో ఉన్నారు, ATBTaxes.com 2148722345. మరొక సుధీర్బాబు పాట విందాం. స్టూడియో ఫోన్ చేసండి 972-636-1966. సుధీర్బాబు గారికి ఇందాక నా కాన్వర్సేషన్ వినకుండా ఉంటే, విన్నా సరే క్వశ్చన్ పేపర్ అవుట్ అయిపోయినా సరే, సుధీర్బాబు గారికి కృష్ణ గారికి సంబంధం ఏంటి? 972-636-1966. ఈ పాట సినిమాలో తెలిస్తే కూడా ఫోన్ చేసేయండి 972-636-1966.

సోదరు మీ అందరికీ ఒక చెప్పదండి ప్రశ్న. ఈ సినిమాలో సుధీర్ బాబుకి అమ్మ కిందను నాన్న కింద నటించిన వాళ్ళకి కూడా కృష్ణ గారికి సంబంధం ఉంది, అదేంటి చెప్పేసి 9726361961.

0: ఒక సెకండ్ ఆగు, ఆన్ ఎయిర్ తీసుకుంటాను. రిత్విక్ అండ్ సుగాత్రి గారు ఫోన్ చేశారు. సుగాత్రి గారు, రిత్విక్ మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ మాటలు శ్రోతలు వింటున్నారు. ఎలా ఉన్నారు? జాతర కోసం సిద్ధంగా ఉన్నారా?
1: సిద్ధంగా.
0: ఏం చేస్తాం అది జాతరలో?
1: నేను ఎవ్రీ ఇయర్ ఫస్ట్
0: హ్యాపీ జాతర, హ్యాపీ బిల్డప్ టు జాతర. వైబ్స్ ఆర్ ఆన్ రా. సో నీకు సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలుసా రిత్విక్? నీ జనరేషన్ కాదు అయినా కూడా అడుగుతున్నా.
1: మహేష్ బాబు డాడ్ ఇవాళ పుట్టినరోజా?
0: మహేష్ బాబు డాడ్ మళ్ళీ పట్టుకున్నారు. అరే అదే కావాలి. కృష్ణ గారు బంధం ఏమిటో అదే చేస్తున్నావు అనమాట. మహేష్ బాబుకు నాన్న అనేది తెలిసిందే, కానీ నువ్వు చెప్పావు చూస్తా నాకు ఆనందంగా ఉంది. వెరీ నైస్, వెరీ నైస్. సుగేత్ర గారు ఎలా ఉన్నారు? చెప్పండి చెప్పండి. బాగున్నాను. చెప్పండి.
2: మీరు మన శ్రోతలందరికీ శుభోదయం.
0: జాతర కోసం బిల్డప్ నడుస్తుంది, అది కూడా కృష్ణ గారి చమక్కలతో. సో మీకు సూపర్ స్టార్ కృష్ణ గానే, మీరు ఒక మూడు పదాల్లో ఆయన్ని వర్ణించాలి, రెండు పదాల్లో, ఎంత తక్కువ పదాల్లో వర్ణించాలి ఆయన గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? నటశేఖర్ బిరుదు, సూపర్ స్టార్ బిరుదు అది కాకుండా సుగాత్రి గారికి ఏమనిపిస్తారు?
2: అంటే ఆయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు వెళుతున్న సమయంలో వాళ్ళని దాటుకొని పైకి వచ్చారు కదా, అది చాలా.
0: మీరు బిట్ క్వశ్చన్ కి వ్యాసం రాస్తున్నారు, అలా కాదు. బిట్ క్వశ్చన్ బిట్ క్వశ్చన్ లాగా చెప్పాలి.
2: ఆయన అన్ని రకాలుగా మెప్పించారు. ఏంటంటే కౌబాయ్ గా ఏ పాత్రలో
0: అన్ని రకాలుగా మెప్పించారు. ఓకే, అది మూడు పదాలే కాబట్టి మీరు తీసుకుంటాను. ఆయన అన్ని రకాలుగా మెప్పించారు, అది మీ వర్ణన. ఓకే, సో అలా లిమిటెడ్ గా వర్ణిద్దాం ఆయన్ని. అలతి పదాలతో ఎక్కువ అర్థం వచ్చేలా చెప్దాం. సుగేత్ర గారు, మీ కృష్ణ గారికి నచ్చిన పాట కావాలా, కృష్ణ గారి వంధం ఉన్న పాట కావాలా?
2: కృష్ణ గారి పాటలు అన్ని పాత పాటలు వేస్తున్నట్టున్నారు, వింటున్నాను.
0: మరి ఊహలు, ఇప్పుడే సమ్మోహన సినిమా నుంచి పాట వేశాను, ప్రేమ కథా చిత్రం నుంచి వేశాను, ఆ రెండు సుధీర్ బాబు నటించినవి. అలా
2: ఇందాక మీ ప్రశ్న అడిగారు కదా, సమ్మోహనంలో వల్ల అమ్మ నాన్నగా వేసింది నరేష్ గారు, పవిత్ర.
0: కృష్ణ గారు సంబంధం ఏంటి వాళ్ళతో?
2: కృష్ణ గారి వాళ్ళ ఆవిడ విజయ నిర్మల గారు, విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్ గారు, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు పవిత్ర గారిని.
0: అంటే పవిత్ర గారికి కృష్ణ గారు ఏమవుతారు?
2: కృష్ణ గారు అంటే మామగారు అవుతారు.
0: మామగారు అవుతారు, అదనమాట సంబంధం. సో కృష్ణ గారి ఛాయలో ఎన్ని, మహావృక్షం ఛాయలో ఎంతమంది అలా అలా అలా ఉన్నారని, అంటే ఆయన ఇంపాక్ట్ గానీ ఆయన విస్తృతి గానీ ఎంతో తెలుగు సినిమా ఫీల్డ్ అని చెప్పడానికి అది ముఖ్యంగా. బాగా పట్టుకున్నారండి. నరేష్ చెప్పారు మీరు, నరేష్ గారి వైఫ్ గురించి చెప్పారు పవిత్ర గారు, వాళ్ళిద్దరు అమ్మా నాన్న సుధీర్ బాబుకి ఆ సినిమాలో. వెరీ నైస్ అండి, సంతోషం. సుగాత్రి గారు,
2: ఆయన ఈ పాట ఎప్పుడు నాకు ఈ పాట రిత్విక్ ఎప్పుడు ఏమంటారు తెలుసా అమ్మ, ఇది రాజేశ్వరి ఆంటీ పాట మాత్రం ఎప్పుడు ఈ పాట వేస్తుంది అని చెప్పేవాళ్ళు.
0: ఏ పాట?
2: ఊహలు పాట
0: అది. ఐ అగ్రీ విత్ యు, ఎందుకంటే తను ఎక్కువసార్లు వేస్తారు అది.
2: తనకి ఇష్టం అమ్మ ఇది, ఈ పాట వస్తుంటే వాడు సినిమా టైటిల్ మానేసి రాజేశ్వరి ఆంటీ పాట అని చెప్తాడమ్మ.
0: వెరీ నైస్, వెరీ నైస్. ఈ ముచ్చట్లన్నీ మనం జాతరలో కూడా చెప్పుకుందాం. ధన్యవాదాలు అండి సుగాత్రి గారు, రిత్విక్ ఫోన్ చేసినందుకు.
2: ఒక పాట వేసేయండి, ప్రజారాజ్యంలో గోపాలుడు వస్తే గోపమ్మన్న
0: పాట అదే వినిపిస్తాను.
2: ఓకే అండి, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అండి ఫోన్ చేసినందుకు. ఓకే, మనము ఎలాగూ యాక్టర్ నరేష్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పాట యాక్టర్ నరేష్ గారికి అలాగే కృష్ణ గారికి ఏమిటి సంబంధం అనేది చెప్పేశారు. అయినా మళ్ళీ ఫోన్ చేయండి. అండ్ దెన్ మీకు ఇంకొక అనుబంధ ప్రశ్న అడుగుతాను. కృష్ణ గారు తెలుగు సినిమా పరిశ్రమని హైదరాబాద్ తీసుకొచ్చారు, తీసుకొచ్చిన ప్రక్రియలో ఆయన స్థాపించిన సంస్థ పేరు ఏమిటి? 972-636-1966.

నిజమైన రాజన్ నాగేంద్ర గారి సాహిత్యంలో సంగీతంలో వచ్చిన పాట నాలుగు స్తంభాల సంభాలాట అన్న సినిమా నుంచి స్తంభం. ఇది నరేష్ గారి సినిమా. నరేష్ గారికి కృష్ణ గారి సంబంధం ఏమిటో మీకు చెప్పాం. నరేష్ గారికి కృష్ణ గారి సంబంధం ఏమిటో తెలిసే ఫోన్ చేయండి. ఇందాక చెప్పారు సుగత్రి గారు, మళ్లీ మీకోసం ఆ ప్రశ్న ఎలా తెలుస్తున్నాను. బై ది వే, మెగా పవర్ లీడర్ బోర్డు సెమీఫైనల్స్ ఆడిస్తాము. ద ఫోర్ ఫైనలిస్ట్ ఆర్ రెడీ. ఆ రోజున వాళ్ళతో జాతరలో ఆడిస్తాము. నిన్న మదిరాన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ ఆ ప్రాంగణంలో ఆడించాము. ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్. నేను, రవి అండ్ వేణు ముగ్గురం ఆడించాము. బికాస్ ఇట్ వాజ్ లార్జ్లీ సిగ్నేచర్ షోలో. తర్వాత కల్పన ఆడించారు డ్రైవ్ టైమ్ లో కూడాను, బట్ వాజ్ లార్జ్లీ డ్రివెన్ త్రూ సిగ్నేచర్ షో. కాబట్టి మేము ముగ్గురం చేసాం. కల్పన ఉంటే బాగుండేది, కుదరలేదు నేను తనకి. బట్ వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్. కొంతమంది అలా వెళ్తున్న వాళ్ళు కూడా లోపలికి వచ్చేసి ఆడేసారంత గ్రిప్పింగ్ గా ఉండింది కూడా. బాగా ఆడారు, బాగా ఆడించామని అనుకుంటున్నాను. అండ్ దాట్స్ సమ్ ఫన్ అట్ ద మాగ్నిట్యూడ్ లెవెల్ ఆఫ్ జాతర మేము ఆడబోతున్నాం. సో మెగా పవర్ లీడర్ బోర్డ్ స్పాన్సర్స్ మదిరాన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీకి థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. మంచి వెన్యూ ఇచ్చారు మాకు నిన్న ఆడడానికి. ఇట్ వాస్ బ్యూటిఫుల్. సాయంత్రము, శనివారం సాయంత్రం అందంగా జరిగింది. అండ్ అక్కడ ఒక ఆట జరుగుతుంది. ఆటకు సంబంధించి నేను చెప్పాను, నా ఉద్దేశం చెప్పేసాను. ఆ పిచ్ మరీ దారుణంగా సెటప్ చేస్తారు. 110,000 మంది జనాలు వచ్చారు. 110,000 మంది జనాలు చూడడానికి వచ్చిన ఆటలో కొంచెం బ్యాటింగ్ సహకారంగా ఉండాలనేది నా లెక్క. 7.75 రన్లు పర్ ఓవర్ కొట్టడం చాలా హీనపక్షమైన పరుగులు అనిపిస్తుంది. అండ్ వీళ్ళు బాగానే వేశారు బంతి. ఈ ఆటగాళ్లు బాగా వేశారు. వాళ్ళు కొట్టడానికి మామూలుగా బాగా ఆడగలిగే ఆటగాళ్ళందరూ కొట్టలేదు ఇవాళ. అందువల్ల కొంచెం లక్ కూడా వాళ్ళని సహకరించలేదు. కానీ వీళ్ళు బాగా వేశారు, మంచి ఆటగాళ్ళు కదా వీటి వైపున. సో వీళ్ళు చక్కగా వేశారు, స్టూడ్ అప్ టు దెమ్. అటువైపున కూడా వాళ్ళకు కూడా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. సో మరి ఇటువైపు కూడా మంచి బ్యాటింగ్ ఉంది. కానీ మంచి జట్లు ఈ రెండు కూడా. ఈ రెండు ఈ రోజు ఆడుతున్న వాళ్ళు మంచి సమతుల్యంగా ఉన్న జట్లు. ఇవన్నీ కూడా మనకి మాట్లాడతారు మామూలుగా తన స్పోర్ట్స్ స్పెషల్లో. అండ్ ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మాట్లాడడానికి నువ్వు ఇది మాట్లాడకూడదు అని కట్టడి చేస్తే అది మాట్లాడకుండానే దాని గురించి మాట్లాడడం ఎలా అనేది మనం సాధన చేయొచ్చు కదా. మీరందరూ రేడియో సెరువులో జాతర కోసం సిద్ధమైపోండి. ఒక చక్కటి మంచి కృష్ణ గారి పాట విందాం. నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి. వేళలో ఒకటి మనకు సుగాత్రి గారు అడిగారు కదా, సుగాత్రి గారికి ముందు వినిపించేద్దాం. తర్వాత నేను అనుకున్న పాట వైపు వెళ్ళిపోదాం. ఈ పాట ఏ సినిమాలో? 9726361966. నటశేఖర్ కృష్ణ అంటే మీకు ఏం ఎలా వర్ణిస్తారు ఆయన్ని? ద ట్రూ లెజెండ్ అని నాకు నిర్మల్ గారు సందేశం పంపించారు.

0: కృష్ణగారంటే ఏం గుర్తొస్తారు? విభిన్నమైన వ్యక్తిత్వం, వినూత్నమైన ఆలోచనలు, విశిష్టమైన సేవ తెలుగు సినిమా చరిత్రకి, సినిమా పరిశ్రమకి అని నాకు మెసేజెస్ వస్తున్నాయి. ఫోన్ చేసి చెప్పిన వారు ప్రొడ్యూసర్స్ హీరో అన్నారు. తెలుగు తెర మీద అందమైన నవ్వు అన్నారు విజయ్ గారు. రాజా గారు అన్నారు ఆయన ప్రొడ్యూసర్స్ హీరో. ఒక ఏడాదిలో 18 సినిమాలు ఆయన నటించారండి. ప్రొడ్యూసర్, నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తానని కథ తీసుకుని వచ్చేస్తే దాన్ని ఆయన నటించేస్తారు. 18 సినిమాలు 1 ఇయర్ ఇప్పుడు దాకా ఎవరు కొట్టలేదు. అంత సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు ఆయన. మహానుభావుడు, ఎన్ని రకాలైన వ్యవహారాలు వేశారు కదా. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఇవాళ వెరైటీ చిటికల షో చేస్తున్నాం అనమాట. వెరైటీ చిటికలు అంటే ఆయన నేరుగా ఆయన పాడుతున్న పాటలు, ఆయన ఉన్న పాటలు వేస్తాము, కానీ ఆయన సంబంధిత పాటలు కూడా వేస్తాం. ఇందాక 4 స్తంభాలాట ఎందుకు వేశానంటే, నరేష్ గారు ఆయనకి విజయ నిర్మల గారి ద్వారా వచ్చిన కొడుకు. విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్నప్పుడు తనకున్న బిడ్డ నరేష్. కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి నేరుగా పుట్టిన పిల్లలు ఉన్నారు. విజయ నిర్మల కృష్ణ కాంబినేషన్ ఒక లెజెండరీ ప్రపోర్షన్. వాళ్ళిద్దరి జంట కలయిక కూడా తెలుగు సినిమాకి ఇచ్చిన ఒరవడి అన్బిలీవబుల్. ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సెర్బీ ఫోన్ చేశారు. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్పండి.
1: సిరి
0: గారు ఎలా ఉన్నారు?
2: టిక్ టిక్ రేడియో సెర్బీ టైం చెక్ స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రెంట్

0: immigration questions, threat to safety, ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: వెల్కమ్ బ్యాక్. మనము కృష్ణబంధం అనే కార్యక్రమం చేస్తున్నాం. కృష్ణబంధం అంటే ఏంటంటే కృష్ణ గారితో అనుబంధం ఉన్న సంబంధం ఉన్న సంబంధించిన అన్ని రకాలు మాట్లాడుకుంటూ ఇవాళ May 31st సూపర్ స్టార్ కృష్ణ జయంతి, తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా ఈ మహానుభావుడి ఫోటోలు పెట్టేసుకుని దండేసుకుని పూజ చేసుకోవాలా ఎందుకు అనే విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని పర్సనల్ స్టోరీస్ చెప్పడానికి నాకు సిరి గారు ఫోన్ చేశారు, ఆన్ ఎయిర్ తీసుకుందాం వారిని. సిరి గారు, రేడియో సురభిలో సిగ్నేచర్ షోలో ప్రత్యేకమైన కృష్ణ గారి కార్యక్రమం చేస్తుంటే మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
3: Hi Andy, this is Siri and I am from Rajahmundry, but I am great fan of superstar Krishna garu. Andaru adugutaru ni enti ni Krishna garu fan enti, Krishna garu limit ledu, andaru edipiche varu anamata na degree lo 16 years appudu enti ayina old aipotharu kada Mahesh Babu appudiki vachesaru, so andaru Mahesh Babu garu ni favorite Krishna garu enduku ante ఏమో ఐ డోంట్ నో, మై డాడీతో ఎన్ని సినిమాలు చూసినా కాబట్టి నాకు అతని మూవీస్ అన్ని ఇష్టము. అండ్ ఎండ్ ఆఫ్ ద డే సూపర్ స్టార్ కృష్ణ గారు ఇస్ ద వన్ లెజెండరీ యాక్టర్ ఇంట్రడ్యూస్డ్ తెలుగు సినిమా ఇన్ టు సో మెనీ హైట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పద్మాలయ స్టూడియోస్ కానీ కలర్
2: పిక్చర్. పద్మాలయ స్టూడియోస్ పెట్టినప్పుడు 1970s పెట్టారు పద్మాలయ స్టూడియోస్, అప్పుడు కృష్ణ గారి వయసు 27 సంవత్సరాలు అండి, 24 సంవత్సరాలు. అసలు లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఈవెన్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ వాట్ టు డూ ఇన్ దేర్ లైఫ్ ఆ వయసుకి.
3: ఎస్, ఇప్పుడు కూడా పిల్లలు ఈ ఇన్స్టాగ్రామ్ లో అది షేర్ చేసానా ఇది షేర్ చేసానా ఇవి వీడి మీద కామెంట్
2: చేసానా ఉంటారు.
3: ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ అండ్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ స్టూట్ పొలిటికల్ గా కమిట్మెంట్ ఇచ్చారనమాట. ఇప్పుడు మన ఎన్టీఆర్ తో ఉండాలి అని కాకుండా రాజీవ్ గాంధీ అడిగారని చెప్పి కమిట్మెంట్ ఇస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతన్ని కొట్టారనమాట. అయినా ఈ స్టూట్ ఫర్ రాజీవ్ గాంధీ ఫర్ ఎండ్ ఆఫ్ ద లైఫ్, అతని లైఫ్ ఎండ్ అయ్యే వరకు కాంగ్రెస్ కి తను స్టూట్ చేశారు. ఇట్స్ వెరీ పొలిటికల్ బట్ I love Krishna is only because he is a devil actor and everybody says that he don't dance well but I love his dance a lot
2: and very trend set chesali indaka vaku ingokaru phone chesi Krishna garu ante em gurtustundi meekante trend setter ani chepparu Vijay garu. So meeru mee nanna garu kalisina oka manchi kath chepparu naaku indaka Allu Sitaram Raju gurinchi meeku asalu viplavirudu Allu Sitaram Raju gurinchi mee nanna garu chepte
3: నేను డాడీ అల్లూరు సీతారామరాజు మూవీకి వెళ్ళాము. వెళ్తే అక్కడ డాడీని అడిగాను అనమాట, ఏంటి డాడీ ఇతను నిజంగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఇట్లా చనిపోయారంటే అవునా అంటే ఐ వాజ్ థింకింగ్ దట్ ఓకే కృష్ణ గారు ఇస్ అల్లూరు సీతారామరాజు అట్ ద ఏజ్ అండ్ చనిపోయారు కాబట్టి కృష్ణ గారు చనిపోయారు అనుకున్నాను అనమాట. ఆ తర్వాత మూవీకి తీసుకెళ్లారు అనమాట. మూవీకి తీసుకెళ్తే ఆ సినిమాలో ఫుల్ డాన్సర్స్ అన్ని వేస్తే డాడీ ఏంటి అల్లూరు సీతారామరాజు మళ్ళీ వచ్చి డాన్స్ చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ సినిమాలో ముగ్గురు ఉంటారనమాట కృష్ణలు. అప్పుడు మళ్ళీ అడిగేదాను అనమాట, ఏంటి డాడీ ముగ్గురు వచ్చేసారు యా. సో హీ వాజ్ యూజ్ టు సే హీస్ యాక్టర్ ఆల్సో. నేను ఐ కాంట్ అంటే ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు అంటే 9th క్లాస్ వచ్చేంత వరకు కూడా ఆయన ఆయన ఒక మనిషి, అతను ఒక యాక్టర్, ఈ సినిమాల్లో యాక్ట్ చేస్తారు డిఫరెంట్ రోల్స్ అనేది నేను ఐడెంటిఫై చేయలేదు. నాకు ఎక్కేసింది అల్లూరు సీతారామరాజే. అంత బాగుంటది ఆ సినిమా, అసలు ఎంత ఇష్టం అంటే ఆ సినిమా. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ కి ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఏం తెలుసండి, వీసీఆర్లు తీసుకోవడం, టీవీ యాక్టింగ్ తీసుకోవడం, ఆ వీసీఆర్ లో కృష్ణ సినిమాలు ప్లే చేయడం, అసలు ఎంత బ్యూటిఫుల్ లైఫ్ మనది 90s. అల్లూరి సీతారామరాజు క్యాసెట్, అగ్నిపర్వతము, నెక్స్ట్ సింహాసనము, ఈ సినిమాలు రిపీటెడ్ గా చూసేవాళ్ళం అనమాట. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కి సినిమా కృష్ణ, ఓన్లీ కృష్ణ సినిమాస్ అని ఏడ్చేదానంత. సో నాకు ఇప్పటికి కూడా మాకు సాడ్ ఏంటంటే కృష్ణ గారు లేరు అన్నది జస్టిఫై చేయలేము, ఎందుకంటే ఇట్స్ సెలబ్రేషన్ ఫర్ ఫ్యాన్స్. May 31st అంటూనే మాకు సెలబ్రేషన్ అనమాట.
2: కృష్ణ గారు లేరు అనేదానికి ఒక కొంతమంది ఏంటంటే దే డిసపియర్, కానీ వాళ్ళ సంతకం అలా ఉండిపోతుందండి. దాట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్.
3: మా బ్రదర్ యూకే లో కృష్ణ గారు వెళ్ళిపోగానే లాస్ట్ రైట్ కి యూకే నుంచి వచ్చారు. అంత ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరు వస్తున్నారండి, ఎవరైనా చనిపోతే హీరో గానీ ఎవరైనా, మేము అంత కృష్ణకి ప్రాణం అంటే ప్రాణం అన్నట్టు అంత అభిమానిస్తారు. కృష్ణ ఏమన్నా అన్నారనుకోండి, గోదావరి ఉంటది కదా, గోదావరిలో తీసుకెళ్ళి ముంచేసేవారు అనమాట మా డాడీ నుంచి ఫ్యాన్స్. దాన్ని 3 సార్లు ముంచేవారు గోదావరిలో తీసుకెళ్లి కృష్ణని అంటావా అని. కుటుంబం కాదు, ఫ్యాన్ వన్ కాదు, అప్పుడే ఫ్యాన్ ఉంది అనమాట కృష్ణ గారు. అప్పుడు
2: ఇందాక ఫోన్ చేయమన్న రాజా గారు ఫోన్ చేసి చెప్పారండి, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్స్ అసోసియేషన్ అన్న కాన్సెప్ట్ మొదలైందే కృష్ణ గారితో. అంతకుముందు అభిమానులు అంటూ ఉండేవారు, కానీ అభిమాన సంఘం అంటూ పెట్టి ప్రతి ఊర్లో వాడికి చాప్టర్లు పెట్టి దాని కింద మంచి మంచి పనులు చేస్తూ ఊరికే కట్అవుట్లకు దండలెట్టి పూలేయడం
3: ప్రెసిడెంట్ అవ్వడానికి కొట్టుకునేవారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఫ్యాన్స్ అసోసియేషన్, తెలంగాణ ఫ్యాన్స్ అసోసియేషన్, హైదరాబాద్, రాజమండ్రి, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రెసిడెంట్లు అవ్వాలన్నమాట. ఆ ప్రెసిడెంట్ అవ్వడానికి
2: కొట్టుకునేవారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని పట్టుకున్నారు. బట్ ఇట్ స్టార్టెడ్ విత్ కృష్ణ.
3: చనిపోయే వరకు కూడా అతని బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత ఘనంగా చేసుకునే వాళ్ళం అంటే, అసలు హైదరాబాద్ లో నానక్రమ్ కూడా హోమ్ కి వెళ్ళి ఫ్యాన్స్ అందరికి పండగ అంటే పండగ అనమాట.
2: ఆసమ్ అండి సిరి గారు, మనం మంచి పాట మీరు ఎలాగూ సీతారాం రాజును గుర్తు చేశారు కాబట్టి ఆ తెలుగు వీరని ఒకసారి వినేద్దాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీకోసం, మీ నాన్నగారి స్మృతి కోసం కృష్ణ గారి పాట ఇదిగోండి.
3: థ్యాంక్స్ అండి,
2: ఫోన్ చేసినందుకు. బాయ్.

నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కృష్ణ బంధం అన్నాను కదా, కృష్ణ సంబంధం ఉన్న పాటలు అన్నాను కదా, అల్లు సీతారాం రాజు ఆ బిట్టు వినిపించాను. ఎంత మళ్లీ 2020లో సినిమా తీసినా సరే అల్లు సీతారాం రాజుని తెర మీద చూపించాలంటే ఇతన్ని ఇమిటేట్ చేసే చూపించాలి, ఎంత రాజమౌళి అయినా సరే. సో ఈ పాటకి కృష్ణ గారికి సంబంధం ఏమిటి?

0: రణధీరం రాజసం రామం రాఘవం అని అల్లు సీతారాం రాజు గురించి చెప్పారు. నాకు ఒక ఆత్మీయులు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం, ఆన్ ఎయిర్ తీసుకుందాం. నమస్కారం నాసి అన్న, యువర్ ఆన్ ఎయిర్ రేడియో సర్వీస్ శ్రోతలందరూ నీ మాట వింటున్నారు.
1: సన్నీ డెట్రాయిట్ నుంచి రేడియో సర్వీస్ శ్రోతలందరికీ నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి వేడుకల సందర్భంగా ఈ కృష్ణ తాండవంలో రెండు ముక్కలు పంచుకోవాలనిపించింది. నా జనరేషన్ వాళ్ళు అందరము దాదాపుగా ఇటు NTR ని కానీ అటు ఏఆర్ గాని ఆరాధిస్తూ పెరిగాము చిన్నతనంలో. కానీ దాదాపు మాకు ఒక టీనేజ్ వయసు వచ్చే సమయానికి ఒక షూటింగ్ స్టార్ లాగా తెలుగు చిత్ర రంగం మీదకి తీసుకొచ్చారు కృష్ణ. మనం గమనిస్తే చాలా మంది అంటూ ఉంటారు, ఇందొకటి కాలర్ మాట్లాడిన వారు కూడా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్ ఏంటండి అని నవ్వుతూ ఉండేవాళ్ళు అన్నట్టు. నా కాంటెంపరీస్ కూడా చాలా మంది అట్లా కృష్ణ ఫ్యాన్ ఏంటి అనేది ఒక జోక్ లాగా ఉండేదన్నమాట. తర్వాత ఆయన సినిమాలు కొంత శ్రద్ధతో చూసిన తర్వాత నాకు ఒక థియరీ వచ్చింది, ఆయన ఎందుకు అలాగే సూపర్ స్టార్ అవ్వగలిగారు, అందులోనూ రామారావు నాగేశ్వరరావు లాంటి దిగ్గజాలు ఇంకా బాగా యాక్టివ్ గా పీక్ లో ఉన్న టైంలో ఈయన ఎంటర్ అయ్యి ఎట్లా సూపర్ స్టార్ అయ్యారు. ఒక పాయింట్ ఏంటంటే అప్పటికే పౌరాణికాలు జానపదాల టైము దాదాపుగా అయిపోయింది, ప్రేక్షకుల టేస్ట్ మారిపోయింది. రామారావు నాగేశ్వరరావు సాంఘిక సినిమాలు తీసినా కూడా, సాంఘిక సినిమాల్లో యాక్ట్ చేసినా కూడా అవి ఏమిటో చాలా హెవీగా ఉండేవి, అన్ని బాగా బరువైన భావాలు, అసలు డైలాగులు అయితే ఇంకా బరువైన డైలాగులు, అన్ని హెవీ హెవీ ఇమోషన్స్ అన్నమాట. అటువంటి టైంలో ఒక లైట్ హార్టెడ్ జానరాల్లో అంటే ఒక కౌబాయ్, ఒక ఈ స్పై డిటెక్టివ్ టైప్ సినిమాలు కూడా 7116 ఇట్లాంటి వాటితో ఒక లైట్ హార్టెడ్ హీరోగా కృష్ణ రంగం మీదకి వచ్చాడు. ఆయన సినిమాలు, ఆ తొలి సినిమాలు చూసినప్పుడు స్టోరీ లైన్ కానీ ఆ డైలాగ్స్ కానీ అప్పటి ఆ టీనేజర్స్ ఎర్లీ 20s లో ఉన్న యువతకి బాగా ఆకట్టుకునేట్టుగా, వాళ్ళ లైఫ్ స్టైల్ ని ప్రతిబింబించేట్టుగా, వాళ్ళ ఆస్పిరేషన్ ప్రతిబింబించేట్టుగా ఉండి వాళ్ళని ఆకట్టుకోవడం మొదలు పెట్టినాయి. ఇది మొదటి పాయింట్. ఇండస్ట్రీలో ఒక 10 ఏళ్ళు వెళ్ళూనుకున్న తర్వాత కృష్ణ గారు చేసిన సినిమాలు మనం పరిశీలిస్తే అన్ని ఫ్యామిలీ రిలేటెడ్ థీమ్స్ తీసుకుని చేశాడు. అప్పటికి మరి ఆయనకి ఎవరన్నా సలహా చెప్పారో, ఆయనే రియలైజ్ చేశారో, ఆయన ఏం చేసేవారంటే, ఆయన లిమిటేషన్స్ ఆయనకు తెలుసు, యాక్టర్ గా ఆయన లిమిటేషన్స్ ఆయనకు తెలుసు. ఫ్యామిలీ సెంటిమెంట్ పండాలి అంటే కొద్దిగా ఆ భావాన్ని పండించే బరువైన యాక్టర్స్ కూడా కావాలి. అందుకని ఈ రోజుల్లో అయితే మనం మల్టీస్టార్ సినిమాలు అంటున్నాము, ఆయన తన హీరోగానే ఉంటూ మంచి క్యారెక్టర్ యాక్టర్స్ పెట్టుకునేవాడు. ఉదాహరణకి పండంటి కాపురం, నలుగురు అన్నదమ్ముల కదా, ఎస్వి రంగారావు గారితో మొదలుపెట్టి గుమ్మడి ప్రభాకర్ రెడ్డి, ఈయన ఆఖరి తమ్ముడు అన్నమాట. ఈయన యథావిధిగా ఒక లైట్ హార్టెడ్ కొంచెం జోక్స్ వేసుకుంటూ, ప్రాక్టికల్ జోక్స్ చేస్తూ, హాస్యం పండిస్తూ, కొంచెం రొమాన్స్ చేస్తూ, ఇలా యూత్ ని ఆకట్టుకునేటట్టుగా ఈయన పాత్ర అలాగే మసలుతూ ఉంటుంది. కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ పండించడానికి ఎస్వీఆర్ లాంటి దిగ్వంతులు వెనకాల ఉన్నారు. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత యాక్చువల్లీ NTR ఎస్వీఆర్ తో కలిసి దేవుడు చేసిన మనుషులు తీశారు పద్మాల సొంత బ్యానర్ కింద. అగైన్ సేమ్ ఫార్ములా, ఇది కృష్ణని సూపర్ స్టార్ గా ఫుల్ ఫ్లెచ్డ్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడే పని అంటే నా ఉద్దేశం.
0: 100% థ్యాంక్ యూ అన్న, మంచి మంచి అబ్జర్వేషన్ అది. అప్పట్లో ఒక పెద్ద గ్యాప్ ని ఆయన సినిమా పరిశ్రమలో నింపారు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ హి షిఫ్టెడ్ అంత ప్రొడక్షన్ టు తెలుగు నాడు ఆ రోజుల్లో, ఇట్స్ అ గేమ్ చేంజర్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.
1: ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. ఫ్రెండ్ సెటర్ అనే మాట వాడారు,
0: అవును
1: అది అది 100%
0: కరెక్ట్. యా ధన్యవాదాలు అన్న, ఆల్ ది వే ఫ్రమ్ డిట్రాయిట్ ఫోన్ చేసినందుకు. మీకోసం ఇందాక ఎలాగూ 2 సినిమాలు ప్రస్తావించావు, అందులో నుంచి 1 సినిమా నుంచి పాట మీకోసం. ధన్యవాదాలు. ఆనాడు ఈనాడు మనసే.

ఇద్దరు ముఖ్యమంత్రుల్ని తెర మీద పెట్టేశాడు మహానుభావుడు. ఒక నందమూరి తారక రామారావు, రేపు జయలలిత, అప్పట్లో వాళ్ళు ముఖ్యమంత్రులతో ఆయన తెలియకపోయిండొచ్చు. ఈవెన్ దో ఆయన పొలిటికలీ అగెన్స్ట్ ఎన్టీ రామారావు అయినా సరే, నెవర్ ఆయనకి ఈవెన్ సినిమా ఫీల్డ్ లో కూడా హీ టుక్ హిమ్ ఆన్. ఎన్టీ రామారావు ఆల్వేస్ అడ్మైర్డ్ హిమ్ యాజ్ ఆయన ఎఫర్ట్స్ కి, తర్వాత చేసిన వ్యవహారానికి అంతా కూడా. ఈవెన్ దో వాళ్ళకి మిగతా విషయాల్లో క్లాష్ వచ్చినా సరే, యాజ్ ఎ పర్సన్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ ఏం చేశారు ఆయన తెలుగు ఫీల్డ్ కి, బ్రదర్ అనుకుంటూ కృష్ణ గారిని ఎప్పుడు కూడా చాలా ఎలివేటెడ్ గా మాట్లాడతారు ఎన్టీ రామారావు. అండ్ మీకు తర్వాత ఇందు నాకు బోల్డ్ పాటలు కోరుతున్నారు అందులో. సరే, ఈ పాట వినిపిస్తాను. నేను మిగతా లైన్అప్ చేసే ముందు ఈ పాటకి కృష్ణ గారికి సంబంధం ఏమిటి, అండ్ మీ యొక్క ఎవరికైనా సరే ఆయన చేసిన నేరము శిక్ష అన్న సినిమాకి కథ తెలిస్తే ఏంటి, నాకు శ్రీనివాస్ గారికి గుర్తు చేశారు ఆ సినిమా గురించి, ఆ కథ ఏంటి గొప్పతనం ఒకసారి ఫోన్ చేసి మీకు తెలిస్తే ఫోన్ చేయండి. 9726361966. ఈ పాటకి కృష్ణ గారికి సంబంధం ఏమిటి? రేడియో శ్రీ బీదో సిగ్నేచర్ షోలో కృష్ణ బంధం చేస్తున్నాం.

0: మీరు విన్న ఆ పాట ఏ సినిమాలో తెలుసు, తెలుగు తెలుస్తా తెలుసా తెలియదు, మరి ఫోన్ చేసి చెప్పాలి మీరు 9726361966 ఫోన్ చేయండి. ఆ పాట ఏ సినిమాలో తెలిస్తే ఆ పాటకి కృష్ణ గారికి సంబంధం ఏంటో తెలుస్తుంది, అది విషయం. 9726361966 ఈస్ ద నంబర్ టు కాల్. మీరందరూ జాతర సిద్దమైపోతున్నారా? వచ్చే వారాంతమే, వచ్చే సండే జూన్ 7th ఫ్లిస్కో ఫ్లయర్స్ లో సీతారామ కళ్యాణంతో మొదలైన మాటవారి సహకారంతో చేయబోతున్న కార్యక్రమం మెగా కోలాండ పండుబోతుంది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ మీరు చేయండి తప్పనిసరిగా. డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డు ఆ రోజు ఇస్తారు, మీరు ఎవరికి ఓటేస్తారు ఏమిటి అవన్నీ కూడాను. అండ్ ఫ్యాషన్ షో ఉండబోతుంది, స్టార్ట్అప్ స్ట్రీట్ గురించి మాట్లాడచ్చు. ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, మీరు రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: నమస్కారం, వారసుడు మూవీ అండి.
0: వారసుడు మూవీకి కృష్ణ గారు సంబంధం ఏంటి సార్?
1: కృష్ణ గారు నాగార్జున గారి తండ్రి పాత్రలో పోషించారు అండి.
0: శాబాష్ శాబాష్ శాబాష్ శాబాష్. నిజమైన ఫ్యాన్స్ సార్ మీరు? మొదలు మొదల్లో ఒక బిట్వీన్ పిచ్చాను సార్, ఎవరన్నా చెప్తారేమో అనుకున్నాను. అది అల్లూరి సీతారామ సినిమాలో ఆయన సూర్యవందనం చేస్తూ ఒక సూర్యుడి శ్లోకం వస్తుంది అనమాట, బాలమురళి పాడతారు అది. అది ఆ బిట్టి వినగానే అల్లూరి సీతారామరావు సినిమా చెప్తారేమో అనుకున్నా, ఆ లెవెల్ లో ఆశించాను నేను. బట్ ఇట్ వాస్ టూ ఎర్లీ ఆ టైమ్ లో, మేబీ ఇప్పుడు వినిపించి చెప్పేవారేమో. నో వరీ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. అయినో నాకు మధ్యలో మ్యాచ్ ఆడడం వచ్చేసింది ఇవాళ. అది ఎన్నిసార్లు అదే అలాంటి పిచ్చులే ఇస్తారు సార్ ఆ స్టేడియం లో? పీపుల్ కూర్చోబెట్టి కొంచెం కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ లేకుండా అటు కూర్చోబెట్టేస్తే పిచ్ ని. సేమ్ వరల్డ్ కప్ ఫైనల్ లో అట్లా అయింది, మొన్న ఇంకోసారి అట్లయింది, ఇప్పుడు ఇట్లాగా. సో బట్ ఎనీవే ఇట్ వాజ్ గుడ్ మ్యాచ్, బానే బాగా పోరాడారు వాళ్ళు. సో చూద్దాం, ఐ థింక్ వీళ్ళ మొహన్ రాసి పెట్టింది రెండో కప్ అనిపిస్తుంది నాకైతే, చూద్దాం. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద కాల్.
1: రైట్,
0: అది సంగతి. మనం జాతర గురించి చెప్తున్నాం మీకు. సో తప్పనిసరిగా డెఫినెట్లీ కమ్ కమ్ కమ్ ఎలా ఉండబోతుంది అనే దానికి కొంచెం అంటే ఇది సీజన్ సంక్రాంతి కాకపోయినా ఇట్లాంటి వైబ్ ఉంటుంది మీకు అక్కడ డెఫినెట్లీ. ఇందులో కూడా కృష్ణ గారి ప్రత్యేకత ఉన్నది ఏమిటి అనేది తెలిసిపోతున్నాక. శ్రీదేవి నటించిన, శ్రీదేవి కృష్ణ గారిని కలిసి నటించిన సినిమాలోంచి పాట అడిగారు కొంతమంది, అవన్నీ చేద్దాం. మీరందరూ అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ డెఫినెట్లీ మేక్ ఇట్ పాయింట్ టు కాల్ దెమ్. ఎందుకంటే ట్రావెల్లో మీకు ఎటువంటి ఇన్సూరెన్స్ గొడవలు కావాలన్నా సరే దే ప్రొవైడ్ దట్ ఫర్ యూ ఫర్ ఆల్ మెడికల్ ఎమర్జెన్సీస్ ఇలాంటివన్నీ కోసం, విత్ సో దట్ యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. అండ్ దెన్ చిన్న చిన్న మార్పులు జీవితాల్లో వస్తున్నప్పుడు హెల్త్ కవరేజ్ ఎప్పుడు మనకి ల్యాప్స్ అవ్వకూడదు. ఇఫ్ యూఆర్ లూజింగ్ జాబ్ ఆర్ చేంజింగ్ జాబ్స్, ఒకవేళ ఇన్సూరెన్స్ మార్పులు వచ్చినా సరే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు దిల్ గివ్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాన్స్ అండ్ సర్వీసెస్ అట్ అన్ అఫోర్డబుల్ కవరేజ్ డెఫినెట్లీ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కోసం, ఫర్ ట్రావెల్, అలాగే డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ వన్ డెస్టినేషన్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com. మైత్రీస్ రెస్టారెంట్, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ మీకోసం, మైత్రి ఇండియన్ క్యూజిన్, హిల్ టాప్ లొకేషన్స్ లో అమేజింగ్ వ్యూ, స్పేషియస్ ప్యాషియో సీటింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దొరక అక్కడ కూర్చొని చక్కగా.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర, అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
3: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సుర్భి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సుర్భి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సుర్భి 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ, హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, హనీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్ డెలి delicious and made with care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
7: Hey Bindu, ee roju naaku manchi mutton kura tinalundi.
8: Chandu, mari vandana?
7: Enti, ippudu vandedaaga agala.
8: Pichi Chandu, Swadeshi meat undi kada, vaalu mutton 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy, curry itte ayipothundi chudu. Just mutton e kaadu, vaalla fish, chicken, ee meat aina one stop shop Swadeshi.
9: Swadeshi meat, fresh, tasty and tension free.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
0: వెల్కమ్ బ్యాక్. మీకు అందరికీ మైత్రి ఇండియన్ క్యూజింగ్ గురించి చెప్తున్నాను. డెఫినెట్లీ గో దేర్ విత్ యువర్ ఫ్యామిలీ, గెట్ మంచి మంచి సౌత్ లేక్ లోను, తర్వాత ఫ్రిస్కోలో కూడా లొకేషన్స్ ఉన్నాయి వారికి. మైత్రి ఇండియన్ క్యూజీన్ అండ్ ఆర్కే టెంపుల్ రాధాకృష్ణ ఆలయం వారు ఐలాండ్ టెక్సస్ లో ఉంటారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ మహా ఉత్సవం అది జూలై 1st నుంచి జూలై 5th వరకు లాంగ్ వీకెండ్ లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు. అండ్ మీకు బాలాజీ మూల విరాట్ విగ్రహంని చేయడము, గర్భగృహం అన్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ మిస్ దిస్ ఆల్ డివోటీస్ ఆర్ వెల్కమ్. రాధాకృష్ణ టెంపుల్ .net వెళ్ళండి, డొనేషన్స్ లాంటి వివరాలన్నిటికీ కూడా. ఆలన్ టెక్సస్ లో ఉంటుంది ఈ ఆలయం. సరే, జాతరలో ఎలా ఉండబోతుందన్న విషయం మీకు చెప్పాను. అదే వాతావరణాన్ని మీకు అందించే పాట ఒకటి కృష్ణ గారు, ఆయన పక్కన నటించిన నటినట్లు ఎవరో చెప్పేసేయండి. 972-636-1966.

ఏడాదికి పండగ ఎప్పుడు వస్తుంది? జూన్ 7th నా జాతర వచ్చేస్తుంది. డెఫినెట్లీ బి పార్ట్ ఆఫ్ ఇట్. అందరు కలిసి ఊరు వాడా చేసే సందడి. దిస్ మూడ్ ఈస్ రిఫ్లెక్టెడ్ మీకు వచ్చే వారము. ఎస్టీ లాగే కోలాటం చేస్తే ఎలా ఉంటుంది? రంగురంగుల వస్త్రాలంకరణతోటి ఒక గొప్ప సంగీతానికి మాస్త్ ఎనర్జీ తోటి ఇలాగ కృష్ణ గారి లాగా, అకినేని గారి లాగా, జయసుద్ గారి లాగా, శ్రీదేవి గారి లాగా, వారి చుట్టూ ఉన్న బృందంలాగా చక్కగా నృత్యం చేస్తే ఎలా ఉంటుంది కోలాటం? ఇవన్నిటికీ మీకోసం జాతర వైబ్స్ తోటి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ మీ అందరి కోసం సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నాం. బై ద వే, ఈ ఊరంతా సంక్రాంతి అనే సినిమా పాట చాలా వరకు ఇప్పటికి కూడా మీకు సంక్రాంతి వచ్చింది అంటే వచ్చే మెయిన్ పాటలు ఇవి ఉంటుంది. దీనికి సంగీతం ఇచ్చిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. చాలా మందికి తెలియదు ఆ సంగతి. ఇలాంటి పాటలు, మాస్ పాటలు ఇలా పెద్ద పెద్ద సినిమాలకి కూడా బాలు గారు చేసేశారు సంగీతం. నాకు మొదట్లోనే కిరణ్ కుమార్ గారు కోరారు పాటని, ట్రెండ్ సెటర్ అని చెప్పింది కిరణ్ కుమార్ గారు. అయ్యా మీకోసం ఈ పాట వినిపిస్తున్నాను, మీరు ఇంకా ట్యూనిన్ అయి ఉంటారు ఎందుకంటే కృష్ణ ఫ్యాన్స్ కదా. ఒకసారి ఇలా ట్యూనిన్ అయితే ఎంత క్రికెట్ మ్యాచ్ జరిగినా సరే పక్కన పెట్టాల్సిందే, ఎందుకంటే గలగల పారుతూనే ఉంటుంది ప్రవాహంలాగా.

అనేది ఈ పాట తర్వాత ఇంకో సినిమాలో వచ్చింది. ఆ సినిమా ఏమిటి రెండు చెప్పేసండి, 9726361966. తర్వాత వచ్చిన పాటకి కూడా కృష్ణ గారి సంబంధం ఉంది. ఏడో సంబంధం 9726361966. మీరు వింటున్నది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో.

పల్లెలు ఎలా ఉంటాయి, పల్లెలు మనకి ఎంత ఆధారము, మనం వేరే వాళ్ళకి ఆ పల్లెలు సుభిక్షంగా ఉంటే మనం అంత సుభిక్షంగా ఉంటాం. సంభవ్ కృష్ణ గారికి పీపుల్ రిఫ్లెక్ట్ కనెక్ట్ అటువంటి పర్సనాలిటీ కృష్ణ గారికి. ఆయన రైతు, రైతు అనగానే తెలుగు తెర మీద రైతు వేషం కట్టిన వాడు గాని, రైతు ఉండడం వాడు గాని, ఇవన్నీ ఎవరైనా గుర్తొస్తారంటే కృష్ణ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన చేసిన చాలా మట్టి వాసన సినిమాలు అలా చాలా వరకు ఉంటాయి. అండ్ ఇలాగే నాకు ఇప్పుడే ఆనంద్ గారు ఫోన్ చేసి ఈ పాట అడిగారు. ఇది చాలా వైవిధ్యభరితమైన పాట. ఈ పాట ఏ సినిమాలు తెలిసిన స్టూడియో ఫోన్ చేయండి 9726361966. కృష్ణ అంటేనే వైవిధ్యం.

గ్లోబల్ కరెన్సీ ఎక్స్చేంజ్ మెకానిజం గురించి రాసిన పాట ఆరుద్ర గారు రాశారు, కేవీ మహాదేవన్ గారి సంగీతానికి, కృష్ణ గారికి ఎస్పీబీ పాడారు. ఈ పాట ముఖ్యంగా May 31st రిలీజ్ అయింది, 1979 లో కొత్త అల్లుడు సినిమా ఇది. ఆయన పుట్టినరోజుకి రిలీజ్ చేయడం కూడా ఒక రకంగా చాలా సినిమాలు ఆయన పుట్టినరోజుకి రిలీజ్ అయ్యాయి May 31st. అండ్ కృష్ణ గారు ఆఫ్ కోర్స్ ట్రెండ్ సెట్టర్ ఫర్ మెనీ వేస్. గలగల పారుతున్న గోదావరిలా పాటకి తర్వాత వచ్చిన కృష్ణ గారి పాటకి అదే పాట ఇంకో సినిమాలో వచ్చింది, దానికి ఏమిటి సంబంధం అని అడిగాను కృష్ణ గారికి. ఆ తర్వాత వచ్చిన పాటకి ఏమిటి సంబంధం అని అడిగాను. మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. మీరు వింటున్నది రేడియో సిరిబిలో ఈ కార్యక్రమంలో సింగింగ్ చర్చ చేస్తున్నాను. ఇవాళ మీ వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. మిమ్మల్ని అందరినీ మీరు రేడియో సిరభి జాతరకు రావడం మానేస్తారా? అసలు ఇప్పటికే మీ ఆ క్యాలెండర్ లో మీ డేట్ అలా స్థిరపడిపోయి ఉండాలి కదా. అందరు వచ్చేయండి, అసలు ఫుల్ ఆన్ ఫన్ ఉండబోతుంది. యు డు నాట్ వాంట్ మిస్ ఇట్, బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పటిదాకా ఈ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతే ఆ కార్యక్రమం ఎలా ఎలా ఎలా ఎలా ఎలా కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఆవిడ గురించి మాట్లాడాం, కానీ ఆవిడ ఫీచర్ అయిన పాట వేయలేదు కాబట్టి ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. ఇది మా గుడిపూడి శ్రీనివాస్ గారు కోరారు మా టీం నుంచి. శ్రీనివాస్ గారు మీకోసం ఈ పాట. శ్రోతలందరూ కూడా ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి, 9726361966. ఈ పాటకి ఈ పాటలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి కృష్ణ గారికి ఆమెకి కృష్ణ గారికి ఏంటి సంబంధం చెప్పేసండి. 9726361966. ఒక లెజెండరీ రిలేషన్షిప్. చాలా అందమైన రమేష్ నాయుడు గారి స్వరం.

0: నాగండి, ఈ పాట ఏ సినిమా అని అడిగాను. కాట్ మీరు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. సుగాత్రి గారు, మీరు ఆన్ అయిన ఉన్నారండి.
1: ఈ సినిమా సంఘం చెక్కిన శిల్పాలు.
0: సంఘం చెక్కిన శిల్పాలు ఈ సినిమాకి
1: దర్శకత్వం చేసింది కృష్ణ వాళ్ళ ఆవిడ విజయ నిర్మల గారు.
0: విజయ నిర్మల గారు ఆయన ఇందులో హీరో ఆయన కాదు, తెలుసు కదా మీకు.
1: అవును, ఆయన కాదు, చంద్రమోహన్.
0: చంద్రమోహన్ గారికి అప్పట్లో ఒక ట్రెండ్ ఉండేది,
1: అందరు కొత్త హీరోయిన్ అందరినీ పట్టుకొచ్చేవారు.
0: ఆయనతో హీరోయిన్ ఎప్పుడైనా ఎవరు చేసినా టచ్ సూపర్ స్టార్ టైప్ అనమాట.
1: పైకి వచ్చేసేవాళ్ళు, హీరోయిన్లు అందరూ పైకి వచ్చేసేవాళ్ళు.
0: విజయ నిర్మల, సో ఆమె హీరోయిన్, ఆవిడ హీరో దర్శకులుగా పరిచయం చేసిన మొదటి సినిమా సంఘం చెక్కిన శిల్పాలు. కృష్ణ గారు ప్రొడ్యూస్ చేశారు దీన్ని. ధన్యవాదాలండి సుగాత్రి గారు. అదండి సంగతి. విజయ నిర్మల గారు తెలుగు సినిమా పరిశ్రమలో వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్స్, ఫర్గెట్ ఫీమేల్ డైరెక్టర్స్. ఆవిడ గిన్నిస్ బుక్ లో ఎక్కచ్చు, అన్ని సినిమాలు తీశారు దర్శకురాలుగా. సో దర్శకుడుగా ఆవిడ అన్ని చేసి దర్శకురాలుగా అన్ని చేసినప్పుడు సినిమాలు, అండ్ వాటికి చాలా వరకు ది ఫల్క్రమ్ ఆఫ్ సపోర్ట్ ఆవిడకి. బిహైండ్ ఎవ్రీ ఉమెన్ సక్సెస్ దేర్ ఇస్ ఎ మ్యాన్ అన్నట్టుగా ఆ పర్సన్ ఇస్ కృష్ణ. విజయ నిర్మల గారికి ఆవిడ జీవితాన్ని ఇట్లా తీసుకెళ్లిపోయారు తారాపథంలోకి. అండ్ దట్ కైండ్ అంత సపోర్ట్ అంటే ఏదో అభిమాన సినిమా లాగా ఆమెకు పేరు వచ్చేస్తుంటే పక్కన కుళ్ళేసుకుని అలా కాదు. అసలు ఇట్స్ అదర్, ఇంకొక ఆదర్శం ఎట్లా ఏంటనేది. సరే, మీకు కృష్ణ గారి గురించి మాట్లాడుతూ కృష్ణ గారికి సంబంధిత పాటలు మాత్రమే అంటే మాత్రమే కాదు అలాంటి కలుపుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాను కదా, మీకు ఇప్పుడు ఒక పాట వినిపిస్తాను. ఈ పాట ఇందాక వైద్యవే విజయనమ్మ గారి గురించి మాట్లాడడం, ఆవిడ డైరెక్టర్గా చేసిన సినిమా సంఘం చక్ర శిల్పాల నుంచి పాట వినిపించాను మీకు. ఇప్పుడు పాట వినిపిస్తాను. ఈ పాటకి కృష్ణ గారికి సంబంధం ఏంటో చెప్తే మీరు ట్రూలీ ట్రూలీ కృష్ణ ఫ్యాన్స్. 9726361966 కృష్ణ ఫ్యాన్స్ అందరికి ఛాలెంజ్. చిరంజీవి ఫాటేసి కృష్ణకి ఏమిటి సంబంధం అంటారా? మరి కానివ్వండి.

0: ఆల్ రైట్. నాకు శ్యామ్ గారు ఫోన్ చేశారు, సుగాత్రి గారు ఫోన్ చేశారు. ఇందాక వినిపించిన అంజు సినిమా పాటకి కృష్ణ గారికి ఏంటి సంబంధం? ఆన్సర్ చెప్పను, కాసేపు అలా హోల్డ్ చేస్తాను. మీ మళ్ళందరినీ వచ్చి ఆదివారం జాతరలో కలుస్తా. అండ్ మనకు ఇంకా 2 నిమిషాల సమయంలో చిన్న చిన్న బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ అంటే ముందు మీకు చెప్పాల్సిన విషయాలు చెప్పేస్తాను. మీరు అడయారు ఆనంద భవన్లో భోంచేయండి, మంచి మంచి భోజనం దొరుకుతాయి. రాగి ఇడ్లీలు, గోంగూర రైస్ ఇవన్నీ దొరుకుతాయి. ఇంటికి వెళ్ళడు పండు పచ్చళ్ళు ఇవన్నీ పట్టుకెళ్ళచ్చు, పట్టుకెళ్ళండి. అండ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు మీరు ట్రావెల్ చేస్తుంటారు, సమ్మర్ రోజు అడి ఇటు తిరుగుతుంటారు కదా, ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు కంపానియన్ గా ఉండాలి తప్పనిసరిగా. కీప్ ద ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. మీ జాబ్ చేంజెస్ కానీ, ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ, ఇటు అయినా సరే, లైఫ్ ఇన్సూరెన్స్ కైనా, హెల్త్ కవరేజ్ కానీ, ఏదైనా సరే, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ హ్యాస్ వెరీ అఫోర్డబుల్ రేట్స్ ఫర్ యూ. గో టు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com అండ్ గెట్ దట్ డన్. మైత్రి క్యూజిన్ వారు కూడా మంచి అంబియన్స్ మీకు హిల్ టాప్ లో అక్కడ మంచిగా లొకేషన్ ఉన్నది. అలాగే సౌత్ లేక్ లో ఫ్రిస్కోలో కూడా వారు దర్ సర్వింగ్ యూ రైట్ నౌ అరవింద్ తో పాటుగా. సో ఇఫ్ యూ వాంట్ గో విత్ యువర్ ఫ్యామిలీ విత్ ఫైన్ అంబియన్స్ అండ్ హ్యావ్ ఫెంటాస్టిక్ టేస్ట్, మైత్రీస్ క్యూజ్ ఇండియన్ రెస్టారెంట్. అండ్ ఆర్కే టెంపుల్ వారు మీ అందరి కోసం వెంకటేశ్వర విగ్రహాలని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నారు. ఆర్కే దేవాలయంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, అక్కడ అచ్చక ఎవరైతే మన లల్ల రామ్లల్లని చెక్కిన శిల్పి ఉన్నారో ఆయన చెక్కారు ఇవన్నీ కూడా. ఇది యూ డోంట్ వాంట్ టు సీ, అసలు వెళ్ళి చూస్తేనే విగ్రహం మీకు అంత గొప్ప వైబ్ వస్తుంది. నేను దాన్ని ముందుగానే చూసే అదృష్టం నాకు వచ్చింది. సో డెఫినెట్లీ డోంట్ వాంట్ మిస్ ఇట్. మంచి మంచి హోమాలు, వైదిక రిచువల్స్ అన్ని ఉంటాయి జూలై 1st నుంచి 5th వరకు. ఇంకొక గంట కృష్ణగారి వైపు గడుపుదాం బ్రేక్ తర్వాత.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్ 469-269-6476.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian

0: Classics Dhaka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe. New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my Pursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app. It's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support at mypursu.com.
2: రేడియో సిరుబిలో సిగ్జేజ్ షో మూడవ గంటకు వచ్చేసాము. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం అందరం కలిసి ఇవాళ కృష్ణబంధం అనే షో చేస్తున్నాము. మెరిపించే మాటలు, మెరిపించే పాటలతోటి మెరిపించే మాటలు ఎందుకంటే కృష్ణ గారి గురించి ఏది మాట్లాడినా మెరిపే మెరిమిట్టు కలుపుతూ ఉంటున్నారు అన్నమాట. ఎందుకంటే సూపర్ స్టార్ ఆయన, ఏది ఆయన గురించి ఏ విషయం మాట్లాడుకున్నా గ్లిటరింగ్ గ్లిటర్ ఉంటుంది అన్నమాట, మెరుపు ఉంటుంది. మీకు ఒకటి తెలుసా, బయట విందాకే పాడు గురించి చెప్పండి, ఏమిటండి సూపర్ స్టార్ గురించి షో చేస్తూ మెగాస్టార్ వచ్చారని, అక్కడ మెగాస్టార్ చెప్తూ మీకు ఏమిటని అడిగా పక్కన, ఇంకా సమాధానం చెప్పలేదు. ఎవరన్నా దాని గురించి చెప్పాలి అనుకుంటుంటే ఫోన్ చేయండి నాకు. ఆఫ్ ఎయిర్ ఆన్సర్ వచ్చేసి సుగత గారు, తర్వాత శ్యామ్ గారు చెప్పేశారు, బట్ యూ నీడ్ టు కాల్ మీ అండ్ టెల్ మీ. నేను ఇంకా ఎవరన్నా చెప్పాలనుకుంటే చెప్తా, ఎందుకు మెగాస్టార్ పాట వేసి సూపర్ స్టార్ సంబంధం ఏమిటని అడిగాను. మరి ఇఫ్ యూ నో ది ఆన్సర్ ఫోన్ చేసేయండి. నెక్స్ట్ వీకెండ్ జాతరలో మాత్రం తప్పనిసరిగా కలుద్దాం. ఏమంటారు, జాతరలో ఏముండబోతోంది? సీతారామ కళ్యాణం ఉండబోతోంది. సీతారామ కళ్యాణం మాటావారి సహకారంతో భద్రాచలం తెప్పించిన విగ్రహాలు ఏకంగా అవి ఇక్కడ ఏర్పాటు చేసి అందరం కలిసి అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం చేసుకుందాం. బి పార్ట్ ఆఫ్ ఇట్. అందరు ఇంటిల్లి పాది వచ్చేసేయండి. అబాల గోపాలము కలిసి ఆనందించవలసినది సీతారామ కళ్యాణం. అది కూడా ఫ్రిస్కో ఫ్లయర్స్ వేదిక మీద ఒక అద్భుతమైన ప్రాంగణంలో మంచిగా సెటప్ చేసి ఏర్పాట్లు చేసి అవన్నీ ఉండబోతున్నాయి. సో బి పార్ట్ ఆఫ్ ఇట్. కోలాటం ఉంటుందండి, అందరం కలిసి రంగురంగుల వస్త్రాలతోటి మంచి మ్యూజిక్ తోటి మంచి స్టెప్పింగ్స్ తోటి చేద్దాం. మీరు ఇంకా కోలాటం రిజిస్టర్ చేసుకోవచ్చు, చేయండి, ఏం లేదు. మీ పేరు తెలియడం కోసం, మాకు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి తెలియడం కోసం మీరు రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. డెఫినెట్లీ డూ దాట్. అండ్ మెగా పవర్ లీడర్ బోర్డు సెమీఫైనల్స్ ఆడేశాము. టాప్ ఫోర్ కూడా ఎవరో మనకి, ఐ థింక్ ఐ క్యాన్ గివ్ ద నేమ్స్ ఎవరు గెలిచారు అనే పేర్లు చెప్పేయచ్చు అనుకుంటాను, ఎందుకంటే ఇంకా వెబ్సైట్ లో పెట్టలేదు అది, వీళ్ళు అప్డేటెడ్. నిన్న గెలిచిన వాళ్ళు నలుగురు ఎవరు ఆడబోతారు ఏంటనేది మనకు మొట్టమొదట కిషోర్ గారు, తర్వాత వాసు గారు, పద్మశ్రీ గారు, యోషిత గారు, వీరు నలుగురు ఫైనల్స్ ఆడబోతున్నారు. మెగా పవర్ లీడర్ బోర్డ్ ఫైనల్ గేమ్ జాతరలో ద బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర ఆడుతున్నాం. నిన్న మదిరాన్ మసాలా అండ్ క్యాష్ అండ్ క్యారీ, ఇండియా క్యాష్ అండ్ క్యారీ వారి దగ్గర వారి ప్రాంగణంలో ముందు పక్క ఆడించాము ప్రత్యక్షంగా సెమీఫైనల్స్. అందులో గెలిచిన నలుగురికి ఫైనల్స్ ఉండబోతున్నాయి జాతర రోజున. ఇదండి మొత్తం సెటప్. ఇంకా రకరకాల ఫ్యాషన్ షో ఉంటుంది, స్టార్ట్అప్ స్ట్రీట్ అనుకుంటూ కార్యక్రమం ఉంది. ఇఫ్ యూఆర్ ఇన్ టు ఎనీ ఆఫ్ దీస్ డెఫినెట్లీ గో రిజిస్టర్. ఫుడ్ బూత్ కానీ స్టాల్స్ కానీ ఇంకా రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు. లాస్ట్ మినిట్ ఎంట్రీస్ కూడా అవైలబుల్ ఉండొచ్చు బహుశా. సో దెన్ ఇఫ్ యూ వాంట్ బి అ స్పాన్సర్ ఫర్ అస్, ఐ కెన్ ఆల్వేస్ కాల్ రాజేశ్వరి గారు టు మేక్ ఇట్ హ్యాపన్, ఆర్ కాల్ అడ్మిన్ అట్ రేడియో సురభి, ఆర్ ఈమెయిల్ అడ్మిన్ అట్ రేడియో సురభి.com ఫర్ ఎనీ స్పాన్సర్షిప్ రిలేటెడ్ డీటెయిల్స్. సరే, నాకు ఎవరు శ్రోతలు ఫోన్ చేయలేదు కాబట్టి ఇవన్నీ చెప్పేలోపు నేను చెప్పేస్తాను. మెగాస్టార్ గారితో అంజీ సినిమాలో నటించిన హీరోయిన్ నమ్రత శిరోద్కర్. మరి నమ్రత శిరోద్కర్ గారికి కృష్ణ గారికి ఏమిటి సంబంధం, అది చెప్పాలా? నేను మళ్ళీను చెప్పాలా? సరే, చెప్పే ముందు పేరు చెప్పేశాను కదా, నమ్రత శిరోద్కర్ గారికి అండ్ కృష్ణ గారికి ఏమిటి సంబంధం? 972-6-6-1-9-6-6 ఫోన్ చేసేసి చెప్పండి. అండ్ తర్వాత మీకు ఇంకో పాట వినిపిస్తాను. ఇది ఇంకా రాబోతున్న సినిమా, దీనికి కూడా కృష్ణ గారి సంబంధం ఉంది. ఎలా, హౌ? 972-6-6-1-9-6-6 ఫోన్ చేసేయండి. 972-6-6-1-9-6-6.

చెప్పండి, ఈ పాటకి ఈ పాటలో ఏ విషయం అన్న పట్టుకోగలిగితే మీరు కృష్ణ గారికి ఏం సంబంధం చెప్పేయగలరు? ఇలా సూపర్ స్టార్ కృష్ణ షో ఉంటుంది అనుకోలేదు కదా మీరు, అలా ఉంటుంది మాతో. క్షమించాలి, ఇది రాబోతున్న సినిమా అన్నాను, ఇది రాబోతున్న సినిమా కాదు, వచ్చేసిన సినిమా. రాబోతున్న సినిమా ఇంకోటి ఉంది, అది వేస్తా తర్వాత.

మీరు విన్న ఆ పాట హీరో 2022 అన్న సినిమా నుంచి. ఆ సినిమాలో ఒక భలే భలే. సో అందులో ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో పేరు అశోక్ గల్లా. ఈ అశోక్ గల్లా అనేతను కృష్ణ గారికి మనవడు. కృష్ణ గారికి మనవడు పద్మావతి ఘట్టమనేని వారికి పుత్రుడు. పద్మావతి గారు కృష్ణ గారి కూతురు. ఇది విషయం. అశోక్ గల్లా హీరో కింద కొన్ని సినిమాల్లో వస్తూ ఉన్నాడు. నేను మీకు ఇంకొక పాట వినిపిస్తాను. ఈ పాటలో రెండు రకాలైన విషయాలు మీకు తెలుస్తాయి. ఒకటి, ఆబ్వియస్లీ ఇంకో సూపర్ స్టార్ ఉన్నారు ఇందులో. అది కాకుండా మీకు ఇంకొక సంబంధితుడు కూడా ఇందులో ఉంటారు. అది పట్టుకోగలిగితే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. అశోక్ గల్లా ఇందాక బయటవే కృష్ణ గారికి మనవడవుతారు. అది సినిమా హీరో 2022 నుంచి వినిపించాను. ఇప్పుడు బిట్టు బిట్లాంటి పాట, పాటలాంటి బిట్టు. ఏ సినిమా తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. కృష్ణ గారికి సంబంధం ఏమిటి 9726361966. అక్కడ మ్యాచ్ చాలా ఉత్కంఠగా నడుస్తోంది. ఒకటేంటంటే నడుస్తున్నప్పుడు మీకు వేట సరిగా సాగుతూ ఉన్నప్పుడు పక్కన సింహాన్ని కిరికి రక్తం రుచి చూపించకూడదు. చూస్తే ఏమవుతుందంటే ఆ సింహం, ఆ పూలవ సింహం ఏదని అనుకోండి, తన వేటాడిన జంతువుతో పాటు పక్కన కూడా తినేస్తుంది అనమాట. అలా అయింది పరిస్థితి. ఇప్పుడు చాలా ఉత్కంఠభరితంగా చేశారు మ్యాచ్ని, కానీ అలాగే ఉంటుంది. పిచ్ అలాగే ఉంది కాబట్టి అలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు వాళ్ళు కూడా బౌలర్లు మంచివాళ్ళే కాబట్టి ఆ మ్యాచ్ గురించి బాగా ఉత్కంఠ నడుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్ లేదు గీచ్ లేదు నేను ఫోన్లు చేసేస్తానని చెప్పి నాకు తెగ ఫోన్లు చేశారు ఇవాళ. దట్ ఈస్ ద సూపర్ ఫ్యానిజం ఆఫ్ సూపర్ స్టార్ కృష్ణ. ఇంకొక సూపర్ స్టార్ ఉంటారు ఇందులో, దీనికి కృష్ణ గారికి సంబంధం ఏమిటో నా ఫోన్ చేసి చెప్పాలి 9726361966.

చక్కగా చాలా చిన్న బిట్ అని, చాలా చిన్న బిట్ అది. ఆ పాట వేసి ఆ బిట్ మీకు అన్నారు కదా, పీటర్ తాతకి హాయ్ చెప్పు, అక్కడ కొలాలని చెప్పు, ఇలా పరిగెట్టుకుంటూ ఒక చిన్నపిల్లాడు ఉంటాడు ఆ సినిమాలో. ఆ చిన్నపిల్లాడి పేరు తెలిస్తే మీకు అది విషయం తెలుస్తుంది. ఇందాక హీరో 2022 సినిమా నుంచి పాట ఒకటి వినిపించాను కదా, అందులో ఉన్న నటుడు పేరు అశోక్ గల్లా, అతను కృష్ణ గారి మనవడు. తర్వాత ఇందులో కూడా ఒక నటుడు ఉంటాడు, ఇందాక మీకు వినిపించింది వన్ నేను ఒక సినిమా, అది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించారు. కానీ అందులో ఇంకొక బాలనటుడిగా ఒక వ్యక్తి ఉంటారు. ఆ బాలనటుడిగా వేసింది ఎవరు, కృష్ణ గారికి ఏమిటి సంబంధం? బాలనటుడు ఎంత బాగా చేశాడంటే నంది అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమాకే, ఓన్లీ సినిమా, ఫస్ట్ సినిమా ఏమిటి, ఓన్లీ మూవీ, దానికి నంది అవార్డు వచ్చింది. మరి హూ ఈస్ దట్, ఆ బాలనటుడు ఎవరు, కృష్ణ గారికి సంబంధం ఏమిటి? సరే, ఆయన చేసిన ఎన్నో ఎన్నో వాటిల్లో ఈ పాట ఇందాక అడిగారు నన్ను వేస్తాను, ఇలాగ రెండు అలాంటిది ఒకటి అనుకున్నాను. సో వీటిల్లోంచి ఒకటి వినిపిస్తే సరిపోతుంది, రెండు అనుకున్నా. సరే, ఇది వినిపిస్తాను. రాల్ కృష్ణ గారి ఫ్యాన్స్.

కృష్ణ గారు, తర్వాత ఆయన ఫ్యాగ్ అండ్ ఆఫ్ హిస్ కెరియర్ లో కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈ ఫౌండ్ న్యూ ఆస్పెక్ట్ ఆఫ్ ఒక వజ్రానికి ఎన్ని రకాలుగా మెరుగుంటుంది, ఎన్ని రకాలుగా షైన్ ఉంటుంది అనే చూపించారనమాట. కృష్ణ గారిలో ఆయన నృత్యాన్ని మీద కామెడీ చేసే వాళ్ళు కూడా సౌందర్య గారి పక్కన నాట్యం చేపించి ఒక చమక్కుని మెరుపు కృష్ణని సృష్టించారు. నెంబర్ వన్ సినిమాలో ఉంటుంది ఇది, అందమైనది అనే దాంట్లోనూ ఇలాగే ఇలా వచ్చి వెళ్ళిపోయే నృత్యాలు వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అండ్ కూడోస్ టు ఎస్వి కృష్ణారెడ్డి ఫర్ దిస్ కైండ్ ఆఫ్ జెమిఫికేషన్, అంటే ఆయన ఇంకొక నగిసి పెట్టేశారు కృష్ణ గారికి అలాగా. సూపర్ స్టార్ కృష్ణ, ద లెజెండ్ లివ్స్ ఆన్. ఈ పాట వినిపిస్తాను. ఇందాక బై ద వే గౌతమ్ కృష్ణకి నాకు సరైన సమాధానం వచ్చింది. నేను వన్ నేను ఒక నేను సినిమా ఈజ్ యాక్చువల్లీ ఇన్ థియేటర్స్ టుడే, చూడాలనుకున్న కృష్ణ గారు ఫ్యాన్స్ అందరూ చూడొచ్చును. ఐ థింక్ లిమిటెడ్ రిలీజ్ ఉందనుకుంటాను, సిరి గారు చెప్పారు నాకు. అది గౌతమ్ కృష్ణ నంది అవార్డు వచ్చింది ఫర్ బాల నటుడు ఫస్ట్ మూవీలో, ఓన్లీ మూవీలో. అది వన్ నేను ఒక నేను సినిమాలో గౌతమ్ కృష్ణ, కృష్ణ గారి మనవడు. సరే ఇంకో పాట వినిపిస్తాను. ఇందులో ఈ పాటకి కృష్ణ గారికి సంబంధం ఏమిటి? 9726361966 మీరు వింటుంది రేడియో సిరిబిలో సిగ్నేచర్ షో. ప్రత్యేకంగా కృష్ణ బంధం అని చేస్తున్నాం. కృష్ణ గారికి బంధమైనవి, అనుబంధమైనవి, సంబంధమైనవి అన్ని కలుపుకుంటూ ఈ సినిమాలో చాలా ఫేమస్ పాట ఉంటుంది. ఎప్పుడు అది వేస్తుంటాం కదా అని, ఇది కూడా ఒక ఫేమస్ పాటే, లెస్ ఫేమస్ పాట కానీ చాలా బాగుంటుంది. సరే ఒక కొన్నిసార్లు కొన్ని ఆపాల్సి వస్తుంది. ఏదన్నా ఒక పోరాటం జరుగుతున్నప్పుడు నిజంగా పోరాడి నిలవగలిగే వాళ్ళని ద చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అలా వాళ్ళు కృష్ణ గారు ఒకరు. అలాగే ఒక క్రికెట్ ఆట జరుగుతుంది అనుకోండి, మీకు ఆట జరుగుతుంటే అసలు సిసలైన ఘడియ వచ్చేసరికి ఎవరు నించుంటారో ఆడే మగడ్ర బుజ్జి ఎవడనేది మీకు తెలుసు. ఎలా చేస్తారు ఇలాగా, హౌ సంబడి కెన్ డూ దిస్ సో కన్సిస్టెంట్లీ, అది కూడా 38 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత. ఒక ప్రపంచంలో ఉండే ఎనర్జీ అంతా ఒక వ్యక్తిలోనే ఉన్నదా అనిపించేంత కసితోటి, మొమెంటమ్ తోటి, దీక్షతోటి, పట్టుదలతోటి, నర్వ్స్ ఆఫ్ స్టీల్ అలా ఎగ్జిబిట్ చేయగలగడం అనేది ట్రూ లెజెండరీ స్టఫ్ అది. అండ్ క్రికెట్ ఫీల్డ్ లో ఇతను, సినిమా ఫీల్డ్ లో అతను, మిస్టర్ కృష్ణ గారు. ఈ పాటికి కృష్ణ గారికి ఏంటి సంబంధం?

ఈ పాట చిన్ని కృష్ణుడు సినిమా నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ బాబు నటించిన సినిమా చిన్ని కృష్ణుడు. ఈ సినిమాలో పాటలు సూపర్ డూపర్ హిట్. బాలుగారి దీనికి సంగీతానికి ఇందులో ఆశా భోన్స్లే పాడడం చాలా చాలా అరుదైన కాంబినేషన్ లో వచ్చిన పాటలు. సినిమా మంచి హిట్, అంటే ఓ కమర్షియల్ హిట్టా తర్వాత హిట్టా తెలియదు కానీ బాగా పేరు తెచ్చుకున్నాడు చిన్ని కృష్ణుడులో బికాస్ ఆఫ్ మ్యూజిక్. అండ్ ది లెజెండరీ సూపర్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ గారు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఒక పాట పోయిన వారం వేశాను అది. ఎవరేమన్నాను తోడు రాకున్నా ఒంటరిగానే, ఆ పాటలో కూడా వీళ్ళు ముగ్గురు ఉంటారు. అండ్ ఇది ఫుల్ ఫ్లెజ్ హీరోగా చేసిన చిన్ని కృష్ణుడు సినిమా నుంచి రమేష్ బాబు గారు. తర్వాత ఐ థింక్ హీ సార్ట్ ఆఫ్ బికేమ్ ఎ ప్రొడ్యూసర్. మరి ఇంతమంది బాబులు వేసేసాం, అసలు బాబు అయ్యాలిగా. ఎందుకంటే మామూలుగా ఉండదు ఎంతో, ఎవడు కొడితే జమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగ. ఎప్పుడు ప్యాంట్ వేసేవాడు, చొక్కా వేసాడు, లుంగి కట్టాడు, ఎవరు ఇతనికి కృష్ణ గారికి ఏంటి సంబంధం? 9726361968.

0: సరే చిన్న బ్రేక్ తర్వాత మైండ్ బ్లాక్ కొనసాగిద్దాం.
1: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: What a day, I'm completely exhausted. Dinner plans enti?
4: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
5: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: వెల్కమ్ బ్యాక్ మీ అందరికి రేడియో సిరిబిలో సిగ్నేచర్ షోలో చివరి అరగంటకి స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. ఈ పాట వినిపిస్తే మధ్యలో వచ్చిన బ్రేక్ వచ్చినప్పుడు ఆపేశాను. మరి ఎవరు మైండ్ బ్లాక్ చేస్తారు అతనికి, సూపర్ స్టార్ కృష్ణకి ఏమిటి సంబంధం? సూపర్ స్టార్ కృష్ణకున్న టైటిల్ కి ఇతనికి ఏమిటి సంబంధం?

మైండ్ బ్లాక్ ఏంటి మైండ్ బ్లాక్ కి ఇందులో ఉన్న నటుడికి కృష్ణ గారికి ఏం సంబంధం, ఇట్లాంటి వీజీ ప్రశ్నలు మేము చేయమండి అన్నారు. అందుకని నేనే చెప్పేస్తాను. సూపర్ స్టార్ మహేష్ బాబు, వాళ్ళ నాన్నగారి తర్వాత సూపర్ స్టార్ పట్టేసుకున్నారు. అండ్ సూపర్ స్టార్ అనే టైటిల్ ఎందుకు ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరికైనా తెలుసా? వై సూపర్ స్టార్, హౌ సూపర్ స్టార్, ఎందుకు ఇస్తారు అసలు సూపర్ స్టార్ అనేది? ఎక్కడ మొదలైంది ఈ మెగా స్టార్లు, మెగా పవర్ స్టార్లు, మెగా ఈ సూపర్ స్టార్ అనేది మీరు వేరే వాడు ఎందుకు తీసుకోలేదు? ఓన్లీ వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఇదేం వంశపారంపర్యంగా అందేదా? మరి అలాంటి ఇంకొక ఫీల్డ్ లో ఇంకొక చోట ఇంకొక అతన్ని ఎందుకు సూపర్ స్టార్ అన్నారు? అసలు ఈ సూపర్ స్టార్ కి ఏమిటి సంబంధం చెప్పేసారు? మరి చెప్తారా సూపర్ స్టార్ అనేది అసలు సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయినది అని చెప్పాలి. అది చెప్పాలి కాబట్టి నేను ఇంకొక సూపర్ స్టార్ పాట తప్పనిసరిగా వినిపించాల్సిందే. ఎవరు ఈ సూపర్ స్టార్? 9726361966 ఈ సూపర్ స్టార్ కి, ఈ సినిమాకి, అసలైన సూపర్ స్టార్ కి ఏమిటి సంబంధం? 9726361966 కృష్ణబంధం కంటిన్యూస్.

ఓకే, మీరు విన్న ఆ పాట సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాను నేను, ఇందాకే విన్నాను నేను, మళ్ళీ ఎందుకు వస్తున్నాం. సరే, సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకొక సూపర్ స్టార్, అప్పటికి ఇంకా ఆయనకు సూపర్ స్టార్ అని పేరు రాలే, రజనీకాంత్ తో కలిసి నటించిన అందనమ్ముల సవాల్ సినిమా నుంచి నీ కోసమే నేనున్నది అని ఒక పాట ఉంటుంది, అది చాలా చాలా పెద్ద హిట్ అయినా రజనీకాంత్ మీద పిక్చర్ చేసి ఎందుకు వినిపించానంటే ఆయన సంబంధం చేస్తున్నాం కాబట్టి. సో కృష్ణ గారు ఈ నీ కోసమే నేనున్నది ఇది ఇది పాటని గుంటూరు కాలంలో మళ్లీ వాడారు. ఎవరు వాడారు? తమన్ వాడాడు. ఎలా వాడారు? ఒక ఫైట్ కి బ్యాక్గ్రౌండ్ స్కీన్ వాడారు. ఇలా కృష్ణ బంధం ఎక్కడ దాకా ఉంటుంది అంటే జస్ట్ ఇమాజిన్, ఒక త్రివిక్రమ్ లాంటి దర్శకుడు సినిమా తీస్తున్నారు, అందులో అఫ్ కోర్స్ ఫ్యానిజం వాడుకుంటున్నారు, అది పక్కన పెడదాము. ఇంపాక్ట్ అన్న ఇంపాక్ట్ అంటే కృష్ణ గారి ప్రభావం ఎన్ని తరాలు పోయినా ఎక్కడ దాకా ఉందన్నది. గుంటూరు కాలం సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఈ పాటను వాడేసుకోవడం అనేది ఎంత కదా, అది దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సూపర్ స్టార్ ఎందుకన్నారంటే కలెక్షన్స్ టోటల్ గా హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ ని కన్సిస్టెంట్ గా లాంగ్ లాంగ్ టైం ఇచ్చిన నటులకి సూపర్ స్టార్ ఇస్తారు. మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే బికాస్ ఆఫ్ దోస్ రీజన్స్ అనమాట. సో మీరు ముగ్గురే సూపర్ స్టార్స్ ఇప్పటిదాకా ఫీల్డ్స్ లో అన్ని చోట్ల కూడా, ఒకటి సూపర్ స్టార్ కృష్ణ, ది వన్ అండ్ ఓన్లీ అన్న చెప్పాలి, అండ్ దెన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ స్టార్ మహేష్ బాబు. అది విషయం. నేను దీనికోసం చూస్తున్నాను. ఇందులో మీకు చెప్పాం కదా, ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఒకరు వాడతారు ఈ ఇందులో అన్నదమ్ముల సవాల్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లో వాడతారు. మనం మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటూ ఆయన అఫ్ కోర్స్ మనం ఇప్పటిదాకా అన్ని రకాలుగా అన్ని రకాలు చెప్పుకున్నాం కదా, ఒక ఇంకొక కనెక్షన్ ఉన్న పాట కూడా మీకోసం వినిపిస్తాను. సరే, ఈ బిట్ వేసేసి ముందుకు వెళ్దాం. ఇది నేను ఇందాక మీకు వినిపించాలనుకున్నది. ఇంపాక్ట్ ఆఫ్ సూపర్ స్టార్ కృష్ణ ఇలా ఉంటుంది అన్నమాట. గుంటూరు కారన్ సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఇది బిట్ పెట్టడం కోసమే త్రివిక్రమ్ వాళ్ళ మహేష్ బాబు వాళ్ళ నాన్నకి పాత సినిమా పాటలు వినే అలవాటు ఉందని మొత్తం పెట్టారు జస్ట్ ఫర్ దిస్.

నాకో నీ ఉన్నది అన్న బిట్ నీకు ఫైట్ సీక్వెన్స్ లో వాడేశారు త్రివిక్రమ్ గారు. ఇది అన్నదమ్ముల సవాల్ సినిమా నుంచి అసలు సూపర్ స్టార్ పాటని మహేష్ బాబు సూపర్ స్టార్ కి గుంటూరు కారంలో పెట్టారు. ఇది కృష్ణకారి బంధం. కృష్ణ బంధం అంటే అలా ఉంటది అన్నమాట. సరే, నేను ఇంకొకటి వినిపిస్తాను మీకు. మీరు ఇట్లా ఊహించరు కానీ ఊహించాల్సి వస్తుంది. ఈ పాటకి కృష్ణ గారికి ఏమిటి సంబంధం? 9726361966 ఫోన్ చేసి చెప్పేసండి.

నాగచైతన్య పాట వేసి కృష్ణ గారికి ఏడు సంబంధం అంటా అన్నారా? మరి అట్లే ఉండాలి, మాత్రం ఫోన్ చేయండి. అసలు కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందాక మెగాస్టార్ పాట వేసి సూపర్ స్టార్కి ఏం సంబంధం ఉన్నాను?

ఓకే. అక్కడ జగన్నాథ్ రోల్స్ ఆన్, అటు ఇటు పరిగెత్తేది, అటు ఇటు వెళ్లేది, అటు ఇటు స్థిరంగా ఒకవైపే గమ్యం వైపు అడుగులు వేస్తూ వెళ్తూనే ఉండాలనిపించి ఏది అడ్డం వచ్చినా సరే దొర్లుకుంటూ వెళ్లేదే జగన్నాథ రథ చక్రం. క్రికెట్ ఆటలో ఒకడే ఉన్నాడు అలాంటి వాడు, అటువంటి జగన్నాథ రథ చక్రం ఒకడే. అలాగే తెలుగు సినిమా ఫీల్డ్ లో కూడా ఉన్నా లేకపోయినా ఆయన చేసిన ప్రభావం, ఏదైతే సినిమాలు నిర్మాణం చేయాలి, సినిమాల నిర్మాణంలో మంచి మంచి విలువలు ఉన్న సినిమాలు తీయాలి, ఇటువంటి అలవాటు ఏదైతే ఉందో పద్మాలయ నుంచి తీసుకుని ఇందిరా మూవీ ప్రొడక్షన్స్ అని పెట్టిన వాళ్ళ అమ్మాయి ఘట్టమనేని మంజుల ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏం మాయ చేశావే, ద లెజెండ్ లివ్స్ ఆన్, ఒక మర్రి వృక్షం, ఒక పెద్ద మహావటవృక్షం ఛాయలో ఎన్ని రకాలైన సిరి సంపదల తొలతూగే ఇలా ఒక భూమండలం ఎలా వికసిస్తుందో అటువంటి మహావటవృక్షం శ్రీ ఘట్టమనేని కృష్ణ. ఏం చెప్పాలి ఆయన గురించి, ఎన్నైనా చెప్పుకుంటే వెళ్ళొచ్చు. ఈజ్ జస్ట్ అండ్ జనరేషనల్ ఇన్స్పిరేషన్ మిస్టర్ కృష్ణ. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ సార్ ఫర్ ఎవర్. ఏమి పాట వినిపించాలి ఆయన గురించి, ఏం చేసినా తక్కువే అనిపిస్తుంటే అని చెప్పిన సరే, బయట సీజనల్ గా పూలు వికసిస్తున్నాయి కాబట్టి ఒక కృష్ణ గారి పాట విందాం. 972-636-1966 కృష్ణ బంధంలో కృష్ణ పాట కూడా ఉండాలి కదా, బయట పూలు గుసగుసలాడుతున్నాయండి. మీరందరు జాతరకు వచ్చేసేయండి, 972-636-1966 ఫోన్ చేయండి. జూన్ 7th న జాతర ఉండబోతుంది, ఆ రోజున అందరం కలిసి సూపర్ సూపర్ సూపర్ గా మాస్ మాస్ ఎంజాయ్.

0: శ్రీవారి మావారి సినిమా నుంచి పూలు గుసగుసలాడినని వన్ ఆఫ్ ద లెజెండరీ మూవీస్ ఆఫ్ సీతారామరాజు సీతారామరాజు అంటాను. ఇంకేం చెప్పాలి, ఆయన గురించి ఏం చెప్పినా అలాగే అనిపిస్తుంటుంది. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ సీతారామరాజు ఫర్ సూపర్ స్టార్ కృష్ణ. అండ్ సరే, ఆయన గొంతు వినిపించకపోతే కృష్ణ గారిది షో కంప్లీట్ ఎలా అవుతుంది విందాం. షో పూర్తి చేసే సమయం వచ్చేసింది. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు ఇవాళ. హి లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. కృష్ణ ఫ్యాన్స్ అందరికి కూడా
1: విప్లవ లక్ష్మణ్ సంపూర్ణ స్వరాజ్యం, విప్లవ మార్గం సాయుధ పోరాటం. ఇక నుంచి మన విప్లవ కార్యక్రమాలన్నీ ఈ రహస్య స్థావరం నుంచే జరుపుకోవాలి. ఈనాడు మనం నిర్మించుకుంటున్న ఈ విప్లవ సేన ఆంధ్ర పౌరుషాన్ని ఆనని అగ్నిస్వాలగా ప్రజలను చేయాలి. భారతీయ స్వేచ్ఛా సమరానికి ప్రతినిధి కావాలి. కావాలంటే ప్రతి ఒక్క విప్లవ వీరుడు

0: చెప్పబోనాను. విప్లవ వీరుని కర్తవ్యం కత్తి మీద సాముమంటే అబద్ధం చెప్పకూడదు, అన్యాయం చేయకూడదు. శత్రువులకు చిక్కినప్పుడు చావుకైనా సిద్ధపడాలి కాని విప్లవ రహస్యాలను మాత్రం వాళ్ళకి తెలియనివ్వకూడదు. ఈ కట్టుబాట్లకు తలవగ్గేవాళ్ళు ముందుకు రండి. తరతరాల దాస్యం నుంచి మమ్మల్ని విడిపించడానికి ముందుకు వచ్చిన నాయకుడు, ఇక మీదట నువ్వు చెప్పిందే మాకు ఏదో, నువ్వు చూపిందే మాకు బాధ. ఈ మన్య ప్రజలంతా ఇక నీ అదుపాకిలకు కట్టుబడి ఉంటారు. ఇందరు దేశభక్తులు ఈ ఉద్యమంలో భాగస్వాములైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ విప్లవ సేనకు గాము కంఠందర్ను ప్రథమ సేనానిగా నియమిస్తున్నాను. నేను ఈ మన్యం మట్టిలో కలిసిపోయే వరకు మట్టిన కత్తిని వదిలిపెట్టి కొండ దేవత మీద అవును ఉపసేనానిగా పడాలని నియమిస్తున్నాను. స్వాతంత్ర్యం కోసం నా రక్తం ధారపోస్తానని ప్రమాణం చేస్తున్నాను.
1: ఉపసేనాని పదవులకు
0: కోయరాముడు, గోవిందు, రత్తి, గంగమ్మ, సింగి మన వేగులుగా పనిచేస్తారు. మిగిలిన వాళ్ళందరూ విప్లవ సైనికులు. ఇక గాము మనుదారు
2: షో నుంచి సెలవు తీసుకున్న సమయం వచ్చేసింది. మళ్ళీ జాతరలో కలుద్దాం. సెలవు భాస్కర్ రాయవరం.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆఫీస్. Visit mypursu.com or write to support at mypursu.com.
6: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 1 p.m.

రైట్, సో లెట్స్ గో, లెట్స్ గో విత్ స్పోర్ట్స్ కాలం విత్ గిరి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు మనం స్పోర్ట్స్ కాలం లోకి జంప్ అయిపోదాము. ఇప్పుడే భాస్కర్ భయ్య చాలా అత్యద్భుతమైన కార్యక్రమం అందించారన్నమాట. అసలు నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడాలి అంటే ఒక సెగ్మెంట్ రెండు సెగ్మెంట్ సరిపోండి. వారు ఉన్న సమయంలో చాలా అద్భుతమైన కార్యక్రమం అందించారు. నేను అసలు బిట్ టు బిట్ విన్నాను అనమాట. అండ్ దాంతోపాటు ఐపీఎల్ అప్డేట్స్ కూడా అందిస్తూ మనకి లీగ్ అప్డేట్స్ కూడా అందిస్తూ మనకి మంచి మంచి పాటలు ప్లే చేస్తూ మీ అందరి ఆదరాభిమానాల్ని కోరుకుంటూ మేము రేడియో సురభి అన్ని కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తామండి. అలా ఏమి ఉండదు. మీకు ఏదైనా పాట రిక్వెస్ట్ ఉన్నా డెడికేషన్ ఉన్నా 9726361966 వారి నుంచి బ్యాటన్ అందుకుంటూ వారి కుమారుడు మహేష్ బాబు గారి పాటలు కొన్ని వినేద్దాం.

ఆల్ రైట్, సైనికుడు సినిమా నుంచి మనం విన్న ఆ పాట. సో ఈరోజు ఆర్సీబీ విక్టరీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? కాల్ చేయండి 9726361966. నేను మాట్లాడే కంటే మీరు మాట్లాడితేనే బాగుంటుందండి. ఈరోజు టూ వే ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది. సో బెంగళూరు విక్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? కాల్ చేయండి 9726361966. నా వ్యూ పాయింట్స్ నాకుంటాయి, ఆబ్వియస్లీ యాజ్ అన్ అనలిస్ట్ ఐ హ్యావ్ మై వ్యూ పాయింట్స్, బట్ శ్రోతలుగా మీరేమనుకుంటున్నారు కాల్ చేయండి. స్టూడియో నెంబర్ మీకు తెలుసు. ఈలోపు రాధాకృష్ణ టెంపుల్ ఇన్ అలెన్, దే ఆర్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ ఫర్ ద గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ అండి. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ ఈవెంట్ అండ్ ఎక్సైటింగ్ బికాస్ ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేది అంత ఈజీగా జూలై 1 నుంచి జూలై 5 మధ్యలో, అంటే 2026 మధ్యలో మీరు రాధాకృష్ణ టెంపుల్ విజిట్ చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ అక్కడ ఉండబోతుంది. అండ్ ఆల్ డివోటీస్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ వెల్కమ్. డొనేషన్స్ ఆబ్వియస్లీ అండ్ స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. ప్లీజ్ విజిట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇంకో పాట వినేద్దాం మనం కార్యక్రమంలో. కొద్దిసేపటి పాటు మహేష్ బాబు గారి పాటలు విందాం. ప్రాబబ్లీ యూనో రెట్రో అండ్ ఆఫ్టర్ రెట్రో సాంగ్స్ వినే ప్రయత్నం చేద్దాం.

All right. So, what went wrong with the Gujarat Titans today? టైటన్స్ గుజరాత్ కి అసలు ఎక్కడ వాట్ వెంట్ రాంగ్ అనేది ఒకసారి మనం ఎనాలిసిస్ చేద్దాము. బట్ మీరేమనుకుంటున్నారు ఈరోజు మ్యాచ్ గురించి? నేను నా అనాలిసిస్ నేను ప్రొవైడ్ చేస్తా, కానీ వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్ అబౌట్ టుడేస్ గేమ్? 972-636-1966.

0: ఆల్ రైట్. సో శ్రీనివాస్ గారు మంచి అనాలిసిస్ ఇచ్చారండి ఆఫ్లైన్ లో, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ కాలింగ్ అండ్ యూనో అనలైజింగ్ ద గేమ్. అండ్ వారి అభిప్రాయం ప్రకారం ఫస్ట్ పవర్ ప్లే, బ్యాటింగ్ పవర్ ప్లే ఏదైతే ఉందో, బ్యాటింగ్ పవర్ ప్లే ఏదైతే ఉందో, దాంట్లో కొంచెం గుజరాత్ టైటన్స్ కొంచెం సెన్సిబుల్ గా ఆడుంటే బాగుండేది, వికెట్ లూజ్ కాకుండా అన్నారు. 100% ఐ అగ్రీ విత్ దట్. యూనో ఇట్స్ ఎ ఫైనల్ గేమ్ అండ్ యూనో యు ఆర్ కంపీటింగ్ విత్ బెంగళూరు అండ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు, అవతల ఫిలిప్స్ సాల్ట్ అండ్ వెంకటేష్ అయ్యర్ తను యూనో ఇంజురీ అయినా సరే బ్యాటింగ్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ యూనో జాష్ హేజల్వుడ్ ఇన్ ద బౌలింగ్ అండ్ కృణాల్ పండియా బౌల్డ్ వెరీ వెల్, యాక్చువల్లీ హీ బౌల్డ్ రియలీ వెల్ కృణాల్ పండియా. అండ్ ఇలాంటి యూనో హై ఇంటెన్సిటీ ప్లేయర్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ నీడ్ టు యూజ్ ద సెన్సిబిలిటీ విత్ రిగార్డ్స్ టు యువర్ బ్యాటింగ్ అనమాట, ఎస్పెషల్లీ ఇన్ ద పవర్ ప్లే. ఫస్ట్ 6 అవర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అక్కడ మీరు వికెట్స్ లూజ్ అయితే మాత్రం మూమెంటం రావడం కొంచెం టఫ్ అవుతుంది, అండ్ అదే జరిగింది ఇవాళ గుజరాత్ కి. డెఫినెట్లీ యూనో ది లాస్ట్ గేమ్ ఇన్ ద ఇనీషియల్ పవర్ ప్లే ఓన్లీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ దట్ బ్యూటిఫుల్ యునో యువర్ వ్యూ పాయింట్ ఆన్ దట్. అండ్ మనం కమర్షియల్ బ్రేక్ కి కొంచెం దగ్గర డిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి వారు బై ద వే వారి పాట కూడా ఒకటి కోరారు, వారి పాట నేను బ్రేక్ తర్వాత వినిపిస్తా. ఈ లోపు మనం ఒక ప్రకటన చూసుకుందాం. మైత్రి రెస్టారెంట్ మనకందరికీ తెలిసిందే, ఇర్వింగ్ లో ఉంది, ఇంకా కపుల్ ఆఫ్ అదర్ లొకేషన్స్ లో ఉంది, బట్ ఇర్వింగ్ లొకేషన్ లో మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ హిల్ టాప్ వ్యూ అండ్ యునో ది అంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్ యునో ఇట్ విల్ బి బ్యూటిఫుల్. నేను కపుల్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేశాను అండ్ యునో యూ కెన్ గో హెడ్ అండ్ హ్యావ్ ఎ ఫైన్ డైనింగ్ ఎట్ మైత్రి రెస్టారెంట్ అండ్ దే ఆర్ నౌ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో కూడా ఉందండి. వారి బ్రాంచెస్ 3 లొకేషన్స్ లో ఉన్నాయి కాబట్టి మీకు దరిదాపులలో ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్లి మీరు ఫైన్ డైనింగ్ చేసే అవకాశం చేయండి. ఫైన్ డైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ పార్సల్స్ ఆర్ టూ గో అనమాట. కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కాలం కంటిన్యూ చేద్దాం అండ్ మీకు ఈరోజు గుజరాత్ వర్సెస్ బెంగళూరు గేమ్ గురించి ఎల్లెస్ చేయాలంటే స్టూడియో కాల్ చేయండి, యూనో ద స్టూడియో నెంబర్, ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీసాము. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగు నేస్తాం. థ్యాంక్
2: యూ. ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్, స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
3: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం, పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: శివ, ఇలాంటి చాయ్ అంటే చౌరస్తానే, ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సోభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సోభి.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సోభి 107.9 FM HD3.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు స్పోర్ట్స్ కాలం విత్ గిరి అండ్ ఈ కార్యక్రమం 4 గంటల దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైమ్ లో. పాట విన్నద్దాం, మహేష్ బాబు గారి పాట. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట అండి, అండ్ ఓ సారీ, ఈ పాట కంటే ముందు మనకి శ్రీనివాస్ గారి రిక్వెస్ట్ పాట ఉన్నది, సూపర్ స్టార్ కృష్ణ గారి పాట. ఈ రోజు మనం బ్రహ్మాండమైన కార్యక్రమం భాస్కర్ గారు అందించారు. నేను ఇంకా వైబ్ లో నుంచి బయటికి రాలేదండి. యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ గెట్ ఇన్ టు ద స్పోర్ట్స్ కాలం, బట్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అమ్మ దొంగ సినిమా నుంచి ఒక పాట అడిగారు వారి గురించి, వారి కోరిక మేరకి శ్రీనివాస్ గారు మీకోసం ఈ పాట.

ఈరోజు పొద్దున భాస్కర్ గారు కృష్ణగారు ప్రోగ్రాం చేస్తున్నారు అని చెప్పగానే నేను మీసం గొరిగేశాను అనమాట. మీసం గొరిగేసి నా జుట్టు కొంచెం రంగేసుకొని కొంచెం, ఎందుకంటే మనకు అలాంటి వైబ్ ఉండాలి కదా. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కార్యక్రమం అందించారు. లైక్ ఎ సెడ్, ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ వైబ్ రాదర్ దాన్ ఆర్సీబీ వైబ్. బెంగళూరు విక్టరీ గురించి మీరేమనుకుంటున్నారు కాల్ చేయండి 9726361966. శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్స్ లూజ్ కాకుండా ఉంటే బాగుండేది, కొంచెం స్టడీగా ఉండి స్కోర్ ని 180-190 దాకా తీసుకుని వెళ్తే ఈజీగా ఉండేది. 155-160 ఆన్ అన్ అహ్మదాబాద్ వికెట్ ఈజ్ ఏ ప్రెటీ మచ్ అచీజబుల్ టార్గెట్. మధ్యలో ఒక రెండు వికెట్ లూజ్ అయినా గానీ ఇది ఈజీలీ యూనో చేజ్ చేసే టార్గెట్. అది 150-160 ఇన్ ఏ ప్రీమియర్ లీగ్ ఫైనల్ ఈజ్ అన్ అబ్సల్యూట్ కేక్ వాక్ ఫర్ ఎనీ టీమ్ అనమాట. బెంగళూరు అనే కాదు, ఏ టీమ్ ఉన్నా సరే 150-160 చేజ్ చేయడం పెద్ద సమస్య ఉండదు. అదే జరిగింది ఇవాళ బెంగళూరు విషయంలో. కంగ్రాచులేషన్స్ టు యునో బెంగళూరు టీమ్ అండ్ అఫ్ కోర్స్ కింగ్ కోహ్లీ అండ్ వెంకటేష్ అయ్యర్. మొదట్లో ఫస్ట్ ఆర్ సెకండ్ బాల్ అనుకుంటా తను ఆడినప్పుడు అది యూనో నీ ఏమంటది మన దానికి తగిలి తను స్ట్రగుల్ అవుతున్నా సరే ఒక 4-5 బౌండరీలు కొట్టి తన యూనో తనకున్న సామర్థ్యం ఏందో తను నిరూపించాడు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. యూనో నీకు దెబ్బ తగిలినా ఏది తగిలినా సరే మైదానంలో ఉండవలసిందే అవుట్ అయ్యేదాక. దెర్ ఇస్ నో వే దట్ యూ కెన్ గో అవుట్. రూల్ కూడా అదే చెప్తుంది, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఇంజురీ యూ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ ద యూనో గ్రౌండ్, యూ షుడ్ బి ప్లేయింగ్ అనమాట. దట్ ఈస్ వాట్ వెంకటేష్ హ్యాడ్ డన్ అండ్ హి హస్ డన్ ఎ బ్యూటిఫుల్ జాబ్ ఫర్ హిస్ వాట్ ఎవర్ లిటిల్ ఇన్నింగ్స్ దట్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఇన్ దట్ గేమ్.

ఆల్ రైట్, మనం విన్న ఆ పాట ఏ సినిమానో మీకు తెలుసు. అలాంటి ప్రశ్నలు ఇవాళ ఏమి ఉండవండి. ఇవాళ జస్ట్ వీఆర్ సెలబ్రేటింగ్ బెంగళూరు విక్టరీ ఓవర్ గుజరాత్ అన్నమాట. హోమ్ గ్రౌండ్ లో అసలు అలాంటి వికెట్ ఎలా తయారు చేశారు అనేది ఒక పాయింట్. ఇందాక మనకి భాస్కర్ గారు కూడా చెప్పారనమాట, హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ కి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ లేకుండా అలాంటి అసలు స్లో అండ్ లో వికెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది అర్థం కాని విషయం అనమాట. మరి మీరేమనుకుంటున్నారు కాల్ చేయండి 9726361966. ఈలోపు మనం విరాట్ కోహ్లీ అండ్ టీమ్ కి ఒక భేల్పూరి తినిపిద్దాం మహేష్ బాబు గారి పాటతోటి.

ఆల్ రైట్, సో వీఆర్ టాకింగ్ అబౌట్ వేర్ ఇట్ వెంట్ రాంగ్ ఫర్ గుజరాత్ ఈ రోజు అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. అండ్ నా ఉద్దేశంలో ప్రకారం ఇందాక శ్రీనివాస్ గారు అదే చెప్పారు, ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ ద బ్యాటింగ్ ఆర్డర్ అనమాట. మీరు చూసుకుంటే జాష్ బట్లర్ అసలు నాలుగో డౌన్ లో ఎందుకు వచ్చాడో అసలు అర్థం కాలేదండి. ఐ డోంట్ అండర్స్టాండ్ వై జాష్ బట్లర్ కేమ్ యునో బిహైండ్ దిస్ గై యునో నిషాంత్ సింధు. అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయి ఉండి ఈవెన్ వాషింగ్టన్ సుందర్ మూడో డౌన్ లో వచ్చింటే బాగుండేది. అండ్ ఈవెన్ రాహుల్ తేవతియా ఈజ్ ఎ వెరీ యునో సీనియర్ ప్రో ఇన్ ఐపీఎల్ అండ్ యునో ప్రీమియర్ లీగ్ లో తను చాలా గేమ్స్ ఆడాడు. అండ్ యూనో ఇంత ముందు రాజస్థాన్ కి ఆడినా సరే ఇప్పుడు గుజరాత్ కి రిప్రజెంట్ చేస్తున్న రాహుల్ తేవతియా వచ్చినా బాగుండేది. అండ్ అగ్రెసివ్ ప్లేయర్, ఇలాంటి ప్లేయర్స్ ని మనం యూనో థర్డ్ డౌన్ లో దింపకుండా నిషాంత్ సింధు లాంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ని నెంబర్ త్రీ పొజిషన్ లో పంపించడం, అది కూడా ఇన్ ఏ క్రూషియల్ ఫైనల్ అగెనెస్ట్ బెంగళూరు, ఇలాంటి యూనో మ్యాచ్ ఆడుతున్నప్పుడు కొంచెం టాక్టికల్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే బాగుండేది. డెఫినెట్లీ ఐ థాట్ యూనో ఇన్స్టెడ్ ఆఫ్ నిషాంత్ సింధు ఐదర్ వాషింగ్టన్ సుందర్ ఆర్ రాహుల్ తేవతియా ఆర్ ఈవెన్ జాష్ బట్లర్ వచ్చి ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కాల్ చేయండి 9726361966.

ఆల్ రైట్. దూకుడు సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో. తెలుగు నేస్తం స్పోర్ట్స్ కాలం విత్ గిరిలో ఉన్నాము. స్పోర్ట్స్ కాలం వినాలి అనంటే ది వన్ అండ్ ఓన్లీ రేడియో స్టేషన్ దట్ యూ షుడ్ ట్యూన్ ఇన్ ఈస్ రేడియో సురభి అండి. అండ్ మనం కమర్షియల్ బ్రేక్ కి ఉంది, కొంచెం టైం ఉంది, సో మాట్లాడుకుందాం. గుజరాత్ అండ్ బెంగళూరు మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు? నా అనాలిసిస్ నేను ఆల్రెడీ ఇచ్చేశాను. అండ్ పవర్ ప్లే గానీ లేకుంటే మధ్యలో వచ్చిన బ్యాట్స్మెన్ కూడా పెద్దగా వారు పర్ఫామ్ చేయకపోవడంతో గుజరాత్ ఎండెడ్ అప్ ఎట్ 156 వాజ్ ద టార్గెట్. అహ్మదాబాద్ లాంటి వికెట్ మీద 150-160 అనేది ఇట్స్ ఏ ఈజీ అండ్ అచీవబుల్ టార్గెట్ అండి. అండ్ ఎస్పెషల్లీ యూనో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫైర్ పవర్, యూనో డెఫినెట్లీ దే ట్రైడ్ బెస్ట్. ఐ మీన్ మహమ్మద్ సిరాజ్ గానీ లేకుంటే కైస్ రబాడా ట్రైడ్ ఈస్ బెస్ట్, ఆల్ దో హీ వెంట్ ఎక్స్పెన్సివ్ 3 overs 44 runs లో ఎక్స్పెన్సివ్ ఉన్నా సరే. అండ్ రాషిద్ ఖాన్ వాజ్ ద కీ ఫ్యాక్టర్ అనమాట. రాషిద్ ఖాన్ ని అసలు ఎందుకు తీసుకురాలేదు? దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, యూనో టాక్టికల్ ఎర్రర్స్ అనమాట. ఈ గేమ్ లో రాషిద్ ఖాన్ ని 4 overలో లేకుంటే 3-4 overలో తీసుకొచ్చింటే బాగుండేది, ఎందుకంటే అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ గోయింగ్ ఆన్, వెంకటేష్ అయ్యర్ వర్సెస్ యూనో విరాట్ కోహ్లీ. అలాంటప్పుడు మీకు ఒక వేరియేషన్ ఉన్న స్పిన్నర్ ని తీసుకొని వచ్చింటే అక్కడ కొంచెం మీకు యూనో వికెట్లు వచ్చే అవకాశం ఉండేది. సో రాషిద్ ఖాన్ ని తీసుకురాకపోవడంతో కొంచెం అక్కడ కొంచెం యూనో ట్రిక్ మిస్ అయ్యారేమో అని అనిపించింది. అండ్ దే కన్సిస్టెంట్లీ బౌల్డ్ విత్ జేసన్ హోల్డర్ ఆర్ కహిస్ రబాడా ఆర్ మొహమ్మద్ సిరాజ్, యూనో ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్న కొద్దీ వాళ్ళు రన్స్ రావట్లని చూశారు. అండ్ జేసన్ హోల్డర్ 2 overలు చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి తను నిష్క్రమించడం జరిగింది. అదనమాట విషయం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీరు వింటున్న కార్యక్రమం స్పోర్ట్స్ కాలం విత్ గిరి. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ గురించి గానీ లేకుంటే ఇంకా మిగతా స్పోర్ట్స్ అప్డేట్స్ ఏమన్నా మాట్లాడాలి అంటే స్టూడియో కాల్ చేయండి 972-636-1966.

0: వాటికి ఈవీఎం మెషిన్లలో భద్రపరిచించారు. ఆ మెషిన్స్ కూడా మన స్ట్రాంగ్ రూమ్ లో ఉండిపోయాయి. సో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది జూన్ 7 తెలియబోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ ఆల్ యువర్ ఓట్స్ అండి. అండ్ దాంతోపాటు మరీ ముఖ్యంగా ఆర్జీ అవార్డ్స్ ఎలా ఉన్నా సరే మనం కమ్యూనిటీ రికగ్నిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కమ్యూనిటీలో మనకు సర్వ్ చేస్తున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా మనం సత్కరించుకోబోతున్నాము. అండ్ దెర్ విల్ బి కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అండ్ అఫ్ కోర్స్ డాజ్లింగ్ యునో ఫినాలే సర్ప్రైజ్ ఒకటి మీకు ఉండబోతుంది. ఆ ఫినాలి ఏంటి అనేది మా జట్టులో ఒకరు ఇద్దరికి మధ్య తప్పితే వేరే ఎవరికి నాకు కూడా తెలియదు అనమాట. సో అది కూడా మేమందరం చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాము. మీ అందరూ వచ్చేసేయండి రేడియో సురభి జాతరకి జూన్ 7, 2026 ఫ్రిస్కో ఫ్లయర్స్ మీకు తెలుసు కదా, ఇండోర్ ఎరిగిన. ఎందుకంటే మనకి వెదర్ ఛాలెంజెస్ ఉంటాయి అండ్ డాలస్ లో వెదర్ మీ అందరికి తెలిసిందే, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎప్పటికి కూడా ప్రిడిక్ట్ చేయలేం. అందుగురించి ఈసారి మనం ఫ్రిస్కో ఫ్లయర్స్ ఇండోర్ ఎరినాలో చేస్తున్నాం. దెర్ విల్ బి లాడ్ ఆఫ్ ఫుడ్ బూత్స్, వెండర్ బూత్స్ అండ్ లాడ్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ అఫ్ కోర్స్ దెర్ విల్ బి స్టార్ట్అప్ బూత్స్ అస్ వెల్. సో మీకు ఎవరికన్నా స్టార్ట్అప్ ఇంట్రెస్ట్ ఉన్నా అక్కడికి వచ్చేసేయండి, వారితో మాట్లాడండి అండ్ మా అందరితో ఇంటరాక్ట్ అవ్వండి. బ్రేక్ లోకి వెళ్తున్నాము, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. స్టే ట్యూన్.
1: Tick, tick, Radio Surabhi, time check. Studio lo time, 2 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్

0: SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
1: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. లెట్స్ టాక్ అబౌట్ భువనేశ్వర్ కుమార్ అండి. వాట్ ఏ ఫైండ్, యునో. మనం ఆర్సీబీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అండ్ భువనేశ్వర్ కుమార్ చాలా చాలా చాలా సంవత్సరాలు హైదరాబాద్ కూడా రిప్రజెంట్ చేశాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఐ థింక్ హీ వాజ్ ద విన్నర్ ఎస్ వెల్ వెన్ వి వన్ ద యునో ప్రీమియర్ లీగ్ కప్ అన్నమాట. హౌ వెల్ హీ బోల్డ్ ఇన్ ఇవాళకి కూడా, లోపలికి బయటికి లోపలికి బయటికి బంతిని అటు ఇటు మూవ్ చేయడంలో హిజ్ యాక్షన్ అండ్ యునో వేరియేషన్ ఇస్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. యూనో ఇవాళ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ పర్పుల్ క్యాప్ ఐ థింక్ తనకే వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఐపీఎల్ అయిపోయింది కాబట్టి పర్పుల్ క్యాప్ ఎవరికి ఇచ్చారు కాల్ చేయండి 9726361966. డస్ ఈ స్టిల్ హ్యావ్ ద పవర్? ఎస్ హీ డస్. అండ్ ఎస్పెషల్లీ టు ద వైట్ బాల్ క్రికెట్ అనమాట. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ భువనేశ్వర్ కుమార్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద ఇండియన్ T20 టీమ్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ సిరీస్.

ఆరు అడుగులు ఉంటాడో ఉండడో నాకే తెలియదు, కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఈరోజు వచ్చేసాడనమాట. ఎలా వచ్చేసాడు? ఇలా వచ్చేసాడు.

ఆ దావత్లు అవన్నీ వాళ్ళు ఎలాగో గెలిచారు కాబట్టి అవి చేసుకుంటారు లేండి. మనకెందుకు గానీ మనం గేమ్ ని అండ్ స్పోర్ట్స్ కాలం ని ఎంజాయ్ చేద్దాం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. ఆల్ రైట్, సో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక రీల్ చాలా ఫేమస్ అయిందనమాట. ఆ ఒరిజినల్ సాంగ్ ఇప్పుడు మనం వినేద్దాం.

చాలా అర్థవంతమైన పాట. ఈ రోజు మ్యాచ్ కి అట్లీస్ట్ బెంగళూరు విక్టరీకి చాలా దగ్గరలో ఉన్న పాట అనమాట. రామ్ లఖన్ సినిమా నుంచి మనం విన్నాం ఆ పాట. అండ్ ఇద్దరికి ఇద్దరే అనమాట, ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ కాదు. అండ్ వెంకటేష్ అయ్యర్ గాని విరాట్ కోహ్లీ గాని ఇద్దరు కూడా కలిసి జట్టుని విజయ తీరాల్లోకి తీసుకెళ్లి పెట్టేశారు. అఫ్ కోర్స్ భువనేశ్వర్ కుమార్ కూడా. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఆల్ రైట్, సో ప్రీమియర్ లీగ్ మనకి అయిపోయింది. తర్వాత ఏంటి, మేజర్ లీగ్ క్రికెట్ రాబోతుంది. డాలస్ కి, కాలిఫోర్నియాకి, అలాగే ఐ థింక్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ మనకి ఫ్లోరిడాలో కూడా ఉన్నాయనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ యా, సో డాలస్ అండ్ కాలిఫోర్నియాలో మేజర్ లీగ్ క్రికెట్ రాబోతుంది. మరి ఇవాళ ఆడిన క్రికెటర్స్ అందరు కూడా దాంట్లో ఎవరు ఎంతమంది వస్తారో నాకైతే తెలియదు, కానీ డెఫినెట్లీ వీఆర్ గోన్ సీ ట్రావిస్ హెడ్, వీఆర్ గోన్ సీ యునో స్టీవెన్ స్మిత్ అండ్ ఆల్సో యునో ఫ్యూ ఆఫ్ ద ప్లేయర్స్ యాజ్ వెల్. అండ్ యా, సో మేజర్ లీగ్ క్రికెట్ డాలస్ కి రాబోతుంది. అండ్ ఆ విశేషాలు మనం మేజర్ లీగ్ క్రికెట్ స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇవాళకి మాత్రం మీరు బెంగళూరు విక్టరీ గురించి ఏమనుకుంటున్నారు, గుజరాత్ టైటన్స్ ఎందుకలా ఓడిపోయారు, కాల్ చేయండి 972-636-1966.

ఆల్ రైట్, సో లెట్స్ టాక్ అబౌట్ పాజిటివ్స్. గుజరాత్ కి సంబంధించిన పాజిటివ్స్ మనం మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యునో బెంగళూరు విక్టరీ అండ్ విరాట్ కోహ్లీ ఎలా ఆడాడు, వెంకటేష్ అయ్యర్ ఎలా ఆడాడు అండ్ దెన్ భువనేశ్వర్ కుమార్ ఎంత మాట్లాడుతున్నాం, కానీ గుజరాత్ గురించి కూడా పాజిటివ్స్ మాట్లాడదామండి. ఈ గేమ్ కి సంబంధించినంత వరకు అండ్ సెమీఫైనల్ మన ఎలిమినేటర్ సంబంధించినంత వరకు టూ పాజిటివ్స్ ఏంటంటే, శుభన్ గిల్ 100 లాస్ట్ టైం అండ్ ఈ రోజు ద వే రాషిద్ ఖాన్ బోల్డ్, ఆల్ దో హీ వాజ్ బ్రాట్ ఇన్ లేటర్ ఇన్ ద గేమ్ అనమాట. దట్ వాజ్ టూ లేట్ టు మీ టు బి వెరీ ఆనెస్ట్ విత్ యునో, అది అందరి అభిప్రాయం అదే. అండ్ ఫోర్త్ ఓవర్ లో వచ్చింటే బాగుండేది, బట్ ఈవెన్ దో హీ కేమ్ ఇన్ ఇమ్మీడియట్లీ రెండు వికెట్లు తీసుకున్నాడు అనమాట, ఇమ్మీడియట్లీ. అండ్ ఎస్పెషలీ ద కృణాల్ పాండ్యా వికెట్ వాజ్ ఎ ప్లమ్ ఇన్ ఫ్రంట్, హిట్టింగ్ యునో పిచ్చింగ్ ఇన్ లైన్, ఇంపాక్ట్ ఇన్ లైన్ అండ్ హిట్టింగ్ ద స్టంప్స్. అబ్సల్యూట్లీ ఈజీ డిసిషన్ ఫర్ ఎనీ ఎంపైర్, నాలాంటి ఎంపైర్ ఉన్నా సరే వెంటనే చేయాలా, పైకి వెళ్ళిపోతుంది. 699 వికెట్లు తీసుకున్నాడు రాషిద్ ఖాన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 27. T20లో 699 వికెట్లు, 699 వికెట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 27 రాషిద్ ఖాన్. వాట్ ఎ ఫెంటాస్టిక్ బౌలర్, ఫెంటాస్టిక్ క్రికెట్ అహెడ్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి తప్ప వేరే ఏ కంట్రీకి కూడా ఆడనని చెప్పి నిశ్చలంగా ఉన్నాడు అనమాట. ఆల్దో ఈస్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ యాజ్ ఎ సిటిజన్షిప్ హోల్డర్ యాజ్ వెల్. నీకు సిటిజన్షిప్ ఇస్తాను, మా కంట్రీకి వచ్చి ఆడు రాషిద్ ఖాన్ అంటే రిజెక్ట్ చేసేసి ఆఫ్ఘనిస్తాన్కి తప్ప నేను వేరే ఏ కంట్రీకి ఆడనని చెప్పి తను తన నిశ్చలత్వాన్ని ప్రకటించుకున్నాడు రాషిద్ ఖాన్. ఫెంటాస్టిక్ గై, యునో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ హీ విల్ బి హియర్ ఫర్ మేజర్ లీగ్ క్రికెట్ యాజ్ వెల్.

0: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇందాక నేను ప్లే చేసిన పాట మళ్లీ ఇప్పుడు రీప్లే చేద్దాం.

ఆల్ రైట్, సరే లేరు నీకెవరు పాట మనం వినేశాం. ఇప్పుడు ఏం మాట్లాడదాం? గేమ్ గురించి మాట్లాడాలంటే నా దగ్గర అయితే, అంటే నేను మాట్లాడే కంటే మీరే మాట్లాడితే బాగుంటుంది. అండ్ రెగ్యులర్ గా క్రికెట్ స్పోర్ట్స్ అప్డేట్స్ యూనో ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనం స్కోర్, ఎవరెంత కొట్టారు, ఎవరు ఎలా ఆడారు, ఇవి ఎలాగో ఇస్తుంటాము. బట్ ఇన్ జనరల్ ఎనాలిసిస్ చేయాలి అంటే మాత్రం గుజరాత్ టైటన్స్ ఈరోజు చాలా చతికిలు పడిపోయారు అనమాట. బేసిక్ గా ఏంటంటే అసలు ఏమాత్రం టాక్టిక్ లేదు. నెంబర్ వన్ ఇందాక చెప్పినట్టుగా జాష్ బట్లర్ అసలు టాప్ ఆఫ్ ది ఆర్డర్ లో, ఇన్ఫాక్ట్ యూనో ఓపెనింగ్ వచ్చినా గానీ బాగుండేది సాయి సుదర్శన్ ప్లేస్ లో నాకు తెలిసినంత వరకు. బట్ దాని తర్వాత వచ్చిన బ్యాటర్స్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. 155 కాల్ అవుట్ అయ్యారు, 156 వాజ్ ది టార్గెట్. ఈజీగా చేజ్ చేశారు మన బెంగళూరు టీం వారు, విరాట్ కోహ్లీ అండ్ వెంకటేష్ అయ్యర్, ఫాలోడ్ బై టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ కూడా 24. మధ్యలో వచ్చి మీకు అలాంటి ఇన్నింగ్స్ స్కోర్ చేయడం అనేది ఇంపార్టెంట్, బికాస్ దే లాస్ ద వికెట్స్. అంటే మధ్యలో ఒక 3 వికెట్లు పోయినా సరే అండ్ అక్కడికి కొంచెం టెన్షన్ ఉంది, యూనో మన ఆర్సీబీ ఆర్ బెంగళూరు ఫ్యాన్స్ లో అయితే ఆ టెన్షన్ అయితే వచ్చింది. కానీ బట్ ఆ టెన్షన్ ని అరేంజ్ చేస్తూ ఆర్ అరేజ్ చేస్తూ టిమ్ డేవిడ్ అండ్ విరాట్ కోహ్లీ ఆర్సీబీని విజయ తీరాలలోకి తీసుకుని పోయి 161 స్కోర్ చేశారు. అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించినంత వరకు ఆబ్వియస్లీ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ నన్ అదర్ దాన్ మన కింగ్ కోహ్లీ. కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ టీమ్.

ఆల్ రైట్. సో జస్ట్ యాజ్ వి సెలబ్రేట్ బెంగళూరు విక్టరీ అండి, మనకి క్రీడా రంగంలో ఇంకొక న్యూస్ ఏంటంటే సచిన్ టెండూల్కర్, జాక్వెస్ కలిస్ అండ్ ఆల్సో జస్ప్రీత్ బుమ్రా ఓటెడ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద సెంచరీ అని చెప్పి మనకొక న్యూస్ వస్తుంది. అది దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. జస్ప్రీత్ బుమ్రా దేనికి అంటే ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న ఈ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ బౌలర్లలో 20 యావరేజ్ తోటి కొనసాగుతున్నాడు. మాల్కమ్ మార్షల్ అండ్ కపుల్ ఆఫ్ అదర్ బౌలర్స్ మాత్రమే ఆ ఫీట్ ని అందించారు. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వన్ ఆఫ్ ది యునో స్టాల్వర్ట్ వెస్టిండీస్ బౌలర్ అన్నారనుకుంటా. వారి తర్వాత జస్ప్రీత్ బుమ్రా మాత్రమే టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో 20 యావరేజ్ తోటి, అంటే ప్రతి 20 బంతులకు ఒక వికెట్ తీస్తాడనమాట. ఎంత టఫ్ అది టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో ప్రతి 20 బంతులకు, అంటే యూ జస్ట్ బౌల్ 3 అవర్స్ అండ్ యూ గెట్ ఎ వికెట్. జస్ప్రీత్ బుమ్రా, జాక్వెస్ కలిస్. జాక్ కాలిస్ గురించి మీకు ఎవరికన్నా తెలుసా? టెండూల్కర్ గురించి మన అందరికీ తెలుసు. జాక్వెస్ కాలిస్ ఏ కంట్రీ కాడాడు, అసలు తన రికార్డ్ ఏంటి, ఎవరికన్నా తెలుసా? కాల్ చేయండి 9726361966. వీఆర్ సెలబ్రేటింగ్ టుడే బెంగళూరు విక్టరీ విత్ క్రికెట్ ఇన్ జనరల్. జాక్ కాలిస్ ఏ కంట్రీకి క్రికెట్ ఆడాడు, అసలు తను అచీవ్ చేసిన రికార్డు మీకు ఎవరికన్నా గుర్తుందా? కాల్ చేయండి 9726361966.

ఆల్ రైట్. ఈఎస్పీఎన్ క్రికెట్ ఇన్ఫో ద్వారా మనకొస్తున్న సమాచారం ప్రకారం ఇందాక నేను అన్నట్టుగా సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్, జస్ప్రీత్ బుమ్రా యాజ్ వెల్ యాజ్ జాక్విస్ కలిస్ హ్యావ్ బీన్ అవార్డెడ్ యాజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పి మనకొస్తున్న సమాచారం అన్నమాట. వాట్ ఎ క్రికెటర్ శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ ఆన్సరింగ్ దట్ అండి. ఏం జరిగిందో తెలిసేలోపే ఇంటర్నేషనల్ క్రికెట్ లో, టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో 166 టెస్ట్ మ్యాచ్లు, 329 వన్డే ఇంటర్నేషనల్ ఆడి రెండు ఫార్మాట్లలో 10,000 పైచిలుకు చేసిన జాక్విస్ కలిస్ ఇవాళటికి కూడా యాజ్ ఆన్ టుడే 2026 ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. అండ్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ ద టోర్నమెంట్ యాజ్ వెల్. తన అన్ని ఐసీసీ టోర్నమెంట్లలో ఒకనొక సందర్భంలో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అండ్ యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు కూడా హీఈస్ రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ ఎవర్. మీడియం ఫాస్ట్ బౌలర్, స్వింగ్ చేయగలుగుతాడు మోస్ట్ ఆఫ్ ద ప్రిడామినెంట్లీ హీ స్వింగ్స్ యూనో అవుట్ స్వింగ్ అండి. అండ్ జాక్విస్ కలిస్ ని ఫాలో అయిన ఎవరైనా సరే తన అవుట్ స్వింగ్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసింది. యాజ్ ఆఫ్ 2026 జాక్ కలిస్ ఈస్ ది ఓన్లీ క్రికెటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గేమ్ టు స్కోర్ మోర్ దాన్ 10,000 రన్స్ అండ్ టేక్ ఓవర్ 250 వికెట్స్ ఇన్ బోత్ ఫార్మాట్స్, వన్ డే ఇంటర్నేషనల్స్ అండ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అనమాట. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్రౌండర్స్. 2014 రిటైర్ అయిన తర్వాత తను కోచింగ్ కెరియర్ కి తన శ్రీకారం చుట్టారు జాక్విస్ కలిస్. వాట్ ఎ ఫంటాస్టిక్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్ ఇన్ జనరల్. తన గురించి మనం చాలా కూలంకుషంగా ఒక సెగ్మెంట్ చేసుకుందాం. ఈ రోజు మాత్రం వీఆర్ సెలబ్రేటింగ్ ఆర్సీబీస్ విక్టరీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ క్రికెట్ ని ఇన్ జనరల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ ఆర్సీబీ విక్టరీ ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాబట్టి వారి సతీమణి ఏదో డాన్స్ వేస్తున్నారంట, ఈ డాన్స్ పాట ఏందో ఇప్పుడు మనం వినేద్దాం.

కార్యక్రమంలో పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. వీఆర్ సెలబ్రేటింగ్ టుడే ఆర్సీబీస్ విక్టరీ అండ్ అఫ్ కోర్స్ క్రికెట్ విక్టరీ ఇన్ జనరల్. ఒక పాట వినేసి మనం కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, held to net contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. C is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
7: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీరు వింటున్న ఈ కార్యక్రమం స్పోర్ట్స్ కాలం విత్ గిరి. మనం టాప్ ఆఫ్ ది అవర్ 3:45 ఉన్నాము. మధ్యాహ్నం ఈరోజు సండే. ఆల్ రైట్, సో క్రికెట్ ఈజ్ ఎ క్రూయల్ గేమ్. క్రికెట్ అనే కాదండి, ఎనీ గేమ్ ఈజ్ ఎ క్రూయల్ గేమ్. ఎందుకంటే గెలిచిన వాళ్ళని మాత్రమే మనం గుర్తుంచుకుంటాం, కానీ బ్యాక్ బర్నర్ లో ఉన్న ఇద్దరిని మాత్రం మనం డెఫినెట్ గా డెఫినెట్లీ పరిశీలించాలి వారి గురించి. ఒకరు వైభవ్ సూర్యవంశీ, 776 రన్స్ స్కోర్ చేశాడు. 776 రన్స్ ఎట్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 237.30 ఇన్ ద యునో జస్ట్ రీసెంట్లీ కంక్లూడెడ్ ప్రీమియర్ లీగ్. మన లీగ్ లో 230

7.30 స్ట్రైక్ రేట్ తోటి 776 రన్స్ స్కోర్ చేసి మనోడు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు మన వైభవ్ సూర్యవంశీ. కానీ అతని గురించి మాట్లాడాం, మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతాం, ఎందుకంటే ఈరోజు గెలిచాడు కాబట్టి. అలాంటి క్రికెటర్స్ గానీ లేకుంటే స్పోర్ట్స్ పర్సన్స్ చాలా మంది ఉంటారు అన్నమాట, బ్యాక్ బర్నర్స్ లో అప్పటికప్పుడే అరేజ్ అయిపోయే చాలా మంది ఉంటారు. అండ్ ఇన్ జనరల్ దట్ ఈస్ వై ఐ సే గేమ్ ఈజ్ వెరీ క్రూయల్ అన్నమాట. గెలిచిన వాళ్ళని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం.

ఆల్ రైట్. 15 సంవత్సరాల ప్రయాణంలోనే వైభవ్ సూర్యవంశి ఆల్రెడీ పర్పుల్ క్యాప్, మన ఆరెంజ్ క్యాప్ లోకి వచ్చేసాడు. 776 పరుగులు. 15 సంవత్సరాలలో అసలు మనకు ఆ ఇంగ్లీష్ రాయడం అంటే కూడా ఏందో తెలుసా అండి? నాకైతే తెలియదండి. నేనైతే 21, 22, 23 వచ్చిన దాకా అసలు సెంటెన్స్ రాయడం కూడా తెలియదు అనమాట. అలాంటిది 15 సంవత్సరాలలో, యూనో, 15 సంవత్సరాలు, యూనో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ ఐపీఎల్లోకి రావడం, ఐపీఎల్ ఆడడం అండ్ ఫ్రాంచైజీని ఆల్మోస్ట్ ఫైనల్లోకి తీసుకెళ్లడం. అన్ఫార్చునేట్, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. రాజస్థాన్ రాయల్స్ రావాల్సింది, బట్ వాళ్లకుండే ప్రాబ్లమ్స్, వాళ్లకునే బ్యాటింగ్ ఆర్డర్లో, బౌలింగ్ ఆర్డర్లో, అవన్నీ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం గానీ, బట్ దిస్ గై ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ 776 రన్స్ అండ్ 237 స్ట్రైక్ రేట్. కెన్ వి ఇమాజిన్? రబ్బర్ బాల్ క్రికెట్ లో కూడా ఇలాంటి స్టాటిస్టిక్స్ అయితే మనకు దొరకవు, అది మాత్రం గ్యారంటీ. కంగ్రాచులేషన్స్ టు వైభవ్ సూర్యవంశీ ఫర్ వినింగ్ ద ఆరెంజ్ క్యాప్ ఇన్ ఐపీఎల్ 2026.

0: గురువారం మార్చి 1 సాయంకాలం 5:40 లిరిక్ బాగుంది, అది విషయం. మరి లిరిక్స్ వాటి గురించి మనం DFW మార్నింగ్ వైబ్స్ లో మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికి మాత్రం స్పోర్ట్స్ కాలం విత్ గిరిలో ఉన్నాము. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తాం. వీఆర్ సెలబ్రేటింగ్ క్రికెట్ ఇన్ జనరల్ టుడే, అండ్ అఫ్ కోర్స్ RCB విక్టరీ అండ్ గుజరాత్ టైటన్స్. అన్ఫార్చునేట్ ది లాస్ట్ ది గేమ్, బట్ యునో గెలుపు ఓటములు దైవాధీనాలు అనేకంటే గేమ్ లో ఎవరైనా సరే ఒకరే విన్నర్ ఉంటారన్నమాట. ఏ గేమ్ అయినా సరే, అది జీవితం అయినా సరే, క్రికెట్ అయినా సరే, ఫుట్బాల్ అయినా సరే, సాకర్ అయినా సరే, ఇంకేదైనా సరే, దెర్ విల్ బి ఓన్లీ వన్ విన్నర్. సో లెట్ సెలబ్రేట్ ద గేమ్ ఇన్ జనరల్. అది సూర్యవంశి గురించి మాట్లాడుకున్నాం, అండ్ మనం ఆరెంజ్ క్యాప్ సూర్యవంశి గురించి మాట్లాడుకున్నాం. మరి పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది? నిన్నటి వరకు కూడా, దట్స్ వాట్ ఐ సెడ్, యూనో గేమ్ ఈజ్ వెరీ క్రూయల్ అండి. నిన్నటి వరకు కూడా అండ్ యునో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వరకు భువనేశ్వర్ కుమార్ వాజ్ ద యునో లీడింగ్ వికెట్ టేకర్. అందరి అంచనాలు తన మీదనే ఉన్నాయి, తనకే పర్పుల్ క్యాప్ వస్తుందని అనుకున్నాం, కానీ అలా జరగలేదు. కగిసో రబాడా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్, రిప్రజెంటెడ్ గుజరాత్ టైటన్స్ టుడే, హీ బ్యాక్ ద పర్పుల్ క్యాప్ అన్నమాట. పర్పుల్ క్యాప్ ఈస్ బీన్ గివెన్ టు ద బౌలర్ హూ టేక్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఇన్ ప్రీమియర్ లీగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి పర్పుల్ క్యాప్ ఇస్తారు. 29 వికెట్లు తీసుకున్నాడు కగిసో రబాడా. కంగ్రాచులేషన్స్, మై ఫేవరెట్ బౌలర్. అండ్ తన బ్యాటింగ్ కూడా, బౌలింగ్ రైట్ హ్యాండెడ్ చేస్తాడు కానివ్వండి, బ్యాటింగ్ మాత్రం లెఫ్ట్ హ్యాండెడ్ చేస్తాడు అనమాట. తన బ్యాటింగ్ లో కొన్ని షార్ట్స్ చూడండి మీరు. కగిసో రబాడా బ్యాటింగ్ లో ఒక 2-3 స్టాండర్డ్ షార్ట్స్ ఉంటాయి. ఒకటి కవర్ డ్రైవ్, ఒకటి స్ట్రైట్ డ్రైవ్, ఒకటి లాఫ్ట్ డ్రైవ్. ఈ 3 షాట్లే ఉంటాయి తన దగ్గర. చాలా మంచి షార్ట్స్ ఆడతాడు. ఆడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యూనో విజయ తీరాలకు బ్యాటింగ్ తోటి కూడా తీసుకుని వెళ్లాడు కగిసో రబాడా. నాకు ఇంకా ఒక గేమ్ గుర్తుంది, 9th వికెట్ కి ఇంకొక వికెట్ అయితే సౌత్ ఆఫ్రికా ఓడిపోయే పరిస్థితి ఉండేది. మనకు ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రేడియో సురభి, మీ పేరు?
1: హలో.
0: హలో అండి, మీ పేరు?
1: సతీష్ అండి.
0: సతీష్ గారు, హలో అండి, బాగున్నారా?
1: బాగున్నా,
0: చెప్పండి సార్.
1: ఒక టైం అంటే ఈ ఐపీఎల్ కూడా ఇక్కడ ఎన్ఎఫ్ఎల్ ఇట్లా ఫాలో అయితే బెటర్ అవుతుంది, లైక్ ఓన్లీ ఆఫ్ సీజన్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ లాగా. ఇప్పుడు మీ లీగ్ మ్యాచెస్ లో 9 వికెట్లు తీసేసి ఆ టీం ప్లే ఆఫ్ కి రాకపోతే ఈజ్ నాట్ ఎలిజిబుల్ కదా ఎనీమోర్.
0: కరెక్ట్, ఇన్ జనరల్ టెక్నికల్లీ
1: అలా ఫాలో అయితే బెటర్ అనిపిస్తారు.
0: వాలిడ్ పాయింట్ అండి, అర్థమైంది.
1: ఎందుకంటే ఏందో ఇట్స్ టీమ్ గేమ్, తన ఎంత పర్ఫార్మ్ చేసినా టీమ్ పర్ఫార్మ్ చేయకపోవడం వల్ల ఈజ్ నాట్
0: రికగ్నిషన్ అనేది. ఇన్ జనరల్ గా ఇప్పుడు చూడండి మీరు, యూనో వైభవ్ సూర్యవంశి 776 పరుగులు, కగిసో రబాడా 29 వికెట్లు, అది రికగ్నిషన్ రాదన్నమాట. బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూనో మేక్ దెమ్ ఎ స్పెషల్ రికగ్నిషన్ ఫర్ షూర్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్స్ అండి. All right, that was Satish Garu, and valid point, definitely a valid point. Team mottam perform cheyakunda okkaliddaru perform chesthe emaidante back burner lo velipotharu anamata. Vaibhav Suryavanshi ninnati varaku monnati varaku, and of course you know Kagisar Rabada ee roju morning varaku kuda. In fact nenaithe matram Bhuvaneshwar Kumar ki adi vastundani anukunna, but purple cap was given to కహిసో రబాడా ఫర్ హిస్ 29 వికెట్స్. అలా ఉంటుంది, గేమ్ ఈజ్ వెరీ క్రూయల్. క్రికెట్ గానీ ఏదైనా సరే గేమ్ ఈజ్ వెరీ క్రూయల్ అన్నమాట. ఇంకో పాట వినేద్దాము, ఈ పాట విన్నాక మరిన్ని విశేషాలు.

ఆల్ రైట్, క్రికెట్ మోడ్ లో ఉండి కొంచెం బాగా ఎమోషనల్ అయిపోతున్నాం కదా. మిమ్మల్ని మ్యూజికల్ డ్రైవ్ లోకి తీసుకెళ్లాలని ఒక ప్రీలియూడ్ ప్లే చేస్తా. ఇది ఏ పాటో తెలిస్తే కాల్ చేయండి 972-636-1966.

డెఫినెట్లీ ఇది కూడా మహేష్ బాబు గారి పాటే. మరొక్కసారి ప్లే చేస్తున్న ప్రిల్యూడ్, ఇది ఏ పాటో తెలిస్తే కాల్ చేయండి 9726361966.

సరే, మీరు ఆలోచిస్తుండండి. అది ఏ పాట అనేది ఒక 15 సెకండ్ల సమయం ఉంది కాబట్టి. మెగా పవర్ లీడర్ బోర్డు మనకు ఆల్రెడీ నిన్న రిజల్ట్స్ వచ్చేసాయి. ఎవరు సెమీఫైనల్లో గెలిచారు, ఎవరు ఫైనల్ కు వెళ్లారనేది భాస్కర్ భయ్య ఈ రోజు మనకు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారనమాట. సో ఫైనల్స్ వచ్చేసి మనకి జాతరలో ఉండబోతుంది. సో ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఫైనల్లో కాంపీట్ కాబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం నేను ప్లే చేసిన ప్రీలియుడికి ఆన్సర్ లేదు కాబట్టి, రాలేదు కాబట్టి నేనే ప్లే చేసేస్తున్నా ఈ అప్పారావు పాట.

0: హ్యాపీ ఫోర్త్ బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ ఫోర్ మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
1: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
3: యూర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: Radio Surabhi Revisit.
7: పళ్ళు చూపు మంటున్న.
8: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
9: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
10: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
11: హలీమ్, రుమాలి రోటి, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్.
12: Feel more Indian cafe.
13: Thank you for being in our journey.
14: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
15: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. నేను మీ వ్యాఖ్యాత ఈరోజు గిరి రామరాజు. ఈ సాయంకాలం 4 గంటల దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైంలో వీఆర్ సెలబ్రేటింగ్ బెంగళూరు విక్టరీ అండ్ క్రికెట్ ఇన్ జనరల్ అన్నమాట. బ్రేక్ కంటే ముందు నేను ఒక పాటకు సంబంధించిన ప్రీల్యూడ్ అందిస్తే మన ఆత్మీయ శ్రోత వారొకరు కాల్ చేసి సరైన సమాధానం ఇచ్చారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆన్సర్ అండి. మీకోసం మీరు పాట అడగకపోయినా సరే నా ప్లేలిస్ట్ లో ఉన్న ఒక పాట మీకోసం డెడికేట్ చేస్తున్నాను. ఐశ్వర్యరాయ్ గారు నటించిన జీన్స్ చిత్రం నుంచి ఈ పాట.

All right, that song was a request to Aishwarya Garu. Thank you so much, Andy, for calling the studio and answering the right answer. Shrotalu Vintunnaru, Radio Surabhi 107.9 FM HD3, America lo Telugu Nestam. Manam karyakramamlo inka 20 nimishalu samayam undi kabatti migitha kreeda rangamlo ippude manaki IPL alajadi mugisindi. Mottam alajadi ante aa chatrilu godugulu ivanni manam mottam malli shutdown chesi వాన వెలిసేదాకా కొంచెం ఈ రోజు 4 గంటల దాకా, అంటే మరి ఇన్ని రోజుల నుంచి అలజడి చేస్తున్న వాన ఇప్పుడే జడివాన వెలిసిందనమాట. దాన్ని అలా అలా అలా ఉంచేస్తూ మనం నెక్స్ట్ వెదర్ లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎల్స్ వేర్ ఏం జరుగుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఈ అలజడి ఇలా జరుగుతుంటే పాకిస్తాన్ అండ్ ఆస్ట్రేలియా మధ్యలో ఒక వన్డే ఇంటర్నేషనల్ యూనో సిరీస్ జరుగుతుందండి, బయలాటరల్ సిరీస్. దాంట్లో నిన్న జరిగిన గేమ్ లో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాని అలవోకగా ఓడించింది అనమాట. అలవోకగా ఎందుకు ఓడించింది అంటే ఆస్ట్రేలియా జట్టు కూడా అక్కడ పెద్దగా వాళ్ళు స్టాల్వార్డ్ ప్లేయర్స్ ఎవరు లేరనమాట. ప్రెటీ మచ్ సెకండ్ స్ట్రింగ్ టీమ్ ని దింపారు. అండ్ 200 పైచిలుకు పరుగులకి ఆల్అౌట్ అయిన సందర్భంలో 202 పరుగులని పాకిస్తాన్ ఈజీగా చేసేసి సిరీస్ లో 1-0 పైకి వెళ్లిపోయారు. అండ్ అఫ్ కోర్స్ యూనో పాకిస్తాన్ వాజ్ ప్లేయింగ్ విత్ దర్ ఫుల్ లెంగ్త్ ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్ అనమాట. బాబర్ అజమ్ స్కోర్డ్ 69 or 70 odd runs అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అండ్ ఈవెన్చువల్లీ దే వన్ ద ఫస్ట్ గేమ్ ఇన్ ద బైలాటరల్ సిరీస్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ పాకిస్తాన్. 1-0 తోటి పాకిస్తాన్ లీడింగ్ లో ఉన్నారు ప్రస్తుతానికి. అది విషయం. ఆల్ రైట్, సో నెక్స్ట్ ఏ పాట వినిపిద్దాం? లెట్ మీ జస్ట్ ప్లే దిస్ మహేష్ బాబు సాంగ్ వన్స్ అగైన్. ఇది మీకు తెలుసా అసలు ఈ పాట పాడింది ఎవరు? మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎవరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. మీ ఎవరికి తెలవకుంటే నేనే మెన్షన్ చేస్తా కాసేపట్లో.

వెల్కమ్ బ్యాక్. అండ్ మనకి కార్యక్రమంలో కొంచెం సమయం మిగిలింది. ఒక ట్రివియా అడుగుతా, ఈ క్రీడాకారిణి ఏ క్రీడలో ప్రావీణ్యం చెందిన క్రీడాకారిణి? కోనేరు హంపి ఏ క్రీడలో ప్రావీణ్యం చెందిన క్రీడాకారిణి? కాల్ చేయండి 9726361966. కోనేరు హంపి ఈ క్రీడాకారిణి ఏ క్రీడలో ప్రావీణ్యం చెందిన క్రీడాకారు? కాల్ చేయండి 9726361966.

ఆల్ రైట్, నేను అడిగిన ప్రశ్నకి నాకు సరైన సమాధానం వచ్చేసిందండి. అండ్ మనకి ప్రణీత గారు కాల్ చేసి సరైన ఆన్సర్ ఇచ్చేశారు. కోనేరు హంపి ఏ క్రీడా రంగంలోకి చెందిన నిష్ణాతురాలు అని చెప్పి నేను ప్రశ్న అడిగినప్పుడు కోనేరు హంపి గారు చెస్ ఆడతారనమాట. చాలా చాలా అద్భుతమైన చెస్ ప్రావీణ్యం ఉంటుంది తన దగ్గర. అండ్ బోత్ చెస్ లో రెండు విధాలలో ఉంటాయి. ఒకటి స్లో చెస్ అంటే కొంచెం టైం తీసుకుని ఆడే చెస్ ఉంటుంది, రెండోది ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది అనమాట. ర్యాపిడ్ ఫైర్ లో కోనేరు హంపిని ఇంతవరకు అసలు అంటే వెరీ టఫ్ టు బీట్ ఇన్ ర్యాపిడ్ ఫైర్ కోనేరు హంపి గారిని. అండ్ తను యూనో వేరే బోర్డు కూడా చాలా బాగా ఆడతారు. అండ్ చెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు ఫర్ దట్ యునో వండర్ఫుల్ ఆన్సర్ ఫర్ మై ట్రివియా. మీరు వింటున్నారు రేడియో సురభి, స్పోర్ట్స్ కాలం విత్ గిరిలో ఉన్నాము. అండ్ ఇలాంటి ట్రివియాలు నా దగ్గర చాలా ఉన్నాయి, బట్ ఈ రోజుకు మాత్రం మనం క్రికెట్ ఇన్ జనరల్ సెలబ్రేట్ చేసుకుంటూ బెంగళూరు విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకున్నాం ఆల్రెడీ. బికాస్ నాకు స్టూడియోలో సమయం చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలింది. ఇంకొక రెండు పాటలు ప్లే చేసి కార్యక్రమాన్ని కంక్లూడ్ చేస్తాను. లెట్స్ లిసన్ టు అనదర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అతడు.

రైట్ సో బ్యాక్గ్రౌండ్ లో ఆ పాట అలా ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఈలో మనం స్పోర్ట్స్ కాలమ్ ని కంక్లూడ్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టుడే అండి. లెట్స్ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫర్ విన్నింగ్ ద ఐపీఎల్ 2026. అండ్ అఫ్ కోర్స్ గుజరాత్ టైటన్స్ కి ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ సీజన్. అండ్ ఆల్ ద ప్లేయర్స్ కి వైభవ్ సూర్యవంశీ గానీ, కగీసో రబాడా గానీ, రాషిద్ ఖాన్ అండ్ చాలా మంది ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం. జాక్వెస్ కలిస్ చాలా రోజుల తర్వాత మనం గుర్తు చేసుకున్నాము. అండ్ మన ఆత్మీయ శ్రోతలు కూడా కాల్ చేసి స్టూడియోకి సరైన సమాధానాలు ఇస్తూ వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన స్పాన్సర్స్ కూడా యూట్యూబ్ ఏడియర్ ఆనంద్ భవన్ గానీ, లేకుంటే మెగా పవర్ లీడర్ బోర్డు గేమ్ ని అంత సక్సెస్ఫుల్ గా యూనో సక్సీడింగ్ గా రన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఫైనల్స్ ఉంది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారికి కూడా యూనో మన వన్ ఆఫ్ ద లాంగ్ స్టాండింగ్ స్పాన్సర్స్. అండ్ అఫ్ కోర్స్ యూనో మైత్రి రెస్టారెంట్ ఇన్ అర్వింగ్, అండ్ దేర్ ఆల్సో ఇన్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో యాజ్ వెల్. అండ్ రాధాకృష్ణ టెంపుల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి రేడియో సురభి జాతరకి ఆహ్వానం తెలుపుతూ, జూన్ 7th 2026 వచ్చేసేయండి. ఫ్రిస్కో ఫ్లయర్స్ లో ఉంటుంది అండ్ ఇట్స్ అన్ ఇండోర్ ఈవెంట్, సో కమ్ అండ్ ఎంజాయ్ ద జాతర. సైనింగ్ ఆఫ్, గిరి రామరాజు.

ఆల్రైట్, నేను సైన్ ఆఫ్ చేసే ముందు నా తర్వాత కార్యక్రమం అందించడానికి వందనా జయంతి గారు ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు. అండ్ వారి కార్యక్రమం కూడా వినండి, రేడియో సురభి కార్యక్రమాలన్నీ వింటూనే ఉండండి. అండ్ సైనింగ్ ఆఫ్, గిరి రామరాజు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kaadu. Edo ala kaani chese vallam. And then today, India lo kanna, ikkade mana pandagalu, mana style lo jarupukune happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi, pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: Sini-sini silakan.
1: మీరు విన్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో ముత్యం చిత్ర నుంచి చంద్రబోస్ గారి రచన వందే మాతరం శ్రీనివాస్ గారి అయితే ఇటువంటి పాటలు సామాన్యంగా ఒక ఓపెనింగ్ సాంగ్ లాగా వినిపిస్తూ ఉంటాను దెన్ మంచి ఆల్మోస్ట్ కొత్త తరం ఆల్మోస్ట్ అండి అంటే 2000 లేటెస్ట్ వరకు ఎక్కువగా ఈ సండే ఆఫ్టర్నూన్ షోస్ లో అలాంటి పాటల్ని నేను ఎంచుకుంటూ ఉంటాను బట్ వింటున్న శ్రోతలు ఎవరికన్నా ఫలానా పాట అని ఏం లేదండి కొత్త పాత పాటకేంటండి ఏదైనా సరే మంచి మ్యూజిక్ లో మంచి గళంలో మనం వినాలే కానీ ఎనీ టైమ్ ఏ పాటైనా అందరం ఎంజాయ్ చేస్తామని అనుకుంటాను సో మీ దగ్గర సాంగ్ రిక్వెస్ట్ ఉంటే మీరు చేయవలసిందల్లా 9726361966 స్టూడియో నంబర్ రేడియో సురభికి కాల్ చేసేయడం నేను మీ ఆర్జే అంజనా సూపర్ సండే అంటూ సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM షో చేయడానికి వచ్చేసాను ఎస్ ఐఎమ్ హియర్ విత్ ఫుల్ ఆన్ ఎనర్జీ అసలు షో చేసే ప్రతి ఆర్జేకి ఉండాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లక్షణం ఏంటి అంటే గనక మంచి ఎనర్జీ మంచి వైబ్ సెట్ చేయగలిగితే తర్వాత కంటెంట్ ని దాని ప్రెజెంటేషన్ గురించి దాని ఫార్మాట్ గురించి అవన్నీ తర్వాత వస్తాయి ఫస్ట్ ఏంటి ఆ ఎనర్జీ ఆ మూడ్ సో మీకోసం నేను యాజ్ యూజువల్ ఇలాంటి హై ఎనర్జీ ఒక పార్సిల్ లాగా వస్తూ ఉంటాను ప్రతి షోకి నా పేరు అంజనా మీ అందరికి ఆల్రెడీ తెలుసు అండ్ ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ వాట్ డు వి డు సూపర్ సండే అంటూ ఒకరినొకరు మనం పలకరించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ విశేషాలు మాట్లాడుకుంటూ ఈ వారాంతం ఎలా ఉంది రాబోయే వారానికి ఎలా ఉంది గడిచిన వారం ఎలా ఉంది అని విషయాలు మాట్లాడుకుంటూ 4 to 5 ఎక్స్క్లూజివ్ గా నేను కిడ్స్ సెగ్మెంట్ అని అడుగుతూ ఉంటాను ఒకవేళ కిడ్స్ కనుక వింటుంటే ఈ కార్యక్రమంలో దే హ్యావ్ వెరీ మచ్ ఛాన్స్ టు పార్టిసిపేట్ సో చక్కగా మీరు మంచి పాటలు మాటలు కబుర్లు చిట్టిపొట్టి స్టోరీస్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఎగ్జిబిట్ యువర్ టాలెంట్ రైట్ నౌ దిస్ ఇస్ ద టైమ్ అదనమాట సరే నాకు కిడ్స్ అనగానే ఎందుకో పిల్లలతోటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనిపిస్తూ ఉంటుంది ఇవాళ కొంచెము సిబ్లింగ్స్ మీద అనుకున్నానమాట సో ఇఫ్ ఎట్ ఆల్ ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు ఒకేసారి చక్కగా కార్లో మీరందరూ అటు ఇటు వెళ్తూ ఉన్నారు హ్యాపీగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లేదా ఫ్యామిలీ యాజ్ సచ్ మీరందరూ అటు ఇటు వెళ్తున్నారు లేదా ఇంట్లోంచి కనెక్ట్ అయిన ఫోన్ కి ఐ మీన్ మావర్ రేడియో సురభికి మీరు ఫోన్ అందుకుని మాకు కాల్ చేసేయచ్చు అనమాట చక్కగా ఇద్దరు అన్న చెల్లి అక్క తమ్ముడు ఆర్ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ద వే ఇట్ ఇస్ ఎవరైనా సరే ముగ్గురున్నా ఓకే సో సిబ్లింగ్స్ ఉంటే చక్కగా సరదాగా మాట్లాడదాం అనిపించింది సో వన్స్ అగైన్ వింటున్న శ్రోతలందరికీ వెల్కమ్ టు రేడియో సురభి మీరు వింటున్నారు సూపర్ సండే విత్ మీ యువర్ ఆచే అంజనా

వీసా చిత్రం నుంచి మనం విన్న ఈ పాట. సరే, మరి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే పండగే పండగ చేసుకుంటున్నారండి. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నారు, కొంచెము లాస్ట్ ఇయర్ గందరగోళం కూడా జరిగింది. అండ్ ఈసారి అందరూ చక్కగా జాగ్రత్తగా కొంచెం బాధ్యతాయుతంగా పండగ చేసుకోవాలి అని అందరికి ఒక విన్నపం వెళ్ళిందనమాట. అందరి తరఫున ఎంతో మంది ప్రత్యేకంగా చెప్పారు వారికి ఆర్సీబీ సెలబ్రేషన్స్ లో కాస్త టేక్ మోర్ కేర్ అనేసి. ఎస్, సెలబ్రేషన్స్ అండి. మరి వారికి ది సెకండ్ టైమ్ ఇన్ ఏ రో అలా చక్కగా చేతికి అంతి వచ్చేసింది. అంటే ఎంతో కష్టపడితేనే వచ్చారు అక్కడికి, బట్ డెఫినెట్ గా సెకండ్ టైమ్ ఇన్ ఏ రో ఆ ట్రాఫీని తీసుకుంటే ఆనందమే వేరు. సెలబ్రేషన్స్ ఇంకా మరీ డబుల్ ట్రిపుల్ గా చేసుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఈసారి దేవర్ సెయింగ్ లైక్ నో, లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ వచ్చింది, ప్లస్ ఉమెన్స్ ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ కి కూడా ట్రాఫీ రావడం వల్ల మూడు ట్రాఫీలు అనేసి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు ద విన్నింగ్ టీమ్ అండ్ టు ఎవ్రీబడి. అసలు మొత్తం ఐపీఎల్ కి అసలు ఇంత సపోర్ట్ ఇస్తున్న ఫండమెంటలీ మన క్రికెట్ లవర్స్ కి ప్రత్యేకంగా అభినందనలు. ఆర్సీబీ లవర్స్, దే ఆర్ మోస్ట్ లాయల్ పీపుల్ అని పేరు కూడా తెచ్చుకున్నారు. సో వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. అయితే నేను ఒక స్మాల్ విషయం ఈ విషయంగా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? అంటే ఐపీఎల్ కి సంబంధించి ఎన్ని టీమ్స్ ఉన్నాయి అసలు నాకైతే కౌంట్ కూడా తెలియదులేండి, దట్స్ సెపరేట్ థింగ్. అయితే ఇన్ని టీమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్ ని సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ కదా. నాట్ లైక్ ఆల్ ఫోర్ మెంబర్స్ ఇన్ ఎ హౌస్ ఉంటే గనక ఫోర్ మెంబర్స్ అందరూ కలిసి ఒకే టీమ్ ని, లైక్ ఆర్సీబీని కానీ గుజరాత్ ని కానీ ముంబై ఇండియన్స్ కానీ ఏదో ఒకటే టీమ్ ని సపోర్ట్ చేసే అవకాశం చాలా తక్కువ. అట్లీస్ట్ ఒక ఇంటికి టూ టీమ్స్ అయితే ఉంటాయండి, అంటే ఆ ఇంటి మెంబర్స్ కి ఫేవరెట్ గా ఒక టూ ఐపీఎల్ టీమ్స్ ఉంటాయని అనుకుంటాను. ఐఎమ్ టాకింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ క్రికెట్ లవర్స్. ఇది మీరు వేరే ఫుట్బాల్ ఇతరత్ర గేమ్స్ కి గురించి కూడా దీన్ని అనువదించి ఆపాదించి మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. సో అలాంటి పరిస్థితిలో ఎలా ఉంటుంది ఇంట్లో వాతావరణం అనేసి, అది ఇలా ఫైనల్స్ కి వచ్చినప్పుడు రెండు ఫేవరెట్ టీమ్స్ ఫైనల్స్ లో ఆడుతుంటే అనేది నేను మీ అందరినీ అడుగుతున్నాను. మీ దగ్గర ఉంటే సమాధానం ఐ రియలీ వాంట్ టు నో, అది ఎలా ఉంటుంది మీ ఇంట్లో

రాజా ది గ్రేట్ చిత్రం నుంచి ఈ పాట. యాక్చువల్లీ ఈ మూవీలో అన్ని పాటలు బాగుంటాయి, అన్ని సన్నివేశాలు బాగుంటాయి, కామెడీ కూడా బాగుంటుంది, అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా ఉంటుంది మూవీ. అఫ్ కోర్స్ కొంచెం ఎక్స్ట్రా అంటే ఫైట్లు ఆ విషయానికి వచ్చేసరికి కాస్త హైప్ అని అనిపిస్తుంటుంది, బట్ ఎనీవేస్ వై నాట్ అన్నట్టుగా ఉంటుంది, ఎందుకంటే హీరో రవితేజ కదా అక్కడ ఉన్నది. సరే, అయితే నేను ఇప్పుడు ఒక చిన్న I don't know what should I say, like small experience I will share. కొన్నేళ్ల క్రితం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ బిఫోర్ 2015 అనమాట, ఇండియాలో యాక్చువల్లీ నేను ఐ వాజ్ అ టీచర్. నేను క్వైట్ యంగ్ కాబట్టి నేను ఒక క్లాస్ టీచర్ అంటారు, ఇఫ్ యూ నో దట్, అంటే ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క టీచర్ ఉంటారు డిఫాల్ట్. వాళ్ళని మనము అంటే సబ్జెక్ట్ వైజ్ ఒక్కొక్క టీచర్ ఉన్నప్పటికీ క్లాస్ కి ఒక టీచర్ అని ఇస్తారు. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఆ క్లాస్ కి సంబంధించి, అటెండెన్స్ రిజిస్టర్ తో మొదలుకొని అన్ని కూడా అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేరెంట్స్ విల్ కమ్ అండ్ టాక్ టు ద క్లాస్ టీచర్. సో నాకు వన్ ఆఫ్ ద పేరెంట్ ఆవిడ వచ్చి వన్ ఆఫ్ ద పేరెంట్ టీచర్ మీటింగ్ లో అడుగుతూ ఉన్నారన్నమాట, మేడం అన్ని బానే ఉన్నాయండి, నాకు చిన్న రిక్వెస్ట్, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ పాసిబుల్, మీరు హౌస్ సెలెక్షన్స్ చేస్తూ ఉంటారు కదా పిల్లలకి, హౌస్ సెలెక్షన్స్ చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలుంటే పర్ ఫ్యామిలీ, ఇద్దరు సిబ్లింగ్స్ ఉంటే, లేదా ఇద్దరు ఒక ఫ్యామిలీ నుంచి ఉంటే ఇద్దరు సిబ్లింగ్స్ ని కూడా ఒకే హౌస్ కి అలొకేట్ చేయండి అని అడిగారనమాట. సో వాట్ ఈస్ దట్, నాకు అప్పుడు ఈవెన్ ఐ వాజ్ సో యంగ్ అండ్ నాకు అసలు అంత నాలెడ్జ్ కూడా లేదు పిల్లలతో ఇలా ఉంటుంది వ్యవహారం అనే ఒక చిన్న ఊహ కూడా లేనందువల్ల ఐ కుడెంట్ అండర్స్టాండ్ దట్ టైం, బట్ అది నాకు మైండ్ లో అలా ఉండిపోయింది. ఏదైనా పేరెంట్స్ ఒక సజెషన్ అడిగితే డెఫినెట్ గా మనం దాన్ని ఫాలో అప్ చేస్తాం, కాబట్టి దట్ వాజ్ ఇన్ మై రికార్డ్. మనము యాజ్ పర్ ప్రోటోకాల్ అన్ని రాసుకుంటాము అండ్ వీ డూ దట్ వాట్ ఎవర్ పాసిబుల్, మనం మేనేజ్మెంట్ కి ఆధ్వర్యానికి ఇవ్వాలి కాబట్టి దట్స్ వాట్ వీ డిడ్ అండ్ దట్స్ వాట్ నా నెక్స్ట్ మీటింగ్ లో నేను ఇవ్వడం అది అంతా జరిగింది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు హౌస్ అనేది గుర్తుందో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్ మీలో ఎంతమందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది గుర్తుంది అని. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇప్పటి వరకు అలా ఉందని అనుకుంటున్నాను. సో వాట్ దే డూ ఇస్ స్కూల్లో అందరు పిల్లల్ని మొత్తం ఎంటైర్ స్టూడెంట్స్ ని మొత్తం ఫస్ట్ గ్రేడ్ టు టెన్త్ గ్రేడ్, స్కూల్లో ఒకవేళ టెన్త్ గ్రేడ్ వరకు ఉంటే, టెన్త్ గ్రేడ్ ట్వెల్త్ గ్రేడ్ వరకు, ట్వెల్త్ గ్రేడ్, సో ఆ స్కూల్లో ఉన్న అందరు కిడ్స్ ని స్పోర్ట్స్ విషయంగా, కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ విషయంగా, లేకపోతే రకరకాల దీని ప్రకారం ఒక మినిమం 4 గ్రూప్స్ అంటూ ఉంటాయన్నమాట. ప్రతి స్కూల్ కి ఉంటాయి, దే నేమ్ ఇట్ ఆన్ డిఫరెంట్ లేకపోతే స్పోర్ట్స్ పర్సనాలిటీ మీద పెట్టచ్చు, లేదా ఎవరో ఒకరి పేరు మీద పెట్టచ్చు, నదుల పేరు మీద పెడతారు, లేదంటే కలర్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే పుట్ ఇట్ ఆన్ కలర్స్, సో దట్ ఆ కలర్ రిప్రజెంటింగ్ గా వాళ్ళు ఆ యూనిఫామ్ కూడా వేసుకుంటారు వీక్లీ వన్స్ అనేసి. సో కలర్స్ ఉంటాయి, రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో హౌస్, రెడ్ హౌస్ ఎల్లో హౌస్ బ్లూ హౌస్ గ్రీన్ హౌస్ అని. సో ఒక ఇంట్లోంచి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, సే ఫస్ట్ బాయ్స్ ఇన్ లైక్ 9th గ్రేడ్ అండ్ యంగర్ సిబ్లింగ్ ఇస్ ఇన్ 8th గ్రేడ్, ఇద్దరులో ఒకళ్ళు రెడ్ హౌస్ ఒకళ్ళు ఎల్లో హౌస్ లో మెంబర్స్ అయితే గనక, ద వే దే టేక్ ఇట్ హోమ్, స్కూల్లో వాళ్ళ యాక్టివిటీస్ కోసం హౌస్ కోసం ఎంత లాయల్ గా ఉంటారు, ఎంత చక్కగా హౌస్ కి పాయింట్స్ తేవాలి అని, ప్రతి ఒక్కళ్ళు హౌస్ ని రిప్రజెంట్ చేయాలి అని రకరకాలుగా స్కూల్లో ఎలా పోటీ పడుతూ ఉంటారో అంత ఇదిగా దాన్ని దే టేక్ ఇట్ హోమ్. సో ఇంకా ఇంట్లో ఉంటుంది పేరెంట్స్ కి రెండు హౌస్లు కలిపి కలర్స్ కలర్స్ అన్ని కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. సో చెప్పేది ఏంటంటే వాళ్ళు అక్కడ ఒక యుద్ధం చేసేసుకుంటూ ఉంటారు, అలాంటివి జరగకుండా ఉండడం కోసం ఒకే ఇంట్లో ఉంటే సిబ్లింగ్స్ ఇద్దరు కూడా ఒకే హౌస్ లో ఉండాలి అని ఒక పేరెంట్ రిక్వెస్ట్ అనమాట. ఐ నో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ స్కూల్, దే హ్యావ్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్ ద వే దే వాంట్ టు డూ. సో అలాగే అనిపించింది నాకు ఇప్పుడు ఆర్సీబీ అండ్ సమ్ వాట్ ఎవర్, ఇవాళ ఆర్సీబీ అండ్ జీటీ కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. ఐపీఎల్ గా కానీ ఇలా స్పోర్ట్స్ కి సంబంధించి ఉన్నప్పుడు ఒకే ఇంట్లో 2 డిఫరెంట్ టీమ్ లవర్స్ ఉంటే పరిస్థితి ఏంటి?

0: కానీ ఇప్పుడు సండే. బట్ సండే సూపర్ సండే, సూపర్ సండే 4 PM to 7 PM ఈ కార్యక్రమాన్ని మీకు అందించేది మీ రేడియో నేస్తం అంజనా. బట్ టైం ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాస్తుతం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.
2: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్, 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

బ్యూటిఫుల్ సాంగ్. ఈ సినిమా వచ్చేసి అల్లు అర్జున్ మూవీ అన్నమాట. పరుగు సినిమా పేరే పరుగు. గుడ్ గుడ్ గుడ్ గోయింగ్ గుడ్. అయితే ఐఎమ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ మోర్ కాల్స్. మీరు కాల్ చేసి మీ ఒపీనియన్ కూడా షేర్ చేస్తున్నారు, థ్యాంక్స్ ఫర్. బట్ యాక్చువల్లీ నేను ఇవాళ టాపిక్ ఒకటి అనుకున్నాను, అది కూడా నేను ఆన్ ఎయిర్ ఫస్ట్ చెప్పేస్తాను. సో దట్ మనం 3 అవర్స్ మాట్లాడుకోవచ్చు కదా ఒక టాపిక్ అని అనుకున్నప్పుడు, మీరు ఎప్పుడు వెళ్ళితే అప్పుడు టిల్ 7 PM ఐఎమ్ సిట్టింగ్ హియర్. మీ థాట్స్, మీ ఇన్పుట్స్, మీ ఒపీనియన్ అన్ని మాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నేను చెప్పే ఈ టాపిక్ గురించి ఎక్స్క్లూజివ్ ఇవాళ మాట్లాడాలి నాతోటి అంటే కనుక 9726361966 ఇస్ ఎ స్టూడియో నెంబర్. ఈ నెంబర్ కి 7 PM లోపల కాల్ చేస్తే వీ హ్యావ్ ఇనఫ్ థింగ్స్ టు టాక్. నేను కూడా నేను సేకరించిన సమాచారం మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటి అంటే గనక జెన్ జీ గోయింగ్ రెట్రో. అదండి, అంటే నాట్ ఓన్లీ జెన్ జీ, ఎవరైనా అవ్వచ్చు. మన చుట్టూ మనం చూస్తున్న వాళ్లలో ఎంతో మంది బ్యాక్ టు ఓల్డెన్ డేస్. ఇట్ కుడ్ బి యువర్ గ్యాడ్జెట్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ దట్ యు సీ. అన్ని మన డిజిటల్ ఇరా నుంచి అనలాగ్ ఇరాకి తిరిగి వెనక్కి యూటర్న్ మార్కే అన్నట్టుగా ఉంటోంది ఇవాళ రేపు. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్, బట్ డేటా సేస్ దట్. సో మీకు తెలిసి మీ చుట్టుపక్కల ఎవరన్నా ఇలా ఉంటే డూ షేర్ విత్ మీ. నాకు తెలిసి చాలా చాలా చాలా ఉంది. ఇన్ఫాక్ట్ మన సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ప్రమోటింగ్ దీస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇవాళ మన సూపర్ సండేలో.

ఇది వచ్చేసి చెల్ మోహన రంగ ఈ మూవీ నుంచి ఈ పాట. సరే, సో ఫార్ నేను ఈజీగా చాలా పాటలు వినిపించాను. హోప్ఫుల్లీ మీకు ఈ పాటలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమనుకుంటున్నానంటే, టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ పీపుల్ టు రెస్పాండ్. నేను కూడా ఆఫ్టర్ 5 PM టుడే నేను ఆ సెగ్మెంట్ లోకి వెళ్తాను. ఈలోగా నేను ఏమనుకున్నానంటే, ఒక పదం మీద పాటలు అడుగుదాం అనుకుంటున్నాను. సంథింగ్ లైక్ ఇందాక నుంచి మీకు నేను వినిపిస్తుంటే, మీరు అబ్జర్వ్ చేస్తుంటే, ఇందాక సాటర్డే మీద ఉంది, సండే మీద ఉంది, గురువారం మీద ఉంది, అలా వారాల పేర్లతోటి వారాల గురించి ఒక సాంగ్ లేకపోతే సాంగ్ లో కొన్ని చరణాల్లో అలా వచ్చింది కదా. సో ఆ బేసిక్ దీన్ని బేస్ చేసుకుని నేను మిమ్మల్ని ఇప్పుడు కొన్ని పాటలు అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే సేమ్ థింగ్ అండి, థీమ్ ఈస్ ద సేమ్ థింగ్. మనకి డేస్ ఆఫ్ ద వీక్, సోమవారం మీద పాటలు, మంగళవారం మీద పాటలు, బుధవారం మీద, గురువారం మీద, శుక్రవారం మీద, శనివారం మీద, ఆదివారం మీద, ఎక్కడ వచ్చినా సరే మీకు మీ మైండ్ లో ఏ పాటలు గుర్తుకొస్తున్నాయి? కొత్త పాత అని తేడా లేదు, ఓల్డ్ సాంగ్స్ అయితే ఇంకా చాలా కూడా ఉండే ఉంటాయి. వెతకండి వెతకండి, ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉంది మీ బ్రెయిన్ లో, అలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మంచి మంచి పాటలు నాకు సజెస్ట్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్.

ఎయిటీన్ పేజెస్ మూవీ నుంచి మనం ఈ పాట వినేసాం. నేను ఇట్లా అడగగానే అట్లా ఈ పాట గురించి రిక్వెస్ట్ వచ్చేసింది నాకు ఈ సాంగ్ గురువారం మీద అనమాట. సో ఐ వెయిట్ లిటిల్ బిట్ మోర్, ఇంకెవరన్నా కూడా కాల్ చేస్తారేమో అని, సో దట్ ఒకేసారి పాట వేయొచ్చు కదా అందుకనమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ శృతి గారు. సరే, ఈలోగా మనం ఏం మాట్లాడుకుందాం? రాధాకృష్ణ టెంపుల్ ఆలన్ లో, ఐ మీన్ ఆలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తున్నారు. ఆ సంగతి మీకు తెలుసు. జులై మొదటి వారంలో, జులై 1, 2, 3, 4, 5 తారీఖుల్లో పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం అన్ని వేళల చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఆ టెంపుల్ వెబ్సైట్స్ లో అక్కడ వెళ్లి చూడొచ్చు అన్నమాట. దాంట్లో మీరేమన్నా డొనేషన్ ఇవ్వాలన్నా, స్పాన్సర్షిప్స్ చేయాలన్నా, దే ఆర్ వెల్కమింగ్ యూ ఆల్. అంటే ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ అన్నమాట. కొన్ని కొన్ని సెగ్మెంట్స్ ఎక్స్క్లూజివ్ గా స్పాన్సర్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అన్నమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహాన్ని వారు తీసుకొచ్చి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, అది అఫ్ కోర్స్ విగ్రహము, చెక్కిన శిల్పి పేరు కూడా ఐ షుడ్ బి నోయింగ్, బట్ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుని చెప్తాను నేను. సో మన అయోధ్య రామ్లల్లా చెక్కిన ఆ టీమ్ నుంచి వస్తోంది అన్నట్టుగా చెప్పడం విన్నాను. బట్ వాళ్ళ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలన్నా, ఎనీథింగ్ వాట్ ఎవర్ రిలేటెడ్ ఫర్ దిస్, రాధాకృష్ణ టెంపుల్ .net ఇక్కడికి వెళ్తే చాలు, మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఇది వచ్చేసి శ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహ అండ్ గర్భాగ్రహ మహోత్సవం అన్నమాట ఇది. ఈ దీన్ని పురస్కరించుకుని మీరు మీ వంతు, ద వే యూ వాంట్ టు కంట్రిబ్యూట్, మీరు తృణమో పణమో అంటాం కదా, ద వే యూ వాంట్ టు యూ కెన్ డు. అయితే ఇందులో వారు ప్రత్యేకంగా అడుగుతున్నది మరొక సేవ ఏంటి అంటే వాలంటీర్స్. మనకి ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా వాలంటీర్స్ సపోర్ట్ ఇస్ లైక్ హ్యూజ్. ఇంకా అసలు వాళ్ళ సపోర్ట్ తో మొత్తం కార్యక్రమం ముందుకు వెళ్తుంది. సో అలా చేయడం కోసం వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా యాజ్ ఎ టీమ్, ఒకవేళ మీరు మీ స్ట్రీట్ లో అందరూ కలిసి ఈ 5 రోజుల్లో ఒక రోజైనా చేస్తాను అంటే యాజ్ ఎ టీమ్ కూడా రండి. లేదా మీ ఆఫీస్ నుంచో, మీ తెలిసిన మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచో, ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, అలా వస్తే కూడా చాలా బాగుంటుంది. సో దట్ యూ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్ దేర్ అనేసి వారు రిక్వెస్ట్ అడుగుతున్నారు. సో ఇట్స్ అప్ టు యూ, యువర్ చాయిస్. సరే, నేను ఈ పాట వేసేస్తానండి. ఆబ్వియస్లీ మనం డేస్ ఆఫ్ ద వీక్ అనుకోగానే ఈ పాటే చాలా మంది గుర్తుకొస్తుంది. సో ఈ పాట ఏ మూవీలోది?

దూకుడు మూవీ నుంచండి మన మహేష్ బాబు గారు మరియు సమంత గారు ఇందులో నటించారు. దూకుడు మూవీ నుంచి థ్యాంక్స్ ఫర్ దట్ రిక్వెస్ట్ సాంగ్. బాగుంది, గురువారం అనే పదం అయితే కవర్ అయిపోయింది. సో లెట్ అస్ టార్గెట్ ఆన్ శనివారం. బోల్డ్ అన్ని ఉన్నాయి కదా. శనివారంతో అయితే సినిమా టైటిల్ కూడా ఉంది. ఇటీవల కపుల్ ఆఫ్ ఇయర్స్ లో, గత 2-3 సంవత్సరాల్లో అది రిలీజ్ కూడా అయిన మూవీ కూడా ఉంది. సో చాలా ఉన్నాయి. సో విల్ ట్రై, మనకి ఏది ఇమీడియట్ గా వస్తుంది, ఐల్ వెయిట్. మీలో ఎవరు ఫస్ట్ చెప్తారో అనేసి, ఏ మూవీ కానీ పాట కానీ. ఎందుకంటే మరీ పర్టికులర్ గా ఇలా డేస్ డేస్ అని పెట్టుకుని వెళ్తే వి మైట్ మిస్ కదా, అందుకని. సరే మరి ఈలోగా మరి ఏం చేద్దాము? చాలా విశేషాలు ఉన్నాయండి మీకు హెల్ప్ఫుల్ గా ఉండటానికి. మీరు అసలే హాలిడే సీజన్ లో ఫుడ్ లవర్స్ అయ్యుండి, అసలు డాలస్ లో మీరు ఎక్కడన్నా ఏదన్నా చూడాలి అంటే, అసలు డాలస్ లో దేనికి కొరవ చెప్పండి, ఎక్కడ మీరు వెతుక్కోకర్లేదు, బోర్డ్ అన్ని ఉన్నాయి మన చుట్టూ. మీకు ఇన్ఫర్మేషన్ కోసం మా రేడియో సర్వీలో నాన్ స్టాప్ అందిస్తూనే ఉంటాం. సో అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం అయితే హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ అయితే ఉన్నాయి. స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో చిల్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. అది బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ అయినా, ఏదైనా, ప్రతి బైట్ లో ఒక అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇక్కడ ఇంతే కాకుండా చాలా యూ కెన్ ఎక్స్ప్లోర్, లైక్ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, మైత్రీస్ ఇండియన్ కుజైన్. సో విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజైన్ అండ్ నౌ దే ఆర్ సర్వింగ్ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. 3 లొకేషన్స్ లో వారు అవైలబుల్ గా ఉన్నారు. సరే మన నెక్స్ట్ కమర్షియల్ బ్రేక్ లో వెళ్తాము. వెళ్తూ మరొక్కసారి రిమైండ్ చేస్తాను, జెన్ జీ గోయింగ్ రెట్రో ఈజ్ అవర్ టాపిక్ టుడే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 8482440213.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: Manashanti, mental peace. మసాలా దోశ
8: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

మంచి ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ వినేసాం. వెల్కమ్ అగైన్. వచ్చేసేయండి మన సూపర్ సండే కార్యక్రమంలో. పాయింట్ ఆఫ్ డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో. తెలుగుదేశం మీరు ఉన్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ లో విత్ మీ యువర్ ఆర్జే అంజనా. రైట్ నౌ మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే గనక జెన్ జీ గోయింగ్ రెట్రో అనేసి. అంటే ఇట్ కుడ్ బి ఎనీబడీ. సామాన్యంగా ఎలా ఉంటుందంటేనండి, కొంతమంది పిల్లలు, దోస్ ఆర్ లైక్ 16-17 ఇయర్స్ కిడ్స్ వాళ్ళ గురించి, లేదా బిలో 20 ఇయర్స్ అనుకుందాం పోని, వాళ్ళకి మనిషికి ఒక ఫోన్ ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి పెరిగారు వాళ్ళు. ఐ మీన్ దట్స్ వాట్ దే అండర్స్టాండ్, దేర్ అండర్స్టాండింగ్ ఇస్ లైక్ దట్. లేదా అసలు ఇంటిల్లి పాది కలిసి ఒక టీవీ చూడటం అనేది వాళ్ళకి ఏదో ఒక పురాతన విషయంలా అనిపిస్తూ ఉంటుంది. లేదా మన అందరికీ కలిపి ఒక ల్యాండ్ లైన్ ఉండేది, ఒకప్పుడు మనందరం వాటిల్లో వాడాము, అలాంటిది ఒక పదార్థం ఉంది అని కూడా చాలా తక్కువ మందికి వాడుకలో ఉంటుంది అని. అది చాలా తొందరగా కపుల్ ఆఫ్ డెకేడ్స్ లో ఫేడ్ అయిపోయిందేమో అది ల్యాండ్ లైన్. సో అలాంటివన్నీ ఏదో ఎప్పుడో ఎక్కడో అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు జరిగాయి అన్న విషయాల్లాగా ఈ వాళ్ళు పెరిగిన ఈ జనరేషన్స్ వాళ్ళు కూడా దే ఆర్ ప్రిఫరింగ్ సంథింగ్ డిఫరెంట్. ఏది ఆ పాతకాలపు గ్యాడ్జెట్స్ ని కానీ పద్ధతుల్ని కానీ చాలా వాటిని దే ఆర్ అడాప్టింగ్ వన్స్ అగైన్. అందులో మొదటిది ఆ ఫ్లిప్ ఫోన్. అంటే మొదటిది ఇన్ ద సెన్స్ చాలా ఉన్నాయి, నేనేదో ర్యాండమ్ గా ఎంచుకుని మీతో డిస్కస్ చేస్తున్నాను. మీకు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తే ఇలా ఉన్నారు, లేదా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మీకు వస్తాయి కదా ఇలాంటి, అయ్యో ఇట్లా జరుగుతుందా, ఇజ్ ఇట్ సో అని అనుకుంటున్నారనుకోండి, నాతో షేర్ చేసుకోండి. సరే, నా లిస్ట్ లోని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్లిప్ ఫోన్. ఒకప్పుడు ఎప్పుడో ఉండేదండి అది, ఇట్లా టప్పని ఫ్లిప్ ఇట్లా ఓపెన్ చేసే తర్వాత దాంట్లో టక్ టక్ టక్ టక్ అని నొక్కేసి మాట్లాడేసి మళ్ళీ ఫ్లిప్ క్లోజ్ చేసేసి పెట్టుకోవాలంటే చిన్న ఫోన్, లైక్ హాఫ్ ఆఫ్ ఇట్ సైజ్ ఉండేదన్నమాట. అది అఫ్ కోర్స్ ఇప్పుడు విత్ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో కూడా అది బాగా వచ్చింది, ట్రెండింగ్ లో ఉండింది, చాలా రోజులు అయింది. అది అలా కాకుండా ఆ ఒరిజినల్ ఫ్లిప్ ఫోన్ ఏదైతే ఉందో అలా ఓపెన్ చేసి బటన్స్ ఉంటే టక్ టక్ టక్ నొక్కుని ఫోన్ నెంబర్ డయల్ చేసుకునేది ఉంటుంది చూడండి, ఆ కేటగిరీ. అండ్ దట్ వాజ్ ఈవెన్ ఫర్ ఎస్ఎంఎస్, టెక్స్ట్ మెసేజ్ కోసం. సో మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ దే ఆర్ ప్రిఫరింగ్ దట్ ఫర్ సమ్ టైమ్, నాట్ లైక్ ఎవ్రీడే స్కూల్ కి కాలేజ్ కి అని నేను అనట్లేదు. ఎస్పెషలీ డ్యూరింగ్ ద వీకెండ్స్ ఆర్ సమ్వేర్ దే వాంట్ టు గో, దే వాంట్ టు బి ఈ కపుల్ ఆఫ్ అవర్స్ ఇలా ఉన్నా వీకెండ్ అనుకోండి బేసిక్ గా. సో వెన్ దే వాంట్ టు బి అవే ఫ్రమ్ గ్యాడ్జెట్స్, అవసరం లేదు, ప్రాజెక్ట్ సబ్మిషన్ హడావిడి ఏమీ లేదు, స్కూల్ వ్యవహారాలు లేవు, అది ఇది అన్నప్పుడు దే వాంట్ టు రిలాక్స్. దే ఆర్ ఓకే విత్ జస్ట్ టాక్ అండ్ టెక్స్ట్ ఫోన్ ని వాడి హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. సో ఇఫ్ యు సీ సంబడి యూజింగ్ దాట్ నౌ, దాట్ ఈస్ ఇన్ ట్రెండ్.

చాలా సార్లు వీళ్ళని చూస్తూ ఉంటే ఇలా స్మార్ట్ ఫోన్స్ కి స్విచ్చింగ్ విత్ ద బటన్ ఫోన్స్ అనొచ్చు, నేను నా భాషలో అలా చెప్తాను. సో అటువంటి వాటిని చూస్తుంటే సమ్ టైమ్స్ యుల్ ఫీల్ దట్ యాజ్ ఎఫ్ లైక్ ఆర్ దీస్ కిడ్స్ టూ మచ్ లాగింగ్ ఫర్ డిజిటల్ డీటాక్స్ కోసం, లేకపోతే వాట్ ఆర్ దే అప్ టు అన్నట్టుగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దే కాన్ డూ ఇట్ ఫర్ ఎవర్ బట్ డెఫినెట్లీ దే ఆర్ ట్రయింగ్. సో ఆ అటెంప్ట్ కోసమే మనము వారిని అభినందించచ్చేమో అనిపిస్తుంది. సో డిడ్ యు ఎవర్ ట్రై? అసలు ఇంట్లో వైఫై పొద్దుంచి సాయంత్రం వరకు అలా కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటుంది కదా, అది మన చుట్టూ ఆ తరంగాలు అలా తిరుగుతూనే ఉంటాయి. సో సమ్ టైమ్స్ దేసే యూ షుడెంట్ హ్యావ్ దట్, అలా కాన్స్టెంట్ గా అది ఉండటం మంచిది కాదు. ఒక్కొక్కసారి ఈవెన్ రౌటర్ నైనా కట్టేయాలి అని అంటారు. ఐ డోంట్ నో మీలో ఎంతమంది దాన్ని సిన్సియర్ గా పాటిస్తారు అనేసి, నేనైతే పాటించట్లేదండి. ఇప్పుడు ఎవరో ఒకరికి ఉంటుంది కదా ఇంట్లో, ఇట్స్ నాట్ లైక్. బట్ ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఉంటే అలా పెట్టుకుంటే ఈ వీకెండ్ ఇలా చేయొచ్చు అని అందరూ అనుకుని లైక్ హ్యాపీగా ఇఫ్ దే డిసైడ్ టుగెదర్ దెన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ డెఫినెట్లీ వర్క్. మరొకటి నేను చూసినది, మీరు కూడా చాలాసార్లు చూసి ఉంటారు, యు విల్ ఆల్సో సే ఎస్ ఎస్ ఎస్ అని అంటారు, అది వచ్చేసి స్విచ్చింగ్ బిట్వీన్ దట్ ఐపాడ్స్ నుంచి వైర్డ్ ఇయర్ ఫోన్స్. ఎస్, చాలా మంది అది వైర్లెస్ ఇయర్ యాక్సెసరీస్ వాట్ ఎవర్ లైక్ యూ టేక్ యూ కాల్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్, అలా వైర్లెస్ దాని నుంచి ప్రాపర్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ కి స్విచ్ అవడం మనం చాలా సార్లు చూసాం, ఇంక్లూడింగ్ ఇది నేను సెలబ్రిటీస్ కూడా చాలా మంది ప్రమోట్ చేయడం కూడా చూసాను. ఐ వుడ్ సే లైక్ మన తెలుగు సినిమా హీరోయిన్స్ చాలా మంది చేశారు, రష్మిక మందన అండ్ సో మెనీ, వీ కుడ్ సీ దెమ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ వాళ్ళు ఎయిర్పోర్ట్ వెళ్తూ వస్తూ ద వే దే సడన్ గా మనకి పబ్లిక్ లోకి ఇలా అపీరెన్స్ ఇచ్చి ఒక జలకిచ్చి అలా వెళ్తూ ఉంటారు చూడండి, ఆ సిచ్యువేషన్స్ లో కూడా చూసాను. అండ్ మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు ఇయర్ ఫోన్స్ ప్రాపర్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉంటారన్నమాట. ఇది కూడా ఒక మంచి పరిణామం.

0: కూల్ కూల్ కూల్, మంచి పాట ఇది. రామ్ చరణ్ మూవీ వచ్చి ఎవడు, రామ్ చరణ్ ఇందులో అయితే సూపర్ డాన్స్ చేశారు. శృతి హాసన్, యాక్చువల్లీ ఇందాక నేను చెప్పినట్టు మన వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఈవెన్ శృతి హాసన్ వాజ్ ప్రమోటింగ్, ఐ హావ్ సీన్ దట్ అదనమాట. సరే, మనము రామ్ చరణ్ గారిని అలాగే పక్కన పెట్టేసి కాసేపు, అంటే ఇఫ్ యూ హ్యావ్ అ రిక్వెస్ట్ ఆబ్వియస్లీ నేను ఆ పాట ప్లే చేస్తాను. మనము బాస్, మన బాస్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి సలహాలు తెచ్చుకుందాం. ఓకే, నేను ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను, వినండి. ఈ క్లిప్పింగ్ ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేయండి. ఆ తర్వాత దీని గురించి, దీన్ని ఎలా మన షోలో మనం ఇవాళ దాన్ని అనువదించుకుంటాం అనే విషయంగా నేను మాట్లాడతాను. హియర్ కమ్స్ ద క్లిప్పింగ్. ఇది ఏ మూవీలోంచి, అందరికీ తెలుసు, వాయిస్ తోటి ఈజీగా చెప్పేస్తారు ఇది ఎవరి మూవీ అని, సారీ మన బాస్ చిరంజీవి గారి మూవీ అని. బట్ ఏ మూవీ కాన్సెప్ట్ ని బట్టి ఇట్టే క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేస్తే కాల్ చేసేయండి 9726361966 స్టూడియో నంబర్.
1: ఆ పసి వాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్.
2: తప్పదు, ఒకరికొకరు సహాయం చేసి తీరాలి, అవిటి వాళ్ళు కదా.
1: వాళ్ళు కాదు అవిటి వాళ్ళు, అన్ని ఉండి సహాయం చేయాలనే మనసు లేని వాళ్లే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని అమ్మాయి తనకు సహాయం చేయనంటూ కాళావేళ పడి బతిపాలితే అవకాశం ఉండి ఒక్కడు ముందుకు రాలేదు.
2: వదిలేయన్నా, ఈ జనాలకు ఇంకొకటి సహాయం చేయాలని ఆలోచనే లేదు.
1: సహాయం చేయాలని ఆలోచన లేక కాదు, ఆచరించే వాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి.
2: అవునన్నయ్య, కరెక్టే.
1: అసలే ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా?
2: ఎవరికైనా సహాయం అంటే?
1: సరే, ఫ్యూచర్ లో ఎంతమంది సహాయం చేయగలవు?
2: ఫ్యూచర్ లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా.
1: అక్కర్లేదు, జస్ట్ ముగ్గురు సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు.
2: ముగ్గురికి సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చు అంట, ఎలా కుదురుతుందన్నయ్యా?
1: కుదురుతుంది. ఇది నేను, నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా ముగ్గురు ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సహాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్.
0: అదండి, ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ వరల్డ్ ఫేమస్. మరి చిరంజీవి గారి మూవీ నుంచి క్లిప్పింగ్ వేస్తే మన శ్రోతలు ఆలస్యం చేస్తారా? చేయనే చేయరు. మనకి కాల్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తూ వచ్చేసాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ శ్రీనివాస్ గారు, అండ్ దెన్ పవన్ గారు, దెన్ శృతి గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కాల్స్. అయితే ఈ కాన్సెప్ట్ నేను ఎలా వాడతాను, ఇవాళ మన షోలో దీన్ని ఎలా ప్రమోట్ చేసి మనకి ఎలా అనువదించుకుందాం అనే విషయం నేను చెప్తాను. బట్ ముందుగా ఈ సినిమా వచ్చేసి స్టాలిన్ మూవీ, స్టాలిన్ మూవీ నుంచి మీరు విన్న ఈ క్లిప్పింగ్. అయితే క్లిప్పింగ్ అయితే అర్థమైంది కదా, ఐ థింక్ ఐ హావ్ వన్ మోర్ కాలర్, వారిని కూడా నేను ఆన్ ఎయిర్ తీసుకున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి. హలో అండి. హలో, కళ్యాణ్ గారు చెప్పండి, చెప్పండి. హలో, మేము వెయిట్ చేస్తున్నాం, మీరు చెప్పండి. పర్ఫెక్ట్, కరెక్ట్ కరెక్ట్, యువర్ ఆడిబుల్ నౌ, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. స్టాలిన్ మూవీ నుంచి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. ఏమైనా రిక్వెస్ట్ పాట వింటారా మీరు? మీకు ఏమైనా మంచి పాట రిక్వెస్ట్ ఉందా ఇప్పుడు? ఓకే, డెఫినెట్ గా మంచి పాట లైనప్ చేసి వినిపిస్తాను. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక మనిషి, అఫ్ కోర్స్ మనము ఒక మనిషికి సహాయం చేసి వారి నుంచి ఇంకొక ముగ్గురు మనుషులకి సహాయం చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తే చాలు, అక్కడితో ఒక రెవల్యూషన్ తీసుకుని రావచ్చు అని చెప్తున్నారు మన బాస్ గారు. ఎట్లా అంటే, దట్ విల్ బీ లైక్ నో చైన్ రియాక్షన్. ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి, సో ఇట్ విల్ బీ లైక్ నో మల్టిప్లై అయిపోయి ఎండ్ ఆఫ్ ది డే సహాయం అనేది ఒకరి నుంచి ఒకరికి అందుతూనే ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ ఎ చైన్ రియాక్షన్. ఒకసారి నువ్వు సహాయం పొందాక మళ్ళీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ, అండ్ అగైన్ ఎవరికి అవసరం పడుతుంటుంది మళ్ళీ ఇట్ విల్ బి లైక్ గోయింగ్ ఆన్. సో ఇవాళ నేను మన రేడియో సురభి సూపర్ సండే షోలో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే వెరీ సింపుల్ అండి, మనం ఒకళ్ళకి మంచి చక్కటి విషెస్ అందిద్దాం. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, పర్సనలైజ్డ్ గా ఉంటే ఇంకా బాగుంటుంది. పర్సనలైజ్డ్ గా ఉంటే అంటే అది నాట్ పర్సనల్, ఒక పర్సన్ గురించి మనకి తెలియదు కదా. సో వాట్ విల్ డూ ఇస్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు ఒక 3 బెస్ట్ విషెస్, ఎనీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ మైండ్. రేపటి రోజు మీకు అద్భుతంగా ఉండాలి, లేదా రేపు మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా చేసుకోగలగాలి, లేదంటే యూ హ్యావ్ టు డూ ఇట్ టుమారో. మీరు పెండింగ్ పెట్టారు లాస్ట్ వీక్, నో ప్రాబ్లం, డూ ఇట్ టుమారో మండే మార్నింగ్ ఫస్ట్ థింగ్ డూ ద టాస్క్. అలా ఇలా కొన్ని కొన్ని మెసేజెస్ మీరు గనక ఇస్తే వి విల్ టేక్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 3 పీపుల్. సో ఇట్ కుడ్ బి ఈజీ ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ తెలియకుండా ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ మైండ్ నుంచి వెళ్తాయి కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఆ విషెస్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. సింపుల్ వన్స్ విల్ టేక్ మోర్, అంటే చక్కగా ముందుకు తీసుకెళ్తుంది, అదేని నా అభిప్రాయం. మీరేమంటారు? ఇఫ్ యూ విష్ టు పార్టిసిపేట్ డూ కాల్ అస్, అండ్ నెక్స్ట్ ఎవరు కాల్ చేస్తారో వారికి నేను ఆ విషెస్ ని ఫార్వర్డ్ చేస్తానన్నమాట. ఇట్ విల్ బి లైక్ 1-on-1 లాగా అవుతుంది. మీరెవరికి చెప్పారో మీ పేరు ఫస్ట్ చెప్పండి, తర్వాత నెక్స్ట్ నాకు కాల్ ఎవరు చేస్తారో వారికి నేను ఫస్ట్ విష్ అందిస్తాను. దట్స్ హౌ దిస్ చైన్ విల్ స్టార్ట్, అండ్ బై నెక్స్ట్ వీక్ విల్ సీ దోస్ విషెస్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆర్ నాట్. ఏంటంటే మనం దీన్ని కంటిన్యూ చేద్దాం గేమ్ ని. వాట్ విల్ డూ ఇస్ నెక్స్ట్ వీక్ లోగా మీరు ఎవ్రీడే 3 విషెస్ ఫర్ ఎనీ పీపుల్ లైక్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మదర్, ఫాదర్ ఆర్ గ్రూప్ లో ఎక్కడైనా సరే ఆ విషెస్ ని మీరు పోస్ట్ చేయాలి. దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు అస్, విల్ సీ ఎలా వెళ్తుంది అనేది. ఏమంటారు? ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్ అస్ స్టార్ట్, గివ్ అస్ ఎ కాల్.
1: Gentlemen, boys and girls, and all the fans.

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Main nalguro eppudu restaurant kellalanukunna pedda challenge endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Yela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant, Irving, Castle Hill, Frisco, Flower Mound, South Lake and many more. Swadeshi, because originals never fail.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పిచ్చా మీకవా పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గోల్డ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

అదండి డొనేట్ బ్లడ్ అనేసి ఈ పాటలో సారాంశం నాకు కూడా అర్థమైంది. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కసారి ఇవి కేవలం లిరిక్స్ మీద ఫోకస్ చేసి వింటూ ఉంటే కొంచెం డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తూ ఉంటుంది పాటల్లో. దట్స్ అవర్ కాన్సెప్ట్. మనము ఆ సెగ్మెంట్ లోకి వెళ్దాం మరి కాసేపట్లో. అయితే నాకు ఒక కాలర్ కాల్ చేసి ఒక మెసేజ్ ఇచ్చారు. దట్ మెసేజ్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ కాలర్. అయితే ఈయన నాకు చేసి నా పేరు వద్దులేండి, ఇట్స్ ఓకే, నేను జస్ట్ మెసేజ్ ఇస్తాను అని చెప్పారు. ఐ రెస్పెక్ట్ దట్. సో ఒక అజ్ఞాత కాలర్ నుంచి నా నెక్స్ట్ కాలర్ కి ఒక మంచి మెసేజ్ వెయిటింగ్ విత్ మీ. సో ఇఫ్ యూ వాంట్ టు కాల్ 9726361966 స్టూడియో నంబర్, మీరు కాల్ చేయగానే ఆ మెసేజ్ మీకు నేను అందిస్తాను. అండ్ ఫైనల్ గా ఆ మెసేజ్ నేను ఆన్ ఎయిర్ కూడా చెప్తాను ఆఫ్టర్ సమ్ టైమ్, ఎందుకంటే ఐ వాంట్ టు సీ ఆ మెసేజ్ సర్క్యులేట్ అయ్యి మన వరకు మళ్లీ తిరిగి వస్తుందా విత్ ఇన్ 1 వీక్ అనేసి. సరే మరి ఈలోగా నేను ఏం చేస్తాను, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అలా అలా జామ్ జామ్ను వెళ్తున్నారు, సాయంత్రం ఆల్రెడీ అయిపోయింది. మరి ఇన్ని కబుర్లు చెప్పుకుంటుంటే మంచి ఫుడ్ తినాలని అయితే అనిపిస్తూనే ఉంటుంది కదా. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికల్స్, ప్లఫీ రాగి ఇడ్లీస్, ట్యాంగీ గోంగూర రైస్, ఏదైనా ఇటువంటి ట్రెడిషనల్ టేస్ట్ ని మీరు నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. Only at A to B. A to B Frisco, A to B Little L. A2BTexas.com కి వెళ్తే మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేదా కాల్ చేసేయండి వాళ్ళకి డైరెక్ట్ గా 214-872-2345. యాక్చువల్లీ A2B లో ఫుడ్ ఆల్వేస్ వెరీ టేస్టీ అఫ్ కోర్స్. అయితే నేను రీసెంట్ గా ఒక ఈవెంట్ లో, మన సంబంధించిన ఈవెంట్ లోనే, వన్ ఆఫ్ ద నోన్ పర్సన్ వాళ్ళ ఇంట్లో క్యాటరింగ్ లో ఫుడ్ కూడా మేము టేస్ట్ చేశాం, అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. So definitely you can contact them. 214-872-2345. Their number once again for you. సరే పాట వేసే లోగా ఐ వాంట్ టు సే దాట్ నెక్స్ట్ కాలర్ కోసం నా దగ్గర మెసేజ్ వెయిటింగ్, అండ్ ఇట్స్ అ సింపుల్ జనరల్ మెసేజ్.

కూల్. మరి నా దగ్గర మరొక మెసేజ్ కూడా ఉంది, సో దాట్స్ ఫర్ మై నెక్స్ట్ కాలర్. ఆల్రెడీ ఒక్క కాలర్ కాల్ చేశారు, వారికి నేను ఒక మెసేజ్ అందించేశాను, ఆయన మరొక్క మెసేజ్ ఇచ్చారు ఫర్ ద నెక్స్ట్ కాలర్. సో విల్ సీ, ఇలా విల్ సీ అండి. ఎప్పుడో ఒకప్పుడు ఈ మెసేజ్ ఇట్ విల్ బి లైక్ రాబోయే రోజుల్లో ఇంకొంచెం, అంటే చాలా జెనరిక్ గా ఉన్నాయి ఇప్పుడు మన మెసేజెస్, రాబోయే రోజుల్లో ఇంకొంచెం పాలిష్డ్ గా ఇంకా డిఫరెంట్ గా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ బిగినింగ్ కాబట్టి మనం విల్ కంటిన్యూ యాజ్ ఇస్ రైట్ నౌ. సో నెక్స్ట్ కాలర్ కోసం మెసేజ్ అయితే సిద్ధంగా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద మెసేజ్, టూ కాలర్స్, 972-636-1966 ఇస్ ద స్టూడియో నెంబర్. అలాగే మీ దగ్గర ఒక మంచి మెసేజ్ ఉంది, ఫీల్ లైక్ నో నెక్స్ట్ వారికి ఇదిగో ఇలా ఇంకొక మెసేజ్ నేను కూడా ఇస్తాను అనుకుంటే కూడా మీరు కాల్ చేయొచ్చు అనమాట. దట్స్ ఇట్. భలే ఉందండి, నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ మీరు రేపు ఈ మెసేజెస్ అన్ని ఒక్కసారి మీ మైండ్ లో మెదులుతాయి కదా, ఐ వాంట్ టు సీ మీకు మా సూపర్ సండే గుర్తుకొస్తుందా అనేసి. సో ఇలా మీరు ఈ వీక్ అంతా ఒకవేళ మమ్మల్ని గుర్తుంచుకుంటే తప్పకుండా తిరిగి కాల్ చేయండి. నెక్స్ట్ ఓ సారీ అండి, నెక్స్ట్ సండే నేను రావట్లేదు. ఎందుకు రావట్లేదు ఏంటో చెప్తాను. బట్ మన జెన్జీ గోయింగ్ రెట్రో థీమ్ ని మనం కంటిన్యూ చేయాలి, అది మర్చిపోకూడదు కదా, మధ్యలో అది కూడా ఉంది. సో దాంట్లో ఏంటి అంటే గనక మరొక విషయం ఈ మధ్య నేను వింటున్నది ఏంటంటే, ఆ డిజిటల్ ఫొటోస్, డిజిటల్ కెమెరాస్, డిజిటల్ ఫొటోస్ కి సంబంధించి మనం ఏమంటాం, ఫోన్ లోనే సరిపోతుంది, ఫోన్ లో ఏకంగా షార్ట్ ఫిల్మ్స్ ఫీచర్ ఫిల్మ్స్ తీసేచ్చేమో అంటూ ఉంటాను నేను ఎప్పుడూను. సో అలా వాడుతుంటే ఇవాళ రేపు రోజున కొంతమంది వన్ టైం యూజ్ డిస్పోజబుల్ కెమెరాస్ ఉంటాయి చూడండి, వాటిని కూడా ఇష్టపడుతున్నారట వాడటానికి. ఐ డోంట్ నో వై, ఎందుకు అంటే సో దట్ విల్ గివ్ యూ దట్ ఫీల్ ఆఫ్ లైక్ నో క్లిక్ ఎట్ ఓన్లీ వన్ గో, అంటే మీకు ఇక్కడ సెకండ్ ఛాన్స్ అనేది లేదు, ఒక్కసారి క్లిక్ చేస్తే పిక్చర్ ఇంకా అంతే. అంటే ఇప్పుడు ఇది వరకు మీకు గుర్తుందో లేదో, రీల్ ఉన్న కెమెరాస్ లో అయితే ఎలా ఉంటుందంటే 30-32 అలా పిక్చర్స్, అన్ని నెంబర్స్ వరకే తీయగలం పిక్చర్స్, అది దాటి తీయలేము, అంటే అయిపోతుంది రీల్. సో అలాంటి వాటిని కూడా తిరిగి ఇష్టపడుతున్నారట జెన్జీ పీపుల్. అమ్మా నిజంగానే, ఏంటిది, వై ఆర్ దే స్వాపింగ్ స్క్రీన్ టైమ్ ఫర్ ఫిజికల్ మీడియా? ఆఫ్లైన్ హాబీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, అలాగే కలరింగ్ బుక్స్ వీటిని వాడటానికి ఇష్టపడుతున్నారట. మరి మరొక్కటి చూసాను, ఈ డంబ్ ఫోన్స్ ఇటువంటి కెమెరాస్ ని వాడటంతో పాటు ఒక్కటి నాకు బాగా నచ్చింది, నేను నాకు పర్సనల్ గా దీంతో అమ్మా అవసరం అనుకున్న విషయం ఏంటంటే సిడీస్. సిడీ ప్లేయర్స్ ఆర్ బ్యాక్. మీరు గనక ఎక్కడన్నా మన షాప్స్ లో సిడీ ప్లేయర్స్ ని మళ్ళీ చూస్తే ఏంటిది ఓల్డ్ స్టాక్ అమ్మేస్తున్నారు అనుకోకండి, నాలాంటిది అయితే అలాగే అనుకుంటుంది. మీరు స్మార్ట్ నాకు తెలుసు, బట్ నాకు ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఏమంటుందంటే సిడీ ప్లేయర్స్ ఆర్ కమింగ్ బ్యాక్, వాళ్ళు హటో హటో మేక్ సమ్ వే అంటూ ముందుకు వచ్చేస్తున్నాయి సిడీ ప్లేయర్స్.

హ్యాన్యూమాన్ మూవీ నుంచి. యాక్చువల్లీ దీని సీక్వెల్ ఎప్పుడు వస్తుందో బాబాయ్, అన్నిటికీ ఏంటో అన్ని బుక్స్ ఓపెన్ చేసి పెట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే స్టోరీ ముందుకెళ్ళకపోతే వి ఫీల్ లైక్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తీస్తే సినిమాలు స్టోరీ ఏకంగా మొత్తం మార్చేయచ్చేమో. ఏంటో మరీ ఇంత, ఐ డోంట్ నో, పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఇంత గ్యాప్ అవసరమా అనేది నా ప్రశ్న. మీ ప్రశ్న అదేనా? ఐ డోంట్ నో కదా. సరే, మరి మరొక విషయం ఏంటంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. లైఫ్ కెన్ చేంజ్ ఇట్ ఎనీ ఇన్స్టెంట్, బట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ తోటి ఇటువంటి హెల్త్ కవరేజ్ అవి కూడా విల్ బి టేకెన్ కేర్. అటువంటి వాటిలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మీ లైఫ్ సుజావుగా, హ్యాపీగా, సాఫీగా సాగిపోవడానికి ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. అలాగే ఎవరన్నా ఇఫ్ దే లాస్ట్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈస్ హియర్ టు హెల్ప్ టు ఫైండ్ affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental, vision, life insurance, we have got you covered. SNR insurance. Mari marokka విషయం జెన్జి వాళ్ళది మరొక్కటి కూడా పాయింట్ చెప్తాను. బాగా ఐ థింక్ మీకు కూడా ఇవి తెలిసే ఉంటాయి అనుకుంటా. సరే, మరి సీడీ ప్లేయర్స్ ఆర్ బ్యాక్ అని చెప్తున్నాను కదా. మీలో చాలా మంది సీడీ ప్లేయర్స్ ని చాలా భద్రంగా దాచుకుని ఉంటే, మీకు అలా వస్తువులు అలా దాచే అలవాటు ఉండి వాటిని అలా భద్రంగా దాచి ఉంటే ఓకే. నేనైతే ఎప్పుడో వాటిని అటకెక్కించేసాను, ఆ తర్వాత ఇంకా పని చేస్తాయో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ దెమ్ రైట్ నౌ. అయితే ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ సిడీస్ అనేవి ఏవైతే ఉంటాయో మన లైఫ్ లో, ఎస్పెషల్లీ నేను నా మ్యారేజ్ సిడీస్ ని సిడీస్ చేయించాను, డివిడీస్ ఆ తర్వాత డివిడీ ఫార్మాట్ లోకి, డివిడీలోకి చేశాను. తర్వాత ఐ డిడ్ంట్ కన్వర్ట్ దమ్ ఇంటూ, తర్వాత పెన్ డ్రైవ్ అన్నారు, హార్డ్ డిస్క్ అన్నారు, క్లౌడ్ కి ఎక్కించమన్నారు, ఇదంతా నేను చేయలేకపోయాను. సో వాట్ ఐ డిడ్ ఇస్ అయ్యో అనే అనుకున్నాను, ఎందుకంటే అది మళ్ళీ చూడడానికి ఒకసారి ప్లే చేసి దాన్ని చూపించడానికి కూడా, ఇప్పుడు ఇదివరకు ల్యాప్టాప్స్ లో మనకి డెస్క్టాప్స్ లో సిడీ ప్లేయర్ ఉండేది ఈజీగా, యాజ్ సచ్ మనకి సిడీ ప్లేయర్ అంటూ ఇంట్లో లేకపోయినప్పటికీ. కానీ ఇప్పుడు వస్తున్న ల్యాప్టాప్స్ కూడా అన్ని ఎంత కాంపాక్ట్ సైజ్ లో చక్కగా ఉన్నాయంటే, అసలు చాలా వాటిలో సిడీ ప్లేయర్స్ లేవు, చాలా వాటిలో ఆల్మోస్ట్ వెళ్ళటం లేవు. బట్ ఈ జెన్సీ వారి హడావిడితోటి సిడీ ప్లేయర్స్ ని బాగా మళ్లీ ప్రొడక్షన్ లోకి తెచ్చి వాటిని మార్కెట్ లోకి తీసుకురాబోతున్నాయి చాలా చాలా కంపెనీస్. అండ్ సో హ్యాపీ ఐఆమ్, ఎందుకంటే కనీసం నా సిడీ పనిచేస్తుందో లేదో ఒకసారి ప్లే చేసి చూసుకుంటాను అనమాట, అది నేను అనుకుంటున్నాను. సో మీరేమంటారు, ఇలాంటివి వెల్కమ్ చేయాలా? హౌ డూ యూ ఫీల్? ఉంటాయా పోతాయా అంటారా? మళ్ళీ కొనాలా? అయ్యి బాబోయ్, అప్పుడెప్పుడు కొని అటకెక్కించేసాం, వాడేసాం, అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పిల్లలు మొదలు పెట్టారంటే మళ్ళీ కొనాల్సి వస్తుందిరా దేవుడా అంటారా?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu, India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi, delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: సింగిల్ మూవీ నుంచి ఈ పాట. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM డ్రైవ్ టైమ్ షో విత్ మీ. అయితే మనము ఇవాళ షోలో చాలా చాలా మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు 2 గంటలు చాలా విశేషాలు షేర్ చేస్తున్నాం. ఎస్పెషలీ జెన్జీ గోయింగ్ రెట్రో అంటూ ఆ కాన్సెప్ట్ లో ఆ టైటిల్ తోటి నేను కొన్ని విషయాలు నాకు తెలిసినవి షేర్ చేసుకున్నాను. అలాగే మీకు కూడా తెలిసిన ఏమన్నా ఉంటే డూ కంట్రిబ్యూట్. మీరు కూడా చెప్తే నేను తెలుసుకుంటానన్నమాట. నాకు కొంచెం అలా గుర్తుకొచ్చినట్టుగా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మరొక విషయం గుర్తుకొచ్చింది ఏంటి అంటే, సామాన్యంగా అనుకుంటూ ఉంటాం కదా, అసలు ఈ మధ్య వీళ్ళకి పేపర్ పెన్ను అలవాటే లేదు, అసలు పెన్ను తీసి రాయట్లేదు అనేసి. అంటే అంత ఐప్యాడ్ అండ్ ల్యాప్టాప్ కల్చర్ పెరిగిపోయినాక అసలు రాతకోతలు తగ్గిపోయింది. అండ్ ఎక్కడ చూసినా మాట్లాడంటే బిఫోర్ ద ఈవెంట్ టైప్ ఆటో కరెక్ట్ ఒకటి ఉంది కాబట్టి సగం టైం అసలు స్పెల్లింగ్స్ కి కూడా వీళ్ళు దూరం అయిపోతున్నారు, గట్టిగా నేర్చుకోవట్లేదు అని. అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ విత్ పెన్స్ అంట. అది ఇంక్ పెన్స్. అదేంటి అంటే అదంతే మరి, దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఇంక్ ఫిల్లర్స్, ఇంక్ ని ఫిల్ చేసుకోవడము, దాంతో రాయటము, అది కూడా చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఆన్ దట్ దే ఆర్ ఎంజాయింగ్ దట్. సో ఇఫ్ ఎట్ ఆల్ మీ ఇంట్లో మీ పిల్లలు కానీ ఎవరైనా అలాంటివి అడిగితే తప్పకుండా కొనివచ్చు, ఇది ట్రెండే, ఇప్పుడు ఎవరు వాడతారు, అవసరం లేదు, ఏదో 2 రోజులు వాడు పడేస్తారు అని కాదు, జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ ఇటువంటి ట్రెండ్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతాయని నా అభిప్రాయం. సో పెన్స్, అందులో ఇంక్ పెన్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది ఒక టాపిక్. వెరీ గుడ్, గోయింగ్ గుడ్. మరి నేను ఇంకా ఏం చేస్తాను ఈ టైం కి, యాక్చువల్లీ మనము ఒక గేమ్ టైప్ లో ఆడతాము. అండ్ నేను ఆబ్వియస్లీ పాటని మాటల్లో వినిపిస్తాను మీకు. అది ఇట్ కుడ్ బి చరణం, పల్లవి, స్టార్టింగ్, ఎండింగ్, మిడిల్, ఎక్కడైనా అవ్వచ్చు పాట నుంచి. ఆ పాటని 4 మాటల్లో చెప్తానన్నమాట. సో పాట క్యాచ్ చేయాలి, సినిమా ఏంటి, పాట ఏంటి, కాల్ చేసి నాకు చెప్పాలి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 9726361966. అయితే నేను పాటని మాటల్లో మాట్లాడుతూ వినిపిస్తున్న ఈ పాట ఏంటంటే, పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టింది, పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే, పసిడి పువ్వు నువ్వని పంపిందే, నువ్వు రాకు నా వెంట ఈ పువ్వు చుట్టూ ముళ్ళంట, అనుకుంటే మంటే ఒళ్ళంత. మరొక లైన్ కూడా చెప్దాం అనిపిస్తోంది, ఎందుకంటే చాలా బాగా తెలిసిందని అనిపిస్తోంది. పిచ్చ ఈజీ, ఐఎమ్ ష్యూర్ యూ విల్ కాల్, బట్ మరింత ఈజీ చేసిస్తాను. తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే, మెరుపు తీగ నువ్వని పంపిందే, తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే, మెరుపు తీగ నువ్వని పంపిందే, మెరుపు వెంట ఉరుమంట, ఉరుము వెంట వరదంట, నీ వరదలాగా మారితే ముప్పంట. హలో, వెల్కమ్ టు రేడియో సురభి. ఎస్ చెప్పండి చెప్పండి, మరొకసారి గట్టిగా చెప్తారా.
1: మీరు వినిపించిన పాట వచ్చి పాట వినిపించిన పాట వచ్చి మైరేర.
0: పర్ఫెక్ట్ అండి, పాట మీరు పాటలాగా పాడతారా
1: పోనీ.
0: ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. మరొక కాలర్ వస్తున్నారు, వాడిని తీసుకుంటున్నారు. ఐ థింక్ కాలర్ ఉన్నారా. హలో
1: అండి, పంచదార బొమ్మా బొమ్మ కదా.
0: పర్ఫెక్ట్ అండి, అసలు ఈజీ అన్నాను కానీ మరి ఇంత ఈజీ అనుకోలేదు. నేను వాక్యం కంప్లీట్ చేసే లోపలే కాలర్స్ వచ్చేసారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. అయితే నాలాగా కాకుండా మీరు చాలా చక్కగా పాడతారని విన్నాను. అవునా?
1: అమ్మో కాదండి.
0: ఎనీవేస్, మీ పేరండి?
1: పవన్.
0: పవన్ గారు, థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్, పర్ఫెక్ట్ క్యాచ్. అవునా?
1: అమ్మో కాదండి.
0: ఎనీవేస్, మీ పేరండి?
1: పవన్.
0: పవన్ గారు, థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్, పర్ఫెక్ట్ క్యాచ్, చక్కగా చేశారు. బట్ యూ డోంట్ వాంట్ టు ట్రై కదా పాడి, వినిపించాలనుకోవట్లేదా? ఓకే డన్, మనం కష్టపడకుండా డైరెక్ట్ సినిమా నుంచే వినేద్దాం. అదండి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి అంత మంచి పాట మంచిగానే వినేద్దాం. హియర్ ఇట్ కమ్స్. నేను పాడనండి, అబ్బాయి మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టనుగా.

బ్యూటిఫుల్ సాంగ్ యాక్చువల్లీ. హీరోయిన్ పరంగా చూసినా, హీరో పరంగా చూసినా, లేదా ఎవరికి వారు ఆ దృష్టికోణంలోంచి చూసినా ఫీల్ అయ్యి ఆస్వాదించే పాట ఇది. ఎందుకు గ్యాప్ ఇస్తారు, టప్పిమని ఆన్సర్ చేస్తారు, నాకు తెలుసుగా ఆ సంగతి. సరే, మరొక్కటి కూడా నేను రెడీ పెట్టాను, బట్ ఈలోగా మనం కొన్ని వేరే విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను నేను వచ్చే సండే రావట్లేదు, షో చేయట్లేదు అని. అయితే నేను షో చేయకుండా ఎక్కడికి పోతున్నాను? మీరు అనుకుంటారు ఏదో పని ఉంది, అటు ఇటు వెళ్తుంది అని. కాదండి, నేను మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. ఎస్, మన రేడియో సురభి జాతర వచ్చే సండే. ఈ టైంకి మనం హాఫ్ డే ఎంజాయ్ చేసేసే ఉంటాము. వచ్చే సండే మీరందరూ తప్పకుండా జూన్ 8వ తారీఖు ఫ్రెస్కో ఫ్లయర్స్ లో మన రేడియో సురభి జాతర సీజన్ 4 ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుని ఉంటారు. మీకు తెలుసు, సీతారాముల కళ్యాణోత్సవం తోటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాటావారి సౌజన్యంతో ఇన్ అసోసియేషన్ విత్ మాట వీఆర్ సెలబ్రేటింగ్ సీతారామ కళ్యాణోత్సవం. ఇది అందరికీ తెలుసు. దీనికోసం అయితే రిజిస్ట్రేషన్స్ కావాలి, దీనికి రిజిస్టర్ చేసుకోవాలి. అయితే దేవుడి పెళ్లికి మన హడావుడి టూ మచ్ కదా, మనం మెగా కోలాటం యాజ్ యూజువల్ ఉంది. ఈసారి కోలాటం కంప్లీట్ గా ఫ్రీ. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ప్రాక్టీసెస్ చేసేసుంటే వెల్ అండ్ గుడ్. ఐ థింక్ టుమారో బై దిస్ టైమ్, రేపు ఇంచుమించు ఈ టైంకే మనకి ఇన్ పర్సన్ ప్రాక్టీస్ కూడా జరుగుతోంది. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే మరొక్కసారి రిజిస్టర్ చేసుకోండి, అండ్ యుల్ గెట్ ద కంప్లీట్ స్టెప్స్ యొక్క వీడియో వస్తుంది. అండ్ రేపు ఇదే టైంకి ఇన్ పర్సన్ మనకి అన్ని డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ద్వారా తెలుస్తుంది. ఇన్ పర్సన్ లో మీరు చక్కగా అందరితో కలిసి సరదా ఎలా ఉంటుందంటే అండి, ఏదైనా ఒక కార్యక్రమానికి ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉంటుందో అందులోనే బోలెడంత సరదా ఉంటుంది. ఎవరింట్లో అయినా పెళ్ళైనా ఏదైనా, పెళ్లి ముందు ఉండే హడావుడి ఎంత ఉంటుంది కదా. పెళ్లి రోజు ఇంకా సరే సరే, బట్ అయిపోయాక అబ్బా అనిపిస్తుంది, అలా ఉంటుంది అనమాట. సో మన జాతర కూడా అలాగే హంగామా హంగామా టిల్ ద డేట్. అండ్ సరే, సండే రోజు అయితే మనం అందరం కలిసి ధూమ్ ధామ్ గా హంగామా చేయబోతున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ మన కోలాటంలో, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. రిజిస్టర్ చేసుకోండి. కోలాటంలో మీరు స్టెప్స్ ప్రాక్టీస్ చేసేస్తే రేపు ఇన్ పర్సన్ ట్రైనింగ్ కూడా తీసేసుకుని డైరెక్ట్లీ రెడీ. అయితే ఆ రోజు మీరు చేయవలసింది ఏంటి, తప్పకుండా మర్చిపోకుండా మీ కోలాటం స్టిక్స్ ని తెచ్చుకోవడం. సరే, మరి కోలాటం అయిపోయింది, కళ్యాణం అయిపోయింది, తర్వాత డే అంతా ఏం చేస్తాం? బోర్డ్ అండ్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆన్ ది స్టేజ్ జరుగుతూ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. ఓ పక్క మీకు డెలీషియస్ ఫుడ్ బూత్స్ ఉన్నాయి, ఎగ్జైటింగ్ వెండర్ బూత్స్ ఉన్నాయి, ఆర్జే అవార్డ్స్ కి మీరు ఆల్రెడీ ఓటు వేసేశారు. అండ్ ఎవరు గెలుచుకున్నారు ఆ అవార్డ్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో అనే విషయం ఆ రోజు రివీల్ అవుతుంది స్టేజ్ మీద. సో వచ్చి తప్పకుండా ప్రతి ఒక్క ఆర్జేని ఎంకరేజ్ చేయండి, దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క ఆర్జే నుంచి ఏదో ఒక గేమ్, ఏదో ఒక కంటెంట్, ఏదో ఒక టాపిక్ లో మీరు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి యూ గెట్ టు మీట్ ఆల్ ఆఫ్ అస్, అండ్ వీ విల్ బి వెరీ వెరీ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. ప్రతి సంవత్సరం కొత్త కొత్త లిజినర్స్ తోటి మాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అన్నమాట ఆ డే మొత్తం కూడా.

కూల్. పాటలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరి నెక్స్ట్ సాంగ్, అసలు దీనికి ఏమని చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నేను పాడట్లేదు, పాట వినిపించట్లేదు, అండ్ మాట్లాడట్లేదు, పాటని మాటల్లో చెప్తున్నాను. దీన్ని ఏమంటారో తెలుగులో, దీన్ని ఈ కన్వర్జన్ ఏమని అంటారో నాకు తెలీదు. మీరు చెప్తే, దీనికి ఒక పేరు పెడితే బాగుంటుంది. బట్ ఇది మాత్రం సూపర్ హిట్ సెగ్మెంట్, మనం ప్రతి వారం చేసుకుంటున్నాం. భలే బాగా నాకు రెస్పాన్స్ వస్తోంది, అండ్ అందరూ దాని గురించి ఎంతో కొంత చెప్తున్నారు. ఆఫ్ అంటే ఆఫ్ ఎయిర్ కూడా నాకు కాల్స్ లో చాలా దీని మీద డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఐ లైక్ ఇట్. అందుకోసం కూడా నేను, ఎందుకంటే జస్ట్ ఏదో ఆన్సర్ కోసం కాదు, నాకు మీతో ఇంటరాక్షన్ కూడా బాగా నచ్చుతుంది అన్నమాట. సో ఐ ఫీల్ దట్ ఎస్, మనం మాట్లాడుతున్నది వారికి అందుతోంది, వారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని తెలుసుకోవడానికి నాకు కూడా వీలు అవుతోంది అనేసి. సరే, నెక్స్ట్ సాంగ్ గురించి నేను మీతో చెప్తున్నాను. ఇది పాటకు సంబంధించి మిడిల్ అవ్వచ్చు, ఎండ్ అవ్వచ్చు, స్టార్టింగ్ అవ్వచ్చు. ఏ పాట, చాలా సూపర్ హిట్ సాంగ్, అండ్ ఇటీవల కాలంలో కాదు ఈ మూవీ. అండ్ ఈ పాట ఖచ్చితంగా మీరు ఇష్టపడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ఇమీడియట్ గా గుర్తుపడతారు అని అనుకుంటున్నాను. హియర్ ఇట్ గోస్. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏవి సొంతం కోసం కాదు అను సందేశం. హోప్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఎవ్రీథింగ్ కరెక్ట్లీ. పాటలో ఏంటంటే అది అలా వెళ్ళిపోతుంది ఫ్లోలో, ఎక్కడ ఆగాలి, ఎక్కడ సాగదీసి చెప్పాలి అనే విషయంగా. సో మాటల్లో వచ్చేసరికి కొంచెం నాకు, హోప్ ఐఎమ్ గివింగ్ యూ ద రైట్ ప్రొనౌన్సియేషన్, లేదంటే మీరు పాడి కరెక్ట్ ఇది అని కూడా చెప్పచ్చు. మరొక్కసారి, వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏమీ సొంతం కాదు అను సందేశం. ఏంటి పాట,

0: లంచ్ కి ఎక్కడ కన్నా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajdas Kitchen లో మన favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajdas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: అవుతుంది
0: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: వెల్కమ్ బ్యాక్. సరే, నేను అడిగాక మీ దగ్గర గ్యాప్ ఉంటుందా? ఉండదు. ఆన్సర్స్ టకటక వచ్చేసాయి. కమల గారు ఫస్ట్ గా కాల్ చేశారు, తర్వాత విజయ్ గారు, తర్వాత చక్రవర్తి గారు, తర్వాత ఇంకొక ఇద్దరు కూడా కాల్ చేశారు. రైట్ ఆన్సర్ రైట్ టైమ్ లో టపిమని వచ్చేసింది కాబట్టి హియర్ కమ్స్ ద సాంగ్. నేను మీకు వినిపించిన ఆ పాట, అంటే మాట్లాడి వినిపించిన పాట వచ్చేసి తరలి రాధా తనే వసంతం, రుద్రవీణ చిత్రం నుంచి. అంత మంచి పాట వినేయాలి కదా మరి.

సూపర్ సాంగ్ అసలు. దీనికి ఇదే సాటి. దీని నుంచి మళ్ళీ నేను ఇంకొకటి దీనికి సమానం దీని ఇలాంటిది అంటూ చెప్పలేనమాట. దీనికి ఇదే సాటి, అంత చక్కటి పాట. సరే, పాటలైతే సూపర్ అని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. మరి నేను నెక్స్ట్ మరొక పాట చెప్తానండి. ఇప్పటి వరకు చాలా ఈజీ ఈజీగా ఇచ్చేసానేమో అని అనుకుంటున్నాను. టక్కటక్క కాల్స్ వచ్చేసాయి అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ మరీ ఈజీగా ఉంది అని ఒక అన్నారు. బట్ మరీ టఫ్ గా ఇవ్వడం కూడా నాకు కష్టం, ఎందుకంటే పాట బాగా ఫేమస్ అయి ఉండాలి, తెలిసిందై ఉండాలి. ఇప్పటికి 100 సార్లు మీరు వినిందై ఉంటే టక్కటక్క చెప్పడానికి వీలవుతుంది. అయితే అలాంటి తోవలోంచి ఈ పాట, అదే కోవకు చెందిన ఇంకొక పాట. నేను ఆ పాటకు సంబంధించి ఒక 2 లైన్స్ చదువుతున్నాను, పాడట్లేదు, వినిపించట్లేదు, పాటని చదువుతున్నాను నేను మీకోసం. అయితే ఇందులో ఫస్ట్ కొన్ని లైన్స్ చదువుతాను. ఐ విల్ వెయిట్ అండ్ సీ. నిజంగా ఈ 4 లైన్లకి మీరు అసలు కాల్ చేయగలరా లేదా అని. ఇన్ఫాక్ట్ ఈ 4 లైన్లు దే ఆర్ నాట్ ఫ్రమ్ ద లీడ్ వాయిస్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద మూవీ, బట్ నాట్ ద లీడ్ సింగర్ నుంచి వస్తున్న పాటలు కావు. ఇది ఆ పాటకు సంబంధించి లీడ్ సింగర్ పాడినది కాదు, బట్ ఇట్స్ దేర్ ఫ్రమ్ ద సేమ్ సాంగ్. హియర్ ఇట్ గోస్. ఇట్స్ లవ్ వెన్ యూ ఫీల్ హాట్ ఇన్ ద కోల్డ్. ఇట్స్ లవ్ వెన్ యూ నెవర్ ఎవర్ గెట్ ఓల్డ్. It's love when it's just you and me. Yeah, get closer and hold me. Vinnatte anpistunda? It's love when you feel hot in the cold. It's love when you never ever get old. It's love when it's just you and me. Yeah, get closer and hold me. లవ్ గురించి 4 వాక్యాలు ఆ పాటలో ఉన్నాయి. ఇంతకు ముందు మీరు విని ఉండకపోతే ఐ డోంట్ నో, నేను వినిపిస్తాను, బట్ ఈలోగా వేరే పాట వినిపిస్తాను. ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఈ పాటకి వస్తుందా రాదా. ఈ 4 వాక్యాలకే నాకు రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోవట్లేదు, బట్ యూ మైట్ ప్రూవ్ మీ రాంగ్. మరొక 4 వాక్యాలు ఆఫ్టర్ దిస్ సాంగ్ ఐల్ రీడ్, నాట్ సింగ్.

0: అదండి, మీరు ట్రై చేయొచ్చండి. కొన్ని పాటలు పోలి పాటలు ఉంటాయి. అమ్మయ్య, ఇప్పటికి నేను ఒక ఇంకొక ఇది ఇవ్వడంలో ఏం జరిగిందంటే, ఈ పాట అయ్యే లోపల నాకు రామ్ గారు కాల్ చేసి రైట్ ఆన్సర్ ఇమీడియట్ గా చెప్పేశారండి. ఐఎమ్ సో హ్యాపీ. సో దట్ అదేంటంటే, నేను వేసిన పాట, ఐ మీన్ నేను చెప్పిన పాట మీకు అర్థమైంది, ఆ పాటను మీరు క్యాచ్ చేయగలిగారు, అది నాకు ఒక ఆనందం. అట్ ద సేమ్ టైం మరొక ఇద్దరు కాలర్స్ కాల్ చేసి డిఫరెంట్ సాంగ్స్ చెప్పారు. సరే, ఇంకొక కాలర్ కాల్ చేస్తున్నారు, నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: ఎలా ఉన్నారు అంజన గారు?
0: ఐఎమ్ గుడ్, సుగాత్రి గారు ఎలా ఉన్నారు? మీరు వస్తున్నారా మన జాతరకి? నెక్స్ట్ సండే సేమ్ టైం మనం అందరం కలుస్తాం.
1: తప్పకుండా తప్పకుండా వస్తాం.
0: థ్యాంక్ యూ.
1: అంటే మరీ పొద్దున్నేమో కానీ ఆ రోజు ఇంకా వేరే కూడా ఉన్నాయి, రెండు మధ్యాహ్నం అలా
0: వచ్చేసి అవైలబుల్. తప్పకుండా ఎనీ టైం మనం కలుద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు నేను పాట గుర్తుపట్టారా, లేకపోతే నాకేమన్నా కొత్త పాట చెప్తున్నారా మీరు?
1: గుర్తుపట్టండి, నేను అదేందుకు గుర్తుపట్టండి. ఎండాకాలం కాదు, శీతాకాలం సూర్యుల్లాగా పాటలో వస్తుంది
0: సన్నోయ్. తూగుడు కదా అసలు, అమ్మో ఇంగ్లీష్ లో
1: మీరు ఆ పాటల్లో చెప్తారు కానీ, ఎండాకాలం వేసవికాలం సూర్యుల్లాగా అని పాడుకోవాలి.
0: కొంచెం మారుద్దాం ఆ లిరిక్స్.
1: వేసవికాలం సూర్యుల్లాగా సురభిలో ఉన్నాను అనుకుంటూ పాడుకుంటాం.
0: భలే ఉంది, బాగున్నాయి, మంచి ఇచ్చారు నాకు రెండు లైన్స్ ఇవాళ. నేను అదే పాడుకుంటే చక్క ఇంటికి వెళ్ళిపోతా.
1: ఉండాలి అంటే మనం ఏదైనా చేయాలి, మనం ఇచ్చేది ఒక్కటే కదా.
0: కరెక్ట్. చాలా ఎంత బాగా చెప్పేశారు, అది నాకు ఆనందంగా ఉందండి. నేను అనుకున్నాను ఇది యాక్చువల్లీ లీడ్ సింగర్స్ నుంచి వచ్చినది కాదు కదా పాటకి ఇన్ రిఫరెన్స్ టు ద సాంగ్ చెప్పాలంటే, బట్ బాగా క్యాచ్ చేసేసారు మీరు అండ్ రామ్ గారు, ఇద్దరు కాలర్స్ నాకు కరెక్ట్ గా క్యాచ్ చేశారు. థ్యాంక్స్ అండి.
1: పాట బాగా పెట్టుకుని వినేదాన్ని, అందుకే నేను లేకపోతే అంత నాలో అన్ని చెప్తే ఉండవు నా బ్రెయిన్ లో. బాగా విన్నాను చెప్పగలిగా.
0: వెరీ గుడ్, యూ గాట్ ఇట్ రైట్. థ్యాంక్
1: యూ,
0: బాయ్. అదండి, నేను ఇంకో రెండు వాక్యాలు చెప్పాలేమో లేకపోతే అనుకున్నాను, ఎందుకంటే ఇద్దరు కాలర్స్ రెండు డిఫరెంట్ సాంగ్స్ ని రిఫర్ చేశారు, ఇది ఆ పాటలో ఇలా ఉంటుంది, ఈ పాటలో ఇలా ఉంటుంది అని. బట్ ఇద్దరు కాలర్స్ డైరెక్ట్ గా దిస్ ఇస్ ద సాంగ్ అని పిన్ పాయింట్ చేశారు. సో పాట వినిపించేస్తున్నాను, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి సీతాకాలం సూర్యుడిలాగా పాట అనమాట. మరి ఈసారి చెవులు ఇలా పెట్టి మరీ విందాం, ఈ లైన్స్ ఎక్కడొచ్చాయో. It's love when you feel hot in the cold. It's love when you never ever get old. It's love when it's just you and me. Yeah, get closer and hold me.

సూపర్ సాంగ్, ఎందుకంటే మీరందరూ దాన్ని చక్కగా గుర్తుపట్టినంత వల్ల అనమాట. ఇవాళ మన సూపర్ సండే ప్రోగ్రామ్ కి ఇది సూపర్ సాంగ్ అది. సరే, మరి మనం మొదలు పెట్టిన కాన్సెప్ట్ అది అలాగే కొంచెము మధ్యలో ఒక ఇద్దరు కాలర్స్ తోటి నేను అది కంటిన్యూ చేశాను, తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చింది. వి వాంటెడ్ టు విష్ ఈచ్ అదర్, అంటే నీ ఒక కాలర్ ఒక మెసేజ్ ఇస్తే అది నెక్స్ట్ కాలర్ కి నేను అందిస్తాను. ఇట్ విల్ బి లైక్ మెసేజ్ ఫర్ దెమ్ అని, గుడ్ విషెస్ లాగా అనేసి అనుకున్నాను. ఇద్దరు కాలర్స్ వరకు నేను అది చేయగలిగాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు పార్టిసిపేట్ చేస్తా అంటే కంటిన్యూ చేద్దాం. యూ కెన్ కాల్ అండ్ గివ్ ఎ మెసేజ్ అండ్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్. ఆ మెసేజ్ నేను నెక్స్ట్ కాలర్ కి అందిస్తాను అనమాట. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ర్యాండమ్ గా స్వీట్ థింగ్స్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇంతకు ముందు మనకి ఇద్దరు కాలర్స్ ఇచ్చిన మెసేజ్ నేను చదువుతాను. వన్ ఫస్ట్ కాలర్ సెడ్, ఆ కాలర్ నేను ఆల్రెడీ ఇంకో కాలర్ కి మెసేజ్, ఇంకొక లిజనర్ కి నేను ఆ మెసేజ్ అందించేయడం జరిగింది. మండే ఇస్ యువర్ డే, స్టార్ట్ విత్ ఎ స్మైల్, దిస్ ఇస్ ద ఫస్ట్ మెసేజ్. అండ్ సెకండ్ వన్ ఇంకొక కాలర్ నెక్స్ట్ కాలర్ కి పాస్ ఆన్ చేసిన మెసేజ్, హోప్ నెక్స్ట్ వన్ కోసం ఇది. నెక్స్ట్ ఇయర్ వుడ్ బి యాజ్ గుడ్ యాజ్ బెటర్ యాజ్ దిస్ అండ్ యాజ్ బెటర్ యాజ్ యూ అనేసి. అలాగే ఇంకొక కాలర్ ఇచ్చారు, యూఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, యువర్ హార్ట్ ఈజ్ యువర్ బ్యూటీ. సో చూద్దాం మీలో ఎంతమంది ఈ వారంలో ఈ మెసేజెస్ ని తిరిగి ఒకసారి గుర్తుంచుకుంటారో, మీ వరకు వస్తుందో. విల్ వెయిట్ అండ్ సీ ఏమంటారు.

0: కాదండి, నాకు మరొక కాలర్ కూడా కాల్ చేశారు. చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన నెక్స్ట్ కాలర్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఒకవేళ ఈ 5 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్ ఆఫ్ ది సెగ్మెంట్ ఇప్పుడు ఎవరైనా కాలర్ కాల్ చేస్తే వారికి ఒక మెసేజ్ సిద్ధంగా ఉంది. లేని పక్షంలో ఈ మెసేజ్ ని నేను నెక్స్ట్ వీక్ కి ఫార్వర్డ్ చేస్తాను. మన కాన్సెప్ట్ మర్చిపోకండి, నెక్స్ట్ వీక్ కి మీరు మంచి మంచి మెసేజెస్ తీసుకుని రండి. మనం విల్ విష్ ఈచ్ అదర్ అండ్ వి విల్ సీ. ఇట్స్ లైక్ అంతాక్షరి అనమాట. ఒక మెసేజ్ నుంచి ఇంకొకరికి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. ఐ విల్ బి ద పర్సన్, ఇక్కడ నేను ఆ మెసేజ్ ని కన్వే చేస్తానన్నమాట. అది సంగతి. అయితే నాకు సర్ప్రైజింగ్లీ ఇవాళ అందరూ అజ్ఞాత కాలర్స్ మెసేజ్లు ఇచ్చారు. మరొక కాలర్ ఉన్నారు, నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను క్విక్ గా. హలో అండి, మీరు రేడియో సర్వీస్ కాల్ చేశారు. ఐ థింక్ వారికి ఆన్ అదే జరుగుతోంది. దాకా నుంచి ఆఫ్ ఎయిర్ అజ్ఞాతంగా పేరు వద్దులేండి, మెసేజ్ తీసుకోండి అంటూ వచ్చారు. నా దగ్గర మెసేజ్లు చాలా ఉన్నాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎవరికన్నా మెసేజ్ కావాలి అంటే కూడా కాల్ చెయ్యండి. నెక్స్ట్ మెసేజ్ నెక్స్ట్ కాలర్ కోసం రెడీగా ఉంది. అదనమాట సంగతి. అయిపోయిందండి, అయిపోయింది. ఏంటి అయిపోయింది? మన కార్యక్రమం కాదు, మే మంత్ కూడా అయిపోయిందండి. మే 31st, జమ్ జమ్ అని చక్కగా జూన్ లోకి జంప్ కొట్టేస్తున్నాం. హలో, వెల్కమ్ టు రేడియో సురభి. ఇందాక అడిగానండి, 3 సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇవాళ. 3 సాంగ్స్. ఇట్స్ ఓకే, వెరీ గుడ్. హలో, మీకు మెసేజ్ కావాలండి? మీకోసం ఒక మెసేజ్ ఉందన్నమాట. నెక్స్ట్ కాలర్ కోసం ప్రీవియస్ కాలర్ ఒక మెసేజ్ వదిలారు.
1: ఓకే,
0: యు వాంట్ ఇట్?
1: షూర్.
0: ఓకే, ఇట్ కుడ్ బి ఫర్ ఎవ్రీబడి, బట్ ఆవిడ కాల్ చేశారు కాబట్టి. మీ పేరండి?
1: శిరీష
0: గారు. సో ఇట్స్ ఫర్ ఎవ్రీబడి, బట్ మీరు కాబట్టి మన లిస్ట్ లో నెక్స్ట్ కాలర్. మీకు అందిస్తున్నాను ఈ మెసేజ్ శిరీష గారు. చింత ఏల మనసా నీకు, దిగులు ఏల మనసా నీకు, ఏది జరిగినా మన మంచికే.
1: నైస్,
0: థ్యాంక్ యూ. అది కూడా అజ్ఞాత కాలర్, సారీ నాకు పేరు తెలియదు. దే ఆర్ జస్ట్ పాసింగ్ ఆన్ ద మెసేజ్. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్, హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ వీక్ ఎండ్. మిగిలింతే ఇంకొంచెం ఉంది కదా, సాయంత్రం వరకు వీకెండ్. సో ఎంజాయ్ చేసేయండి మీ వీకెండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదండి, చూసారు కదా, నేను 4 గంటలకి కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఎలా ఉన్నానో, ఏ ఎనర్జీ, ఏ హడావిడి, ఎలా ఉన్నానో. ఇంకో 4 గంటలు కూడా ఇలాగే ఉండగలను. దీనికి అంతటికి కారణం మీరు, మా లిజనర్స్. సో మా లిజనర్స్ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ గివ్ అస్ ఆపర్చునిటీ టు సే దాట్ ఇన్ లైవ్. వచ్చే ఆదివారం ఈ సమయానికి మనం డైరెక్ట్ గా కలిసి వీ కెన్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ. ఏమంటారు మీరు? ఎస్ అని అంటారు? వచ్చేసేయండి. ఫ్రెస్కో ఫ్లయర్స్ రేడియో సురభి జాతర సీజన్ 4. ప్రస్తుతానికి టాటా బాయ్ బాయ్. వచ్చే ఆదివారం నేను అక్కడ ఉంటాను కాబట్టి ఇక్కడ ఉండలేను కదా, అందుకని స్టూడియోకి రావట్లేదు. బట్ ఇన్ బిట్వీన్ ఫ్రైడే ఫిల్ మీ ఫ్రైడేస్ విత్ మీ యూర్ ఆర్జే అంజనా, 10 AM to 1 PM వచ్చేస్తాను ఫ్రైడే మార్నింగ్. అందరి క్షేమం కోరుకుంటూ మీ రేడియో నేస్తాం. టాటా బాయ్ బాయ్.